ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1947, జ్యేష్ఠమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 25వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఈఎల్టీ ప్రసారాలు ప్రారంభం. మై కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 58 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: నిత్యము సల్పుము దేవా. శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము స్వల్పము దేవా. శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము స్వల్పము దేవా.
1: ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శివానందలర్హి శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు గిప్పటి సంధి రాత్రి 11 దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇంకా కొంచెం సేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే, మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇలా పొద్దుగల 7:15 యోగమనే అదృష్టం యోగ దర్శనం పోలీస్ ఉన్నతాధికారి టి పనసారెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శిలో వ్యవసాయ విద్య ఉన్నత భవిష్యత్తుకు అవకాశాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్వే సుధాంశు సుధాకర్ తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 32వ భాగంలో ఎర్రన వీరి గురించి చెప్తారు. వీరితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఈ పెద్దగల 8:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి వృత్తి కథ వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. ఇక రాత్రి 9:30

కలకు కథనం కార్యక్రమంలో పృథ్వీ కథ వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఇక మీరు మెచ్చే, మీ వాళ్లకు నచ్చే, అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొద్దుగాల 8:45 నుండి 10 దాకా ప్రసారమేటి సింగిరి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుండి 5:30 దాకా ప్రసారమేటి మాట చెప్పండి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి హుషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని ఇనొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమా కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఈ పొద్దుగల్లా 10:00 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక పొద్దుమాట 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో పి అశోక్ వెట్టిన ముచ్చట ఉంటది పాటల నడుమ. ఇక పొద్దుమాట 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం కయద్వాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమేలా పాటలు మొదటి భాగం, ఆ తర్వాత కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ బృందం పాడిన డోల్కీ పాటలు 7వ భాగం ప్రసారమవుతాయి. ఏలటి గిరిపదం కార్యక్రమంలో రాత్రి 7:15 ప్రసారమయ్యేటి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో సోయా చిక్కుడు సాగుకు అనువైన రకాలు ఎంపిక, దీని గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో జి జ్యోతి వెట్టిన ముచ్చట ఉంటది. ఆ తర్వాత రైతు అంతరంగం, పత్తి జొన్న పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన రైతు ఆత్రం వినోద్ తో కె లెనిన్ వెట్టిన ముచ్చట ఉంటది. ఎలటి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో రాత్రి 9:45 ముచ్చట మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్ కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో కె లెనిన్ వెట్టిన ముచ్చట 3వ భాగం ఉంటది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం 2వ భాగం ప్రసారమవుతాయి. ఇవి ఇవాళ ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:45 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే 11-1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరీవాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్టంలో ఏర్పాటు చేయనున్న 38 MSME పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

0: ఎంఎస్ఎంఈ రంగాభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే లెవెల్1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లెవెల్1 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏది లేదు. ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతామని ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికన్నా కూడా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్టంలో రైతులు, పౌల్టీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు 10 జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. రాష్ట ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్టంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు

0: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
1: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వీఎల్ఎన్ మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ ఫోర్లో చోటు తగ్గించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అౌట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద ఝా. అథ వార్తాః. నవదిల్ల్యాం విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః, అమెరికాదేశీయః విదేశమంత్రి మార్కో రూబియో చ విభిన్నేషు విషయేషు సవిస్తరం చర్చితవంతౌ. ఉభౌ నేతారౌ భారతమెరికా రణనీతిక సహభాగితాం భూయః అపి దృఢయితుం స్వస్వ ప్రతిబద్ధతాం పునః ఉదీరితవంతౌ. ताभ्याम उक्तम यत एषा सहभागिता व्यापारोर्जा गतिशीलता क्षेत्रीय सुरक्षादि क्षेत्रेषु विशेषतः अस्ति. डॉक्टर जयशंकरः अवदत् यत भारतस्य अमेरिका देशेन सह व्यापकः वैश्विकः रणनैतिक सहभागित्व संबंधः वर्तते, यः खलु गहन सहयोगाधृतः वर्तते. सः उक्तवान् यत् उभयोः देशयोः सम्बन्धाः सम्पूर्णविश्वे प्रभावं जनयन्ति, अपि च अनेकेषु क्षेत्रेषु तयोः हितानि समानानि सन्ति. विदेशमन्त्री उक्तवान् यत् एषा वर्तमानचर्चा कठिनवैश्विकपरिस्थितिषु अभवत्, परञ्च मुक्तमनसा सार्थका चर्चा अभवत् इति तस्य विश्वासः. सः उक्तवान् यत् उभयोः देशयोः मध्ये व्यापारसन्धेः निर्णायकरूपेण निर्धारणम् अचिरमेव भवेत् इति आवश्यकम्. तेन ऊर्जा व्यापारे जातः विस्तारः अभिनन्दितः. अपि च उक्तं यत् विविधेभ्यः स्रोतेभ्यः ऊर्जायाः आपूर्तिः भारतस्य ऊर्जा सुरक्षायै अत्यावश्यकी वर्तते.
3: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the

0: accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcomed the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
1: अमेरिका विदेश मंत्री उक्तवान यत् उभौ देशौ आतंकवाद कारणात् कष्टम् अनुभूतवन्तौ भारतम् अमेरिका च तेषु सर्वेषु प्रमुख विषयेषु रणनीतिक रूपेण एकमतौ स्तः ये नूतन शताब्दीं परिभाषयिष्यन्ति ध्यानास्पदम् अस्ति यत् अमेरिका देशीयः विदेश मंत्री मार्को रूबियो चतुर्दिवसीय यात्रा प्रसंगे सम्प्रति भारते अस्ति सः अस्य मासस्य 26 दिनांके अर्थात् श्वः क्वाड विदेश मंत्रिणां सम्मेलने सहभागं करिष्यति पश्चिम बंगाल राज्ये भारतीय जनता पार्टी इति दलस्य प्रत्याशी देवांशु पांडा फाल्टा विधानसभा क्षेत्रस्य पुनर्निर्वाचने सुमहद् विजयम् अवाप्नोत् श्री पांडा 121,900,000 भारतीय साम्यवादी मार्क्सवादी दलस्य शंभुनाथ कुर्मिणम् पराजितवान् तत्र कांग्रेस दलस्य अब्दुल रजाक मोल्लाह तृतीय स्थाने अपरतः तृणमूल कांग्रेस दलस्य प्रत्याशी जहांगीर खान चतुर्थ स्थाने अवर्ततां पश्चिम बंग विधानसभा निर्वाचनस्य मतदान काले बृहत् स्तरे दुराचारस्य आरोपानन्तरं निर्वाचन आयोगः फाल्टा नगरे पुनः मतदानस्य आदेशं प्रदत्तवान् ध्यानास्पदमस्ति यत् अस्मिन् मासे 21 दिनांके पुनः मतदानम् अभवत् राष्ट्रपतिः द्रौपदी मुर्मूः अद्य राष्ट्रपति भवने 26,000 प्रथमे नागरिकालंकरण समारोहे 66 पद्म पुरस्कारान् प्रदास्यति अत्र उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् प्रधानमंत्री नरेन्द्र मोदी केन्द्रीय गृहमंत्री अमित शाहः अन्ये च सम्मान्यजनाः उपस्थिताः भविष्यन्ति देशस्य मध्योत्तर पश्चिमीय दिग्विभागेषु अतिताप कारणात् जनजीवनं पर्याकुलितम् अस्ति अत्र क्षेत्रेषु प्रायः समाना एव स्थितिः आगामिभ्यः 6 दिवसेभ्यः प्रवर्तिष्यते इति भारतीयर्तुविभागेन सूचितम् क्रीडावार्तासु आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ दिल्ली कैपिटल्स दलेन कोलकाता नाइट राइडर्स दलं पराजितम् अपरतः राजस्थान रॉयल्स दलेन मुंबई इंडियंस दलं 30 धावनांकैः पराजितम् इति वार्ताः
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ ఈనాటి కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్
3: రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు మహబూబ్ నగర్ నగరంలోని శిల్పారామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విద్యార్హతలు మాత్రమే సరిపోవని నైపుణ్యాలు టెక్నాలజీపై అవగాహన ఉంటేనే మంచి ఉద్యోగాలు పొందగలమన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమను తాము సిద్ధం చేసుకోవాలని సూచించారు మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ నగరంలోని పిల్లల మర్రిలో 2,50,00,000 రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్దికి మొత్తం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా అందులో భాగంగా తొలిదశ పనులు ప్రారంభించినట్లు తెలిపారు మయూరి పార్కుకు ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు లక్ష్యంతో ట్రెక్కింగ్ ట్రైల్స్ వ్యూ పాయింట్లు పర్యాటకుల కోసం తాత్కాలిక కాటేజీలు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు వచ్చే ఏడాది నిర్వహించనున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని పురాతన దేవాలయాల అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఇందుకు సంబంధించి సుమారు 150 కోట్ల రూపాయలతో అభివృద్ది పనుల ప్రతిపాదనలు సిద్దం చేసి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలసాగర్ ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తే రాష్ట్ర దేశ స్థాయిలో ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా యువజన క్రీడలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల్లో భాగంగా కోయిలసాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక అవగాహన పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ మాట్లాడుతూ, కోయిలసాగర్ ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా రైతులకు సాగునీరు అందిస్తూ జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి కూడా దోహదపడుతోందన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అనంతరం కోయిలసాగర్ ప్రాజెక్టు డ్యాంను సందర్శించిన కలెక్టర్ నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు, మరమ్మత్తు పనుల పురోగతి తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులతో కలిసి నార్లాపూర్ నుంచి ఉద్దండపూర్ వరకు పాదయాత్ర చేస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే వలసల జిల్లాగా పేరు ఉన్న పాలమూరులో 10 లక్షలకు ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు అడ్డుకుందేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేశారని ఆరోపించారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడితేనే సమాజం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన 5వ బ్యాచ్ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందుతున్న మహిళలకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు స్వయం సమృద్ధిగా ఎదిగితే కుటుంబంతో పాటు సమాజం కూడా బలపడుతుందని అన్నారు. ప్రస్తుతం దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి ఎదుగుతున్న తరుణంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రం తెలంగాణలోనే ఆదర్శవంతమైన కేంద్రంగా నిలుస్తోందని, దీనికి నిర్వాహకులు, శిక్షకులు, సిబ్బంది సమిష్టి కృషే కారణమని అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించారని నిర్వాహకులకు ఆదేశించారు.
2: ఇంతవరకు శ్రీ జి రవికుమార్ యాదవ్ అందించిన మహబూబ్ నగర్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05కు వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్టపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహుకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాని

0: ని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరు దేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరు దేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరు దేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్ లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్టపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన

0: వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్దులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది.

అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన వారు ఏదో ఒకరోజు గెలుస్తారన్నది అంతే సత్యం. నమ్మకంతో ధైర్యంతో మనం చేయబోయే పనిని ప్రారంభించి ముందుకు సాగుతూనే పోవాలి. మీరు ముందుకు సాగే మీ పయనంలో మీతో పాటే ఉంటుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని వినిపిస్తూ మరి ఈలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, యోగ దర్శనం, పోలీసు ఉన్నతాధికారి టి పనసారెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో వ్యవసాయ విద్య ఉన్నత భవిష్యత్తుకు అవకాశాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 32వ భాగం ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, నవమి, సోమవారం. వాతావరణ సూచన: పొద్గలటి పూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దినంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ 45% ఉండొచ్చు. గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

0: నమస్కారం, నా పేరు డాక్టర్ శివచరణ్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే రైతు సోదరులు ప్రస్తుత సమయంలో తప్పనిసరిగా లోతు దుక్కులు చేసుకోవాలి. ఇది దాదాపు అంటే మనం వేసే పంటల్లో వేరు వ్యవస్థ 30 సెంటీమీటర్ల వరకు వెళ్తుంది, కాబట్టి 30 సెంటీమీటర్ల లోతు వరకు ఈ వేసవి లోతు దుక్కులు చేసుకోవాలి. దీని ద్వారా ఈ వేసవి లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా మనకు సిద్ధ బీజాలు ఏవైనా చీడపీడలకు సంబంధించిన ఏమన్నా పురుగులు కానీ తెగుళ్లకు సంబంధించిన సిద్ధ బీజాలు కానీ అవన్నీ ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజర్ కాబడతాయి, కాబట్టి అవి చనిపోవడం ఉంటుంది. రెండవది ఏంటంటే మనము కలుపు మొక్కలు, ఏవైతే కలుపు మొక్కలు కానీ వాటి యొక్క వేర్లు కానీ అవన్నీ ఏమైనా ఉన్నా కానీ అవి ఎండకు సూర్యరశ్మికి ఇదైపోయి అవి కూడా కలుపు నివారణ కూడా జరుగుతుంది. అదేవిధంగా వేసవి లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా గాలి ప్రసరణ మంచిగా అవుతుంది. ఈ గాలి ప్రసరణ జరిగి సూర్యరశ్మి ద్వారా మనకు నష్టాన్ని కలుగజేసే ఈ సూక్ష్మజీవుల క్రియ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా లోపలి పొరల్లో ఉన్నటువంటి నీరు ఆవిరి కాకుండా ప్రస్తుతము ఈ రానున్న సీజన్లో పడే వర్షాన్ని, ఈ వర్షపాతాన్ని నిలుపుకోవడానికి ఈ వర్షపు నీరు నిలిచి ఈ నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి పలు ప్రయోజనాలున్నాయి. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా వేసవి దుక్కులు అనేది చేసుకోవాలి.
1: వేసవి దుక్కుల వల్ల లాభాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ చెప్పిన యోసం సలహా అది. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే 25వ తారీఖున ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి థైరాయిడ్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తుగా ఆ వ్యాధి లక్షణాలను గుర్తించడం, దానికి సరైన చికిత్స యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. థైరాయిడ్ గ్రంథి ప్రాముఖ్యత ఏంటంటే ఇది మన శరీరంలో జీవక్రియలు పెరుగుదల ఇంకా శక్తిని నియంత్రించే ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

0: అజ్జా బబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9999227979. నిర్మల్ వండర్ ల్యాండ్.
4: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న అంబట్టల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మనం బాగుండాలి అంటే ముందు మన ఆరోగ్యం బాగుండాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి, రోజూ యోగా చేయాలి. యోగా మన శరీరాన్ని, మనస్సును ఉత్తేజపరిచే ఒక అద్భుత సాధనం. మీ బిజీ జీవితంలో కూడా కొంత సమయం కేటాయించి యోగా చేస్తే ఆరోగ్యపరంగా ఎన్నో ఫలితాలని పొందొచ్చు. మరి ఏలటి యోగం అనే అదృష్టంలో యోగ దర్శనం పోలీసు ఉన్నతాధికారి పనసారెడ్డి ప్రసంగం ఇప్పుడు ఇందాం.
5: భారతీయ దర్శనాలలో సాంఖ్య యోగ దర్శనాలు రెండు కూడా కలిసే ఉంటాయి. ఈ రెండు దర్శనాలు కూడా ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. సాంఖ్యం సైద్ధాంతికంగా వివరిస్తే యోగం దాన్ని సాధించే విధానాన్ని చెబుతుంది. సాంఖ్యంలో ఈ సృష్టి యావత్తు కూడా బుద్ధి మొదలుకొని 24 తత్వాల ద్వారా ప్రాదుర్భవించిందని చెప్పి చెబుతుంది. అదేవిధంగా ఈ బుద్ధి ఆధారంగా ఈ జీవుడు, ఈ ఆత్మ అనేది ఏదైతే ఉందో అది అనేక భ్రాంతుల్ని పొందుతూ సుఖదుఖాలు తనకు ఏర్పడుతున్నట్టుగా భ్రాంతి చెందుతుంది. ఈ భ్రాంతుల నుంచి బయటపడి వాస్తవిక విజ్ఞానం తెలుసుకునే సాధనమే యోగ సాధనం. ఈ యోగ సాధనాన్ని స్థాపించింది పతంజలి. యోగం అనే శబ్దాన్ని రకరకాలుగా నిర్వచించారు. ఆత్మ పరమాత్మ విలీనం కావటమే యోగమని వేదాంత దర్శనం చెబుతోంది. సుఖదుఖాలను అతీతంగా ఉండటం, ఆ రెండింటినీ సమానంగా భరించడమే యోగమని గీత చెబుతోంది. కానీ పతంజలి దృష్టిలో యోగానికి అలాంటి అర్థాలు లేవు. ప్రకృతి పురుషుల మధ్య తేడాను శరీరం, మనస్సు, ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా తెలుసుకోవటమే యోగమని పతంజలి యొక్క నిర్వచనం. యోగానికి సాంఖ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సాంఖ్యం జ్ఞానమిస్తే యోగం దాన్ని అందుకునే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్దేశిస్తుంది. ఈ రెండు కూడా ఒకే నాణ్యానికున్న ఇరువైపు లాంటివి. పతంజలి రాసిన యోగ సూత్రాలు అనే గ్రంథం యోగ దర్శనానికి ఆధారం, చాలా ప్రధానమైన గ్రంథం. పతంజలిది ప్రధానంగా రజయోగం అని చెప్పి భావించవచ్చు. యోగ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒకనొక భావన ఇందులో చాలా ప్రాచుర్యం పొందింది. అయితే యోగ మనోవిజ్ఞానం గురించి చర్చించే ముందు అసలు యోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. యోగస్య చిత్తవృత్తి నిరోధ అని నిర్వచిస్తాడు. చిత్తం యొక్క వృత్తుల్ని అంటే పనుల్ని నిరోధించడమే యోగం. చిత్తవృత్తులతో నిండినటువంటి జీవుని యొక్క పరిణామం ఇలా ఉంటుంది. అది బుద్ధి మరియు అహంకారం, ఇంద్రియాలు, ఈ మూడు కలిస్తే చిత్తం ఏర్పడుతుంది. చిత్తం మరియు మనస్సు కలిస్తే సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. సూక్ష్మ శరీరం పురుషుడితో కలిస్తే జీవుడు ఏర్పడతాడు. చిత్తం మనస్సు వేరువేరు కావు. చిత్తం మనస్సు ద్వారా బాహ్య వస్తువుతో సంయోగం పొంది వస్తువాకృతిని పొందుతుంది. దీన్నే చిత్తవృత్తి అంటారు. ఇంగ్లీష్లో మాడిఫికేషన్ ఆఫ్ చిత్త అంటారు. ఈ చిత్తవృత్తుల్లో పురుషుడు అలలలో చంద్రుడి మాదిరిగా ప్రతిఫలించి చిత్తవృత్తుల్లో కలిసి మారుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాడు. ఈ చిత్తవృత్తులు 5. అవి ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతులు. ప్రమాణ అంటే 3 రకాల ప్రమాణాల ద్వారా, అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం ద్వారా మనకు లభించే జ్ఞానం. విపర్యయం అంటే అనిశ్చయము, భ్రమాజనితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది విపర్యయం. ఉదాహరణకి ఒక తాడుని చీకట్లో చూసి పాము అని భ్రమించటం. 3వది వికల్పం అంటే కల్పనలు, ఊహలు, ఫ్యాంటసీస్ ద్వారా జనించేది. ఉదాహరణకు శశ విషాణం అంటే కుందేటి కొమ్ము, వంజాపుత్రుడు అంటే వంజ యొక్క పుత్రుడు. ఈ రెండు కూడా భావనలు తప్ప వాస్తవంలో ఎక్కడ ఉండవు. గగనకుశం, ఆకాశ పుష్పాలు, ఇది కూడా భావనలు తప్ప వాస్తవానికి ఎక్కడా కనపడదు. 4వది నిద్ర. నిద్ర అంటే శూన్యస్థితి. స్మృతి అంటే పూర్వానుభవాల యొక్క యథార్థ పునశ్చరణ, గతంలో జరిగిన సంఘటనలు ఒక్కసారిగా మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఈ రకమైనటువంటి 5 చిత్తవృత్తులు మనకి కనిపిస్తాయి. మొత్తం ఈ చిత్తవృత్తులన్నింటినీ టోటల్ గా మనిషి మనసులో ఉన్నటువంటి చిత్తవృత్తులు అన్నింటినీ కూడా ఈ 5 కూడా ఏమర్చవచ్చు. ఈ చిత్తవృత్తుల్లో పురుషుడు ప్రతిఫలించడం వల్ల ఆ చిత్తవృత్తులు తనకే ఏర్పడుతున్నట్టుగా పురుషుడు భావిస్తూ ఉంటాడు. అందువల్ల అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అనే 5 బాధల్ని, పంచక్లేశాలని అనుభవిస్తాడు. అవిద్య అంటే ఈ చిత్తం, ఈ మనస్సు శాశ్వతమని, ఇది సుఖాలని అందిస్తుందని భావించటం. దీనివల్ల 4 క్లేశాలు ఏర్పడతాయి. ఆస్మిత క్లేశం, ఆస్మిత క్లేశంలో వస్తువులు, ఆయా అనుభవాలు తనవిగా పరిగణించడం వల్ల పురుషుడిలో నేను, నాది అనే అహంకారం ఏర్పడుతుంది. 3 రాగక్లేశం, రాగక్లేశం అంటే కొన్ని అనుభవాలు, కొన్ని వస్తువులు మాత్రమే చాలా ప్రీతితో కాంక్షించటం. ద్వేషక్లేశం, కొందరి వ్యక్తుల్ని, కొన్ని వస్తువుల్ని, కొన్ని అనుభవాల్ని ప్రత్యేకంగా ద్వేషించటం. 5 అభినివేశ క్లేశం, అభినివేశ క్లేశం అంటే ప్రగాఢమైనటువంటి జీవనాకాంక్ష, అద్భుతంగా చాలా సుఖంగా జీవించాలి అన్న జీవనాకాంక్షనే మనం అభినివేశ క్లేశం అని భావించవచ్చు. ఈ క్లేశాల వల్ల మానవుడు అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మల్లోనే కొన్ని పాపాలు ఉంటాయి, కొన్ని పుణ్యాలు ఉంటాయి. అయితే పాపపుణ్యాలు అంటని కర్మలు కూడా కొన్ని ఉంటాయి. అదేంటంటే ధ్యానం. ధ్యానం చేయటం వల్ల అటు పాపము లేదు, ఇటు పుణ్యము లేదు. ఈ చిత్తంలో సత్వ, రజస్తమో గుణాలు, ఈ 3 3 కూడా కలిసి ఉంటాయి. వీటి వ్యాపారాల వల్లే చిత్తవృత్తులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ 5 కూడా నిరోధించి ఒకనొక శూన్యస్థితిని సాధించడమే యోగం యొక్క లక్ష్యం. సంసారాన్ని సాగించడానికి ఉపయోగించే చిత్తం సహాయంతో మోక్షం సాధించడం యోగ మనోవిజ్ఞానంలో ఒక ప్రత్యేకత. అయితే ఇది సాధించే విధానం ఏమిటంటే అష్టాంగ యోగం దీన్ని ఒక మార్గంగా నిర్దేశించడం జరిగింది. అష్టాంగం అనే శబ్దంలోనే ఉంది. దీంట్లో 8 ఉంటాయి. వీటిని యోగ పరికర్మలు అని కూడా అంటారు. యోగస్య చిత్తవృత్తి నిరోధ అని పతంజలి యోగాన్ని నిర్వచించినట్టుగా ముందే చెప్పుకున్నాం. ఈ చిత్తవృత్తుల్ని అరికట్టి మనస్సును ఏకాగ్ర మార్గంలో నడిపించడానికి వివేకం, వైరాగ్యంతో పాటుగా కొన్ని నైతిక, ధార్మిక శిక్షణలు అవసరమని పతంజలి భావించాడు. ఆయన ప్రతిపాదించినటువంటి యోగంలో అష్టాంగాలు ఉన్నాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఇందులో యమ గురించి వద్దాం. మొదటిది యమనియమం. యమం అంటే నిషేధాత్మకంగా ఉంటుందన్నమాట. ఇందులో 5 యమనియమాలు ఉంటాయి. అవి సత్యం, అహింస, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. అంటే సత్యాన్ని పలకటం, అహింసను పాటించటం, దొంగతనం చేయకపోవటం, సంపదలు పోగు చేయకుండా ఉండటం, బ్రహ్మచర్యం పాటించటం. 2 నియమ. నియమ అంటే ఇది విధ్యాత్మకమైంది అనమాట. ఇందులో 5 పాటించాలి. అందులో శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. శౌచం అంటే స్నానాదుల ద్వారా, స్నానం చేయటం ద్వారా బాహ్య శరీరాన్ని, సాత్విక ఆహారం మాత్రమే భుజించడం ద్వారా అంతఃశరీరాన్ని శుచిగా ఉంచడం. 2 సంతోషం అంటే ఈర్ష్యను అదుపులో ఉంచి వ్యాకులత లేనటువంటి సంతోషాన్ని పొందటం. 3 తపస్సు, వ్రతాలను అనుసృష్టిస్తూ భోగాలను విసర్జిస్తూ చాలా నిష్కామ కర్మతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించడమే తపస్సు. 4 స్వాధ్యాయం అంటే శాస్త్రాలు, మంచి మంచి గ్రంథాలు చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటం. 5 ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుని త్రికరణ శుద్ధిగా ఎలాంటి సంశయం లేకుండా విశ్వసించటం, ఉపాసించటం. ఇక ఈ అష్టాంగ యోగంలో 3 ఆసనం. ఇది చాలా ప్రాధాన్యమైంది. అంటే ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి అనువుగా, వీలుగా ఉన్నటువంటి ప్రశాంతమైన సమతల ప్రదేశంలో శరీరాన్ని చక్కగా ఉంచడం. యోగ సాధనలో ఇది తొలిమెట్టు. 4 ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల నియంత్రణ. ప్రాణాయామంలో గాలిని ఒక క్రమ పద్ధతిలో లోనికి పీల్చడానికి పూరకమని, క్రమ పద్ధతిలో బయటకు వదలడాన్ని రేచకమని అంటారు. అయితే అలా కాక గాలిని కాసేపు స్తంభింపజేస్తే దాన్నే కుంభకం అంటారు. ఈ విధమైన నియంత్రణ వల్ల అపురూపమైనటువంటి ధ్యానం చాలా సుఖరం అవుతుంది. ఇక 5 ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ప్రాణాయామం తర్వాత ఇంద్రియాలను ఆయా విషయాల జోలికి పోనివ్వకుండా నిగ్రహించి అంతర్ముఖం చేసే ప్రయత్నమే ప్రత్యాహారం. ఇంద్రియాలను ఉపశమింపజేసి వాటి సహాయంతో మనస్సును స్వాధీనం చేసుకోవటమే దీని యొక్క లక్ష్యం. ఈ 5 బహిరంగ సాధనకు సంబంధించినవి. అంటే ఇతరుల పట్ల మన ప్రవర్తనని, మన పట్ల మన ప్రవర్తనని ఇవి క్రమబద్ధం చేస్తాయి. ఇక మిగిలిన 3 కూడా అంటే ధారణ, ధ్యాన, సమాధులు, ఇవి అంతర్గత శోధనకు, అంతర్గత విధి విధానాలకు సంబంధించినవి. ఈ అంతరంగ సాధనకు సంబంధించినటువంటి ఈ 3 ఆరోహణాత్మక దశలంటారు. 6 ధారణం. ధారణం అంటే మనస్సును ఏదో ఒక ఆకృతిలో బంధించటం. చలన ప్రవృత్తి గల మనస్సుని ఒక లక్ష్యంలో నిలిపి నేతం చేయటం ధారణం. అంటే కుంభగత ప్రదీప కళికలాగా. ఒక దీపాన్ని వెలిగించి దానిమీద కుండను బోర్లిస్తే దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో అలా మనస్సును ఏదో ఒక ఆకృతులు బంధించి నిశ్చలం చేయటమే ధారణం. ఇది చాలా కీలకమైంది, అత్యద్భుతమైంది. ఇక ఏడవ అంగం ఏమిటంటే ధ్యానం. అంటే ఏకైక లక్ష్యంతో ధారాప్రవాహంగా మనోవృత్తుల్ని నడిపించటం, ఒకే లక్ష్యం వైపుకు మనస్సును కేంద్రీకరింపచేయటమే ధ్యానం. ఇక ఎనిమిదవది చివరిది సమాధి. ఇది అంతిమ దశ. ఈ పై ఏడు ప్రయత్నాల వల్ల లభించే ఫలితమే సమాధి. ఈ సమాధి స్థితిలో జ్ఞాత జ్ఞేయ భేదం లేని ఐక్య చిత్తవృత్తి లభిస్తుంది. దాన్నే సమాధి అంటారు. జ్ఞాత జ్ఞేయ భేదం అంటే తెలుసుకునే వ్యక్తి, తెలుసుకునబడే వస్తువు, ఈ రెండింటి మధ్య ఉన్న భేదం నశించి రెండు ఒకటే అవుతాయి. అలాంటి ఐక్య చిత్తవృత్తినే సమాధి అంటారు. ఈ సమాధి రెండు విధాలు, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి, దీనిలో మనసు పూర్తిగా లక్ష్యంలో నిమగ్నమైనప్పటికీ దానిలో మనోవ్యాపారమైనటువంటి చింతన అనేది ఉంటుంది. ఇందులో నాలుగు దశలు ఉంటాయి. అవి సవితర్క, సవిచార, ఆనంద, సాస్మిత సమాధులు. సవితర్క సమాధిలో నామ లక్షణాలు, సవిచార సమాధిలో తన్మాత్రలు, అదేవిధంగా సానంద సమాధిలో ఇంద్రియాలు, సాస్మిత సమాధిలో అహంకారం మీద దృష్టి నిలిపి వాటి యొక్క సంపూర్ణమైన యథార్థ జ్ఞానాన్ని గ్రహించటం జరుగుతుంది. ఇక రెండవది చివరిది అసంప్రజ్ఞాత సమాధి. ఇది పూర్తిగా నిరోధ దశ. దీనిలో మనస్సు, రూపం, బుద్ధి, వృత్తులు అన్నీ నశించిపోతాయి. ఇది జీవన్ముక్త దశ. దీనిని అందుకున్నవాడు మహాయోగిగా పరిగణించబడి అప్పుడే జీవుడికి దేవుడికి మధ్య ఉన్న అభేదం తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి జీవన్ముక్త దశకి చేరుకోవటం జరుగుతుంది. అందుకే అంటారు, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. కాబట్టి నీ దేహాన్ని ఈ యొక్క అష్టాంగ యోగం వైపుకు మళ్లించి ఆ దైవస్వరూపాన్ని అందుకునే విధి విధానాన్ని నిర్దేశించినటువంటి పతంజలి మహర్షికి నమస్సులు అర్పిస్తున్నాం.
4: యోగమనే అదృష్టం, యోగ దర్శనం, పోలీసు ఉన్నతాధికారి టి పనసారెడ్డి ప్రసంగమది.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, వ్యవసాయ విద్య ఉన్నత భవిష్యత్తుకు అవకాశాలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్వే సుధాంశు సుధాకర్ తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం.
3: విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా స్వయం ఉపాధికి ఎన్నో రకాల అవకాశాలను కూడా కల్పిస్తుంది. అలాంటి విద్యలో ఎన్నో రకాల కోర్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆ విద్యను అందిపుచ్చుకొని వివిధ రంగాల్లో రకరకాల ఉపాధి మార్గాల్ని అన్వేషించుకుంటున్నారు. అట్లాంటి విద్యా కోర్సుల్లో వ్యవసాయ విద్య అనేది ఒకటి. ప్రధానంగా ఈ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, ఈ విశ్వవిద్యాలయంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరాలంటే ఏం చేయాలి, అక్కడ చేరిన తర్వాత వారికి ఏ రకమైన వ్యవసాయ విద్య అందుబాటులో ఉన్నది, ఈ వ్యవసాయ విద్యను పూర్తి చేసిన తర్వాత భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి, ఈ వివరాలన్నింటిని గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుధాంశు కస్బే గారు.
4: నమస్తే అండి.
3: ఈ వ్యవసాయ విద్యకు సంబంధించిన అందుబాటులో ఉన్న కోర్సులు, తర్వాత వాటి వల్ల కలిగే అవకాశాలు, వీటన్నింటి గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరాలంటే విద్యార్హతల గురించి చెప్పండి.
4: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది మన ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఢిల్లీ వాళ్ళు వారి అక్రిడిటేషన్ ఉన్న ఏకైక వ్యవసాయ విశ్వవిద్యాలయం మన స్టేట్ లో. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరాలంటే స్టూడెంట్స్ వాళ్ళకు అర్హత చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అది కూడా బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ విషయాలను తీసుకుని ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. లేకపోతే అగ్రికల్చర్ లో కొన్ని డిప్లొమా కోర్సులు ఉంటాయి, ఆ డిప్లొమా కోర్స్ పూర్తి అయి ఉండాలి. తర్వాత ఎప్సెట్, ఈఏపీ సెట్ ఈ ఎగ్జామ్ లో కూడా ఒక అర్హత ప్రాప్త అయి ఉండాలి, ర్యాంకింగ్ అయి ఉండాలి. తర్వాత మాత్రమే మనం ఈ కోర్సులో బీఎస్సీ అగ్రికల్చర్ గానీ, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కానీ, బీటెక్ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ గానీ మనం చేరొచ్చు.
3: అయితే ఇందులో చేరడానికి అభ్యర్థుల్ని ఎట్లా ఎంపిక చేస్తారు?
4: ఎంపిక ఎట్లా చేస్తారంటే ఫస్ట్ బైపీసీ అయి ఉండాలి, తర్వాత ఎప్సెట్ ఎగ్జామినేషన్ రాయాలి, ర్యాంకింగ్ ఖచ్చితంగా రావాలి దాంట్లో. అదేవిధంగా ఒక ఏజ్ అంటే వయసు కూడా ఒక మర్యాద ఉంది, అర్హత ఉంది. దాదాపు 22 సంవత్సరాల లోపు మనం అడ్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు 25 సంవత్సరాల లోపు మనం అడ్మిషన్ తీసుకోవాలి.
3: అయితే ఇప్పుడు అలా ఎంపిక చేసిన తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరుకున్న విద్యార్థులకు అక్కడ ఏ రకమైన విద్యను అందజేస్తారు, అంటే ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి వాటి గురించి చెప్తారు?
4: ఒకటి బీఎస్సీ అగ్రికల్చర్, ఈ 4 సంవత్సరాల యొక్క కోర్సు బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ ఏజీ కూడా అంటారు పిల్లలు. తర్వాత బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, ఇంతకు ముందు దీన్ని హోమ్ సైన్స్ కూడా అనేవారు, ఇప్పుడు బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, ఇది కూడా 4-ఇయర్ కోర్సు. తర్వాత బీటెక్, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, దీంట్లో కూడా మీకు ఫార్మ్ మెషినరీ, తర్వాత సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ గానీ, తర్వాత ఇరిగేషన్ మేనేజ్మెంట్ గానీ ఇలాంటివి సబ్జెక్టులు ఉంటాయి. ఇవి 3 కోర్సులు ముఖ్యంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మనం తీసుకుంటూనే ఉంటాం.
3: అయితే ఇప్పుడు ఈ వ్యవసాయ విద్య అనగానే సాధారణంగా అభిప్రాయం ఏముంటుందంటే భూమికి సంబంధించి అందులో పండించే మొక్కలు, పంటలు ఇవే ఉంటాయనేది అందరి అభిప్రాయం. కానీ ఇక్కడ మీరు వ్యవసాయ విద్యతో పాటు కొంత కమ్యూనిటీ సైన్స్ అంటున్నారు, అట్లాగే బీటెక్ అంటున్నారు. బీటెక్ అంటే మళ్ళీ దీనికి మ్యాథ్స్, ఇంజనీరింగ్ దీనికి ఎట్లా?
4: ఈ బీటెక్ కోసం కూడా మనకు మ్యాథ్స్ అవసరం ఉంటుంది, కానీ బీఎస్సీ అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే మనకు బైపీసీ మాత్రమే అవసరం ఉంది. మీరు అనేది నిజమే. జనాలు ఏమనుకుంటారంటే బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఎరువులు, కీటకాలు అంతే. అట్లా కాకుండా బీఎస్సీ అగ్రికల్చర్ రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రోనామీ, అగ్రోనామీ అంటే తక్కువ వనరులతోటే ఎక్కువ ప్రొడక్షన్ ఏ విధంగా మనం సంపాదించాలి ఆ సైన్స్, తర్వాత కీటక శాస్త్రం ఎంటమాలజీ ఉంటుంది, ఇంకా జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఏ విధంగా మీరు కొత్త కొత్త వంగడాలు రకాలు చూస్తున్నారు, ఈ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ దానికి సంబంధించిన సబ్జెక్టు, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, సీడ్ సైన్స్, ఈవెన్ ప్లాంట్ ఫిజియాలజీ, సాయిల్ సైన్స్ అంటే మన నేల గురించి మృదా శాస్త్రం అంటాము, అది అగ్రికల్చరల్ ఇకోనామిక్స్ అర్థశాస్త్రం ఉంటుంది, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అంటే ఏ విధంగా మేము పరిశోధన చేస్తుంటాం, కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, పరిజ్ఞానాలు ఉంటాయి, ఆ పరిజ్ఞానాలు రైతు స్థాయి వరకు చేరాలంటే అది ఒక సైన్స్, దాన్ని మనం అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అంటాము. స్టాటిస్టిక్స్ ఒక మ్యాథమెటిక్స్ లాంటివి, ఒక స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇవి అన్ని సబ్జెక్టులు మన బిఎస్సీ అగ్రికల్చర్ లో వస్తాయి. ఈవెన్ ఫారెస్ట్రీ, ఇంట్రొడక్షన్ టు ఫారెస్ట్రీ కూడా మనకు సబ్జెక్ట్ ఉంది. ఇరిగేషన్ ఒక చిన్న శాస్త్రం చూసుకున్నట్లయితే, ఇరిగేషన్ లేకపోతే ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ ఇలాంటివి సబ్జెక్ట్స్ బిఎస్సీ అగ్రికల్చర్ లో ఉంటాయి.
3: ఇంకా ఇప్పుడు ఇంతకు ముందు మనం హోమ్ సైన్స్ అనేటోళ్ళం, ఇప్పుడు బిఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అని చెప్తున్నాం కదా, మరి ఇందులో ఎట్లాంటి విద్య ఉంటుంది?
4: బిఎస్సీ కమ్యూనిటీ సైన్స్ లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటే ఆహార శాస్త్రం ఉంటుంది, అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ గురించి కోర్సెస్ ఉంటాయి, ఈవెన్ టెక్స్టైల్. చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే హోమ్ సైన్స్ అంటే ఇంటి దగ్గర వంట ఎట్లా చేసుకోవాలి,

0: అలాంటివి కోర్స్ కాకుండా ఈ కోర్స్ లో మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు టెక్స్టైల్ దాంట్లో. దెన్ మీ హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా దాంట్లో ఒక భాగంగా ఉంటుంది. దీంట్లో మీరు పిల్లల యొక్క సైకాలజీ కూడా మనం స్టడీ చేసుకోవచ్చు. చాలా మంచి సబ్జెక్ట్ ఇది అన్నమాట.
1: ఈ వ్యవసాయానికి సంబంధించి, హోమ్ సైన్స్ కి సంబంధించి, ఇట్లాంటి కమ్యూనిటీ సైన్స్ కి సంబంధించినవి కాకుండా ఈ వ్యవసాయంలో కూడా కొన్ని ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంతకు ముందు మీరు బీటెక్ అని చెప్పారు, అగ్రికల్చర్ బీటెక్ అని, దీనికి సంబంధించి కొంచెం వివరిస్తారు.
0: అగ్రికల్చరల్ బీటెక్ లలో మనకు ఏమొస్తుంది అంటే ఫార్మ్ మెషినరీ, మొదటి ఫార్మ్ మెషినరీ. ఇప్పుడు అంటున్నాము లేబర్ షార్టేజ్ ఉన్నది,
1: కూలీల కొరత ఉన్నది,
0: అదే విధంగా సరైన టైంలో మనకు అవి పరికరాలు దొరకపోవడం ఉన్నది. దానివల్ల మెషినరీ చాలా అవసరం ఉంది. ఫార్మ్ మెషినరీలో ట్రాక్టర్స్, కొత్త కొత్త ట్రాక్టర్స్, రకరకాల ఆపరేషన్స్ చేసుకోవడానికి రకరకాల పరికరాలు, అదేవిధంగా కొత్తలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఇలాంటివి కూడా కొన్ని శాస్త్రాలు ఈ బీటెక్ లో వస్తున్నాయి. అదేవిధంగా సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, నెల మరియు మన వర్షం నీటి సంరక్షణ, దానికి సంబంధించిన తర్వాత ఫుడ్ సైన్స్, దాంట్లో ఫుడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది బీటెక్ లోనే. అంటే పంట మనం కోసిన తర్వాత గానీ, లేకపోతే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాంటివి సైన్సెస్ కూడా బీటెక్ లో ఉన్నాయి. నేను ఒకటి చెప్పాలి ఇక్కడ, అంటే కొన్ని సీట్స్ ఉంటాయి, అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ మన గవర్నమెంట్ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ సీట్లు అనేది 615 సీట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 615 సీట్లు రెగ్యులర్ గా. అదేవిధంగా స్పెషల్ కోటా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ గా దాదాపు 400 సీట్లు గత సంవత్సరం నుంచి మన విశ్వవిద్యాలయం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటాలో 20 సీట్లు ఉన్నాయి, అంటే దాదాపు మనకు ఒక 1000 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు. రెగ్యులర్ చూసుకున్నట్లయితే మనకు 8 సెమిస్టర్స్ ఉంటాయి, ఇయర్స్ కాకుండా సెమిస్టర్లు ఉంటాయి, 8 సెమిస్టర్లు ఉన్నాయి. సో రెగ్యులర్ కోర్స్ కోసం మనకు దాదాపు 49,560 రూపీస్ ఒక సెమిస్టర్ కు ఫీజు ఉంది. స్పెషల్ కోటా చూసుకున్నట్లయితే 62,500 అండ్ ఎన్ఆర్ఐ కోటా చూసుకున్నట్లయితే దాదాపు 1,500 US డాలర్ అనేది ఫస్ట్ ఒక్కొక్క సెమిస్టర్ కు ఫీజు అనేది ఉన్నది. హాస్టల్ తర్వాత మెస్ ఫీజులు ఏమైనా ఉన్నాయో అవి అడిషనల్స్ ఉంటాయి, అంటే అవి ఇంతకుముందు మెన్షన్ చేసిన ఫీజు కాకుండా అడిషనల్ గా మనం చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చూసుకోవాలనుకుంటే మన యూనివర్సిటీ నుంచి దాదాపు 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎప్పుడైనా డిగ్రీ సంపాదిస్తారు అప్పుడు 100% రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్స్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి.
1: అయితే ఇంతవరకు ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సులు, అందులో చెప్పే అంశాలు, తర్వాత అర్హతలు, వీటన్నింటి గురించి సవివరంగా చెప్పింది కదా. మరి ఈ కోర్సుల్ని పూర్తి చేసిన అభ్యర్థులకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాటి గురించి చెప్తారా?
0: అభ్యర్థులకు ఏం తెలుసు అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకున్నట్లయితే మనం ఏ యువ అవుతాం, అగ్రికల్చర్ ఆఫీసర్ గాని, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గాని. కానీ అదే కాకుండా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకుంటే చాలా రకరకాల స్కోప్స్, అంటే మనకు స్కోప్ ఉంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే మా లాంటివి అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలుగా మనం ఎంపిక అయ్యే అవకాశాలున్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత ఎంఎస్సీ, అదేవిధంగా పిహెచ్డి చేసుకున్నట్లయితే మా లాంటివి రిక్రూట్మెంట్స్ జరుగుతాయి, అది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఎగ్జామినేషన్స్ ఉంటాయి, లైక్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కోసం. అదేవిధంగా ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఇలాంటివి ఎగ్జామినేషన్స్ కోసం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ చాలా మంది తీసుకుని పాస్ అవుతూ ఉంటారు. తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అంటే మన రాష్ట్ర స్థాయిలో లేకపోతే జాతీయ స్థాయిలో కూడా ఆఫీసర్స్ ఉంటారు. తర్వాత అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ బ్యాంకులలో, బ్యాంకులు చూసుకున్నట్లయితే బ్యాంకులలో స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్. దానికోసం బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అవసరం ఉంటారు. మన భారతదేశంలో ప్రముఖమైన వ్యవసాయ సంబంధించిన బ్యాంక్ అంటే నాబార్డ్ బ్యాంక్. సో నాబార్డ్ బ్యాంక్ లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్, ఇఫ్కో, టొబాకో బోర్డు ఉంది, టీ బోర్డ్, తర్వాత స్పైసెస్ బోర్డ్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ సీడ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాని యొక్క టెక్నికల్ గ్రేడ్ 3 గాని, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇలాంటి పోస్టులు కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కు ఉంటాయి. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి, ఆ రీజనల్ రూరల్ బ్యాంకులలో కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ గా మనం రిక్రూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, తర్వాత ఆత్మ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఈవెన్ మనకు ట్రాంబే మీకు తెలుసు, బాబా అటామిక్ రీసెర్చ్ స్టేషన్, అలాంటి ప్లేసెస్ లో కూడా అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క అవసరం ఉంటుంది. అంటే స్పేస్ లో కూడా అగ్రికల్చర్ చేరుతుంది కాబట్టి. తర్వాత ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని బ్యాంక్ ఎగ్జామ్లలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు అర్హత ఉంది. తర్వాత మంచిగా చేసుకోవచ్చు. ఆయిల్ పామ్ ఫెడరేషన్, కిసాన్ కాల్ సెంటర్, తర్వాత ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కూడా టెక్నికల్ అసిస్టెంట్ గా వాళ్ళు వెళ్ళొచ్చు. కేవీకేజ్ ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు. తర్వాత డిఆర్డిఏ, మన డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన సెక్టర్లు కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ జాబ్స్. కానీ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎవరి కోసం ఉంటాయంటే, ఎవరైనా మంచిగా చదివి టాప్ ర్యాంక్స్ ఎవరైనా తీసుకొస్తారో వాళ్ళ కోసం ఇవి అవసరం పడుతుంది. అదేవిధంగా ఇవే కాకుండా ప్రైవేట్ సెక్టర్లలో ఫర్టిలైజర్స్, సీడ్స్, రీసెర్చ్ కానీ, తర్వాత మీ మార్కెటింగ్ లో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ని తీసుకుంటూనే ఉంటారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కు చాలా స్కోప్ ఉంది. దో మనకు సంఖ్య అంటే ప్రవేశ సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపు 1000 కన్నా ఎక్కువ కనిపిస్తుంది, అయినా కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్ కోసం.
1: అయితే ఒకవేళ ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వ్యవసాయ కోర్సుల్లో చేరాలి అనుకుంటే సంప్రదించడం కోసం ఎవరిని సంప్రదించాలి, ఏదైనా నంబర్ గానీ ఇంకా ఏదైనా సమాచారం ఉంటే చెప్తారా?
0: మన యూనివర్సిటీ వెబ్సైట్ www.pjtau.edu.in ఈ వెబ్సైట్ మనం చూస్తుండాలి. లేకపోతే కొన్ని నంబరాలు ఉన్నాయి, లైక్ ల్యాండ్ లైన్ 0402401854 లేదా మొబైల్ నంబర్స్ 8332970271. ఈ కొన్ని నంబరాలు ఉన్నాయి, మీరు సంప్రదించుకోవచ్చు.
1: చాలా సంతోషం సుధాంశు కస్బే గారు. ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థుల ఎంపిక గాని, విద్యార్థులు చేరే విధానం గురించి, అట్లాగే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందజేస్తున్న వ్యవసాయ విద్యకు సంబంధించిన అందుబాటులో ఉన్న కోర్సులను గురించి, అట్లాగే ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఎలాంటి అవకాశాలున్నాయి, ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేటు రంగంలో ఏ రకమైన అవకాశాలని పొందవచ్చు అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. మరి ఎవరైతే ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవసాయ విద్యను అభ్యసించి భవిష్యత్తులో వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే.
2: చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి. వ్యవసాయ విద్య ఉన్నత భవిష్యత్తుకు అవకాశాలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో కె లెనిన్ పెట్టిన ముచ్చట అది.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగమాలిక 32వ భాగం.
5: కాలానికి కవితల వంతెన ప్రపంచ సాహిత్యంలోనే ఎంతో అరుదైన విషయం ఒకటి సంప్రదాయ తెలుగు సాహిత్య చరిత్రలో జరిగిందని విశేషంగా చెప్పుకుంటారు. మహాభారత అనువాద ప్రక్రియలో ఏర్పడిన కాలపరమైన అగడ్తను కవితాత్మకంగా పూడ్చడమే ఈ అరుదైన సంఘటన. 11వ శతాబ్దంలో నన్నయ్య చేతి మీదుగా భారత అనువాదం మొదలైన సంగతి మనకందరికీ తెలిసిందే. 2.5 పర్వాల తర్వాత అది అర్ధంతరంగా ఆగింది. తిరిగి 13వ శతాబ్దంలో తిక్కన పట్టుబట్టి ఈ అనువాదానికి నడుం కట్టారు. విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు అనువాదం చేశారు. కారణం స్పష్టంగా తెలియదు కానీ నన్నయ్య అసంపూర్తిగా వదిలేసిన భాగం జోలికి తిక్కన పోలేదు. 14వ శతాబ్ది మధ్యలో ఎర్రాప్రగడ అనే ఎర్రన పూనుకుని పూరించేంత వరకు అరణ్య పర్వ శేషం అలా అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఒక రకంగా ఇది కాలానికి కట్టిన కవితల వంతెన. ఈ చమత్కారానికి కారణభూతుడైన ఎర్రన గురించి ప్రపంచం అంతా చెప్పుకుందంటే వింతే ఉంది. మనకు ఒక సాంఘిక చరిత్ర ఉందని, అది మన సాహిత్యంలో ప్రతిఫలించిందని, మొట్టమొదటిసారి చెప్పిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారు. ఎర్రన విషయంలో

పంక్తులం చారుతరంబులయ్యే అనే పద్యంతో నన్నయ్య గారి అనువాదం ఆగిందని పండిత పరిషత్తు తీర్మానించిందాడు. ఆ పద్యం వెనకే ఉండే స్ఫురద అరుణాంశ రాగరుచి పొంపిరి ఊయి అనే పద్యంతోనే ఎర్రన అనువాదం మొదలైందని ప్రతాపరెడ్డి అంటారు. నన్నయ్య తిక్కనల శీలీ భేదాన్ని, శిల్ప వైవిధ్యాన్ని మనసులో పెట్టుకుని ఇద్దరికీ సంధానం కలిగించే సంవిధానాన్ని ఎర్రన అనుసరించాడని ఆయన సోదాహరణంగా వివరించారు. అంచేత ఎర్రన రచనను గ్యాప్ ఫిల్లర్గా లెక్కించి కొట్టిపారేయడం విజ్ఞత కలిగిన వాళ్ళు చేసే పని కాదనేది సురవరం వారి అభిప్రాయం. అది సరైంది కూడా. దాని మాట ఎలా ఉన్నా శంభుదాసుడైన ఎర్రన రామాయణం, నృసింహ పురాణం, హరివంశం కూడా రాసిన సంగతి చరిత్రకెక్కినదే. తాను శివపూజా పరుణ్ణి అయినప్పటికీ వైష్ణవ మత వ్యాప్తికి సహకరించే రచనలనే చెయ్యడం ఎర్రనలోని మరో విశేషం. అయితే ఎర్రన తన రచనల ద్వారా వ్యాప్తి చేసింది పరతత్వ భావననే తప్ప వైష్ణవ ప్రచారాన్ని కాదని ఓ వర్గం పండితులు వాదిస్తూ వచ్చారు. కాగా ఎర్రన రామాయణులని పద్యాన్ని కొన్నింటిని సేకరించి ప్రకటించారట వేటూరు ప్రభాకర్లు. అంతకు మించి మనకు ఆ రచన గురించి తెలిసింది వేరే ఏమీ లేదని చెప్పాలి. ఇక భారతానికి హరివంశాన్ని అనుబంధంగా భావించడం కద్దు. భారత పఠనానుభవానికి పరిపూర్ణతను సంక్రమింపచేసే హరివంశాన్ని తిరుగు చేయాలనుకోవడం వెనక నిర్దిష్టమైన చింతన ఉందని పండితులు భావించారు. ఆరణ్య పర్వశేషాన్ని పూరించిన వెంటనే హరివంశం అనువాదానికి ఎంచుకోవడమే ఎర్రన విశిష్టత. ఏ లక్ష్యం కోసం భారతానువాదం మొదలైందో దానికి హరివంశం నిండుతనం చేకూరుస్తుందనడం స్పష్టమే. పైపెచ్చు పోతన భాగవతంలోని అనేక సంఘటనలను ఎర్రన తన హరివంశంలో కూడా వర్ణించారు. వాటిని వీటిని తైపారు వేసి చూస్తే పోతనపై ఎర్రన ప్రభావం ఎంత గాఢంగా పడిందో అర్థమవుతుంది. సురవరం ప్రతాపరెడ్డి ఆ పనిచేసి తన పరిశోధనాత్మక పాండిత్యాన్ని మరోసారి రుజువు చేశారు. ఇక లక్ష్మీ నృసింహావతారము అనే నృసింహ పురాణం పేరుకే పురాణం తప్పితే అది స్వయంగా ఒక పురాణం కాదు. భిన్న భిన్న పౌరాణిక గ్రంథాల్లో నరసింహావతారం గురించి చెప్పిన కథలన్నింటినీ ఒక్కచోట చేర్చి దాన్ని నృసింహ పురాణంగా వెలువరించాడు ఎర్రన. ఒక విధంగా చూస్తే ఇది ఎర్రనలోని మౌలికతకి తార్కాణం. ఈ పురాణంలో 5 ఆశ్వాసాలున్నాయి. భాసుర భారతార్థముల భంగుల నిక్కమిరింగ నేరమున్ గాసట బీసటి చదివి గాథలు త్రవ్వు తెలింగు వారికి వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లగజేసినట్టి అబ్జాసన కల్పులం తలతు ఆద్యుల నన్నయ తిక్కన ఆద్యులన్ అంటూ ఈ పురాణం మొదటి ఆశ్వాసంలోనే నన్నయ తిక్కలను తలుచుకున్నాడు ఎర్రన. ఈ సందర్భంగా ఎర్రన చేసిన వ్యాఖ్యకు చాలా అర్థాలు చెప్పారు విప్రులు. గాసట అంటే గాథా సప్తశతి అని, బీసట అంటే హంసవింశతి అని పండిత బ్రువులు వ్యాఖ్యానించారు. రాజరాజ నరేంద్రుడు నన్నయ్య ద్వారా మహాభారతాన్ని అనువదింపచేయడం వెనక ఉన్న ముఖ్యోద్దేశాలు రెండని చెబుతారు. మొదటిది జైన బౌద్ధ ధర్మాల వ్యాప్తిని నిరోధించడం. రెండోది ఆ రెండు ధర్మాలకు సంబంధించిన భావాలను వ్యాప్తింపచేసేందుకు ఉపయోగపడుతున్న ప్రాకృత భాషల వ్యాప్తిని అరికట్టడం. కవిత్రయం చేతుల మీదుగా మహాభారతానువాదం ద్వారా ఈ రెండు లక్ష్యాలు సాధ్యమయ్యాయనే చెప్పాలి. బహుశా ఈ పురాణమే ఎర్రన తొలికృతి కావచ్చు. ఇక ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఎర్రాప్రగడికి రావాల్సింది కాదని, అది నన్నిచూడికి దక్కవలసిందని అన్నారట కోరాడ రామకృష్ణయ్యారు. అంత గొప్ప పండితుడు ఆలోచించకుండా చెప్తారనుకోను. కానీ నృసింహ పురాణం చూస్తే ఎర్రనకు ఆ పేరు ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. ముందే చెప్పుకున్నట్టు ఇది అష్టాదశ పురాణాల్లోనిది కాదు. విష్ణు పురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ కనిపించిన కథలను కొత్త ప్రబంధం నిర్మించడం కోసం గుదిగుచ్చడం ఈ పురాణంలోని విశేషం. వాస్తవానికి ఈ ప్రక్రియే ప్రబంధాలకు దారి చూపించింది. ప్రబంధ కవులందరూ ఇదే మార్గాన్ని అనుసరించి సొంత కావ్యాలను కల్పించుకున్నారు. పురాణం అనే పేరు పెట్టుకున్నప్పటికీ కాల్పనిక సాహిత్యం ఒక్కడుగు ముందుకేయడానికి ఉపయోగపడే ప్రయోగం చేసిన ఎర్రనకి ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదివ్వడం అన్ని విధాలా ఉచితం.

పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 32వ భాగం అది. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో

0: లేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా మీ వాళ్లకు ఆ కార్యక్రమాన్ని వినిపించాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM లోకి వెళ్ళి వినొచ్చు. వినుడే కాదు, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కార్యక్రమాల్ని షేర్ కూడా చేయండి.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణ్ నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి.
0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం విన్నారు. ఇవి రియాలిటీ అంబటాల సంగతులు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: the Asian Age, Rubio Jaishankar stressed need for unimpeded maritime trade, writes the Hindu. The statesman, quoting U.S. Secretary of State Marco Rubio, says U.S.-Pakistan alliance not at the expense of ties with India. West Bengal orders setting up of holding centers for illegal foreigners awaiting deportation, reports the Tribune. The Pioneer, in its editorial piece, states addressing India's job crisis. The paper says the employment question is not merely economic, it is deeply linked to dignity and aspiration of the youth and affects national confidence. Any nation that aspires to be superpower must be backed by its youth that is meaningfully employed and has a positive mindset. Indeed, India is one of the youngest nations of the world and has a sizable youthful energy. But if it is not engaged in constructive work, there is a high chance of it going wayward. In keeping with his commitment to provide jobs, Prime Minister Narendra Modi presided over the 19th edition of the Rozgar Mela. Quad grouping is vital, says Japan's Foreign Minister Toshimitsu Motegi, reports a Hindu. And finally, Delhi's shopping problem just became a business. Well, the Pioneer reports that Carrymen, which began operations in Lajpat Nagar in April, offers shoppers a trained assistant who accompanies them through the market, carries their bags, holds their spot in queues, helps them navigate stores. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present Padma Awards at Rashtrapati Bhavan in New Delhi today. Union Home Minister Amit Shah says government has excluded all tribal communities from mandate of Uniform Civil Code. Petrol price hike by 2 rupees 61 paise per litre, while that of diesel by 2 rupees 71 paise per litre. National Testing Agency postponed CUET UG 2026 examinations scheduled for the 28th of this month. External Affairs Minister Jaishankar says India and US have strong interest in combating terrorism in all its forms and manifestations. US President Donald Trump says India can trust on him, also says he's a big fan of Prime Minister Modi. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani, Adilabad, 100.2 FM, Manasu Ninda.
3: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం. నేటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి వృత్తి అనే కథను. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. ఆ రోజు రమణశాస్త్రి ఇంటిల్లిపాది మౌనంగా ఉన్నారు. విశ్వనాథ నిర్ణయం పట్ల అందరూ కంగుతిన్నారు. ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టలేదు. ప్రతిరోజూ ఘుమఘుమల వంటకాలతో ఇంటి నిండా ఉండే పొగ లేదు. పూజగదిలోంచి వినిపించే గంటల శబ్దం కూడా ఆగిపోయింది. రమణశాస్త్రి కట్టె ఓయలలో కూర్చొని ఉన్నాడు. అవమానంతో ఎర్రబడిన ఆయన మొహం మరింత గంభీరంగా మారింది. విశ్వనాథ్ నెమ్మదిగా తండ్రి ముందర నిలబడ్డాడు. నాన్నగారు, మీకిష్టం లేకుంటే వద్దు అన్నాడు భయం భయంగా. మీ నాన్నగారికి ఈ జిల్లాలో ఎంత గొప్ప పేరుందో నీకు తెలుసుగదరా విశ్వా, వంటింటి తలుపు దగ్గర నిల్చుని అంది తల్లి మహాలక్ష్మి. విశ్వనాథ్ తలదించుకొని నిలబడ్డాడు. ఈ పేరు ప్రఖ్యాతులు కడుపు నింపవు కదా అన్నాడు విశ్వనాథ్. అయితే నీకు బతకడానికి, 4 మెతుకులు మింగడానికి ఇంతకన్నా వేరే దారే దొరకలేదా కోపంగా అన్నాడు రమణశాస్త్రి. అలాగని మన కుటుంబ సంస్కృతి సాంప్రదాయం మంటగలిపే పనులే చేసుకోవాలా? ఈ ప్రపంచంలో చేసుకోవాలంటే చాలా పనులున్నాయి. రమణశాస్త్రి కోపం చూసి విశ్వనాథ్ భయపడ్డాడు. రమణశాస్త్రి విశ్వ నిర్ణయాన్ని జీర్ణించుకోవడం లేదు. విశ్వ మళ్లీ ఏదో చెప్పబోయాడు. నా కళ్ళ ముందు కనబడకు, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది నాకు అరిచినట్టు అన్నాడు రమణశాస్త్రి. విశ్వనాథ్ దీనంగా తల్లివైపు చూశాడు. ఆమె నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరా అన్నట్టు కళ్లతోనే బాధగా చెప్పింది. అప్పటికి మధ్యాహ్నం 3 దాటింది. రమణశాస్త్రి స్నానం కూడా చేయలేదు. సరే, మీరన్నట్లుగానే కాని, విశ్వ చెప్పేసి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి 7 రమణశాస్త్రి ఉయ్యాలపైనే ఉరిగి ఆలోచిస్తున్నాడు. అప్పటికే ఆ వార్త ఊర్లోకి చేరడంతో అగ్రహారమంతా అట్టుడికిపోయింది. ఒక్కొక్కరు మెల్లిగా రాసాగారు. అందరూ అదేదో పాపం చేసినట్టు మాట్లాడడం రమణశాస్త్రికి లోపల నచ్చలేదు.
5: రమణ, విశ్వనాథ్ ఏదో వ్యాపారం మొదలు పెట్టాడట కదా, అగ్రహారంలో పుట్టి అదేం పనిరా?
4: వంగిపోయిన నడుంతో వచ్చిన చిదంబర శాస్త్రి అన్నాడు.
5: బతకడానికి 125 పనులున్నాయి గాని మన కులానికి తలవంపులు తెచ్చే పనేంట్రా?
4: పతంజలి శాస్త్రి అక్కడ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. రమణశాస్త్రి నిశ్శబ్దంగా ఉన్నాడు. అవమానం భరించలేనట్లు మహాలక్ష్మి వంటింటి లోపలికెళ్ళింది.
5: ఇంకా పెళ్లి కావాల్సిన వాడు, ఇలాంటి వ్యాపారాలు చేస్తే వాడికి పిల్లనెవడిస్తాడురా
4: అన్నాడు రఘురామయ్య పంతులు.
5: అసలే మనది సంప్రదాయ కుటుంబం, నువ్వు గాయత్రి ఉపాసకుడివి, నీ కడుపున ఇలాంటోడు పుట్టాడేమిట్రా
4: మళ్ళీ అన్నాడు రఘురామయ్య పంతులు.
5: ఇప్పటికే మన కులం ఆడపిల్లలు గుడిలో పంచకట్టుకుని పూజలు చేసే పురోహితుల్నే పెళ్లి చేసుకోమంటుంటే ఇంకా వీడిలాంటి పని చేస్తానంటే ఒప్పుకుంటావేంట్రా?
4: పంచాంగాలు చూసే పరంధామ శాస్త్రి కొంచెం కోపంగా అన్నాడు.
5: విశ్వనాథ్ ఇంట్లో ఉంటే పిలవరా రమణ, మేమైనా చెప్పి చూస్తాం అని అడిగాడు నరహరి.
6: లేడు, బయటకెళ్లాడు, నేను మీలాగే చెప్పిచూశాను.
4: అవమానంతో రమణశాస్త్రి గొంతు వణికింది. కట్టె ఊయల గొలుసును బిగుసుగా పట్టుకున్నాడు. కళ్లలో నిప్పుల చారలు పాకాయి. మొహం ఎర్రగా మారింది.
5: మాకైతే ఒళ్ళు జలధరిస్తోంది. ఇంతటి జుగుప్సాకరమైన పని చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందిరా వాడికి?
4: నిలదీసినట్టే అడిగాడు చిదంబర శాస్త్రి. వంటింట్లోంచి మహాలక్ష్మి ఏడుపు సన్నగా వినిపిస్తోంది. రమణశాస్త్రి కళ్లల్లో కూడా సన్నటి నీటితెర కదిలి వచ్చింది. అంతా అదేదో చావు వార్త విన్నట్టు నిశ్శబ్దమైపోయారు. అప్పుడే ల్యాండ్ఫోన్ రింగ్ అయింది. రమణశాస్త్రి లేచి వెళ్లి క్రెడిల్ ఎత్తాడు. అవతల నుంచి,
7: ఏరా రమణ, బాగున్నావా?
4: తన చిన్నప్పటి ఫ్రెండ్, ఒకప్పుడు చిల్వా కోడూరులో దొరకొడుకు.
7: ఆ నర్సింగ్, బాగున్నాన్రా. హైదరాబాద్ నుంచేనా?
4: తడబడుతూ అడిగాడు రమణశాస్త్రి.
7: ఎల్లుండి నాన్నగారి 30వ సంవత్సరీకంరా. నువ్వే కదా ప్రతి సంవత్సరం కర్మకాండ చేసేది. నువ్వు జూబ్లీ బస్టాండ్కొచ్చి ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను.
6: తప్పకుండా వస్తాన్రా.
7: పొద్దుటే వచ్చి నాకు ఫోన్ చేయి.
4: రమణశాస్త్రి మౌనంగా వచ్చి కూర్చున్నాడు.
7: ఎవర్రా ఆ ఫోను? నర్సింగరావు దొరనా?
4: అడిగాడు పురంధర శాస్త్రి.
7: అవును, వాళ్ల నాన్నగారిది 30వ సంవత్సరీకమట. హైదరాబాద్ రమ్మంటున్నాడు
4: అన్నాడు రమణశాస్త్రి.
7: చూశావా నీకు ఎంత గొప్ప పరిచయాలున్నాయో. అలాంటిది విశ్వనాథ్ నీ పరువు మన కులం పరువు తీస్తే ఏం బావుంటుంది?
6: నేను వాళ్ళమ్మ చాలా చెప్పిచూశాం, వాడు వినట్లేదు.
7: అంతా మా కర్మ. సత్కర్మ భిశ్చ శత్రువితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం. అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాణి భవమిహం
4: అన్న శ్లోకాన్ని తనలో తానే గొనుక్కున్నట్టు వచ్చి ఊయలలో కూర్చున్నాడు. విశ్వనాథ్ బయటనుంచి రాగానే నచ్చజెప్పాలని పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారందరూ. కోపంగా వెళ్లిన విశ్వనాథ్ ఇంకా రాలేదు. చీకటి పడుతుండటంతో నిదానంగా లేచారందరూ. రమణశాస్త్రి వాళ్లను గుమ్మం వరకు సాగనంపాడు. మహాలక్ష్మి మానసికంగా కుంగిపోయింది. వంటింట్లోంచి బయటికి రాలేదు. రమణశాస్త్రిని రిసీవ్ చేసుకోవడానికి నరసింగరావు బస్టాండ్కి వచ్చాడు. బస్సు దిగిన వెంటనే మిత్రుణ్ణి గాఢంగా హత్తుకుని కారెక్కించుకుని బయలుదేరాడు.
7: ఏంట్రా మనోరి విశేషాలు
4: అని అడిగాడు నరసింగరావు. రమణశాస్త్రి ఏం మాట్లాడలేదు. ముభావంగా కూర్చున్నాడు.
7: ఏమైందిరా రమణ, వచ్చినప్పటినుంచి చూస్తున్నాను, ఏదో దిగులుగా ఉన్నావు, నాక్కూడా చెప్పకూడదా
4: అన్నాడు నరసింగరావు కార్ డ్రైవ్ చేస్తూ.
7: ఏం లేదులే, అయినా ఊరు విడిచి 30 ఏదెలా ఉంటే నీకెందుకురా,
4: చిరునవ్వుని పులుముకొని అన్నాడు రమణశాస్త్రి.
7: నాన్నని 30 ఏళ్ల కింద నక్సలైట్లు చంపినప్పుడు చిన్నపిల్లలం. మనూరి జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తాయి. నేను రంగారావు దొర కొడుకునని నన్ను మీరంతా ప్రత్యేకంగా చూసేవారు కదా. నా మనసులో ఇంకా ఆ జ్ఞాపకాలు ఎండిపోలేదు అన్నాడు. రమణశాస్త్రి భారంగా నిట్టూర్చాడు. మన బోడగుట్ట ఎలా ఉందిరా? పోషమకాడి చెరువు, చెరువులోని కొంగలు బాగున్నాయా? ఎలుకబాయి, చిలుకవాగు, పొద్దాటికల్లు, ఎల్లమ్మగుడి, పీరిలగుండం, ఊడలమర్రి, మల్లన జాతర, కాట్రేగుల పండుగ, రామల్కపండు, నాగేటిసార్లు ఎలా ఉన్నాయరా? భైరవుల పాట, అయ్యగారి పద్యం, పెద్దపిట్టారుపు నాకింకా గుర్తున్నాయి. నెత్తిమీద బోనం, సారవ పూనకం, బొడ్డెమ్మలాట, బత్తీసుల దండ, డప్పుల శబ్దం నా చెవుల్లో ఖంగుమంటున్నాయి. జమ్మికింద తాత, బెల్లంపూస ముద్ద, ములకమండే, సట్టితీర్థం, మట్టిగాజులు, సాంచెల సప్పుడు ఇంకా వినిపిస్తున్నాయి. తెలకపిండి రుచి, బొమ్మలకొండ, గన్నేరుపూలు, ఎర్రటి ధూళి, అంబా అనే పిలుపు, చింతాకు పులుపు యాదికొస్తే ఇంకా నోరూరుతుంది. ఇవన్నీ ఏ పార్కులో దొరుకుతాయిరా? ఏ పబ్లో కనిపిస్తాయి? ఏ ఐమాక్స్లో వినిపిస్తాయి? అన్నాడు నరసింహరావు. ఇప్పుడు అవేమీ లేవుగాని నీకు బాగా గుర్తున్నాయిరా అన్నాడు రమణశాస్త్రి నవ్వుతూ, మనసుని తేలికపరుచుకొని. ఎంతైనా చిన్నప్పటివి గదరా. అవును, విశ్వనాథ్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. వాడే మాకు మా కులానికి సమస్య అయ్యాడు అన్నాడు అసహనంగా కదులుతూ. మీకు మీ కులానికా? అవును అంటూ బాధగా మొత్తం వివరించాడు రమణశాస్త్రి. అంతా విని ఇది సమస్య అన్నాడు తేలిగ్గా నవ్వుతూ నరసింహరావు. నవ్వి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద షోరూం దగ్గర కారాపాడు. పాదరక్షలు, గొడుగులు తీసుకుంటావా దానమివ్వడానికి అడిగాడు రమణశాస్త్రి. అది పెద్ద షోరూం. కాదు, ఇది నాదే. రమణశాస్త్రి నిర్ఘాంతపోయాడు. వెలిగిపోతున్న లైట్స్లో మెరిసిపోతున్న చెప్పులు, బూట్లు. ఇప్పుడు చెప్పు, నాదే కులం, నేను చేస్తున్న పనేంటి? పనివాళ్లు లేనప్పుడు కస్టమర్ వస్తే వాడి కాలికి నేనే చెప్పు తొడుగుతాను. రమణ, మనం చేసే పని ఇతరులకు హాని కలిగించకపోతే అదే చాలు. సంసారాల్ని ఛిద్రం చేసి సమాజాన్ని చెడగొట్టే వైన్ షాప్ల కన్నా నీ కొడుకు చేయాలనుకున్న పని చాలా గొప్పదిరా. రోడ్డుకు అటుపక్కన చూడు, పట్టపగలే లైట్లతో ధగధగా మెరిసిపోతుంది బ్యూటీ పార్లర్. అది నడిపేది ఎవరో తెలుసా? మీర్జాపూర్ సంస్థాన దొరసాని మనవరాలు. ఆమె కులానికి, ఆమె చేసే హెయిర్ కటింగ్ పనికి సంబంధం లేదే. రా కారెక్కు, ఇంకా చూపిస్తాను అన్నాడు నరసింహరావు. షోరూం బయటకొచ్చిన రమణశాస్త్రి కారెక్కాడు. మన జిల్లాలోనే ఉన్న రాజంపేట గడి శేఖర్ రెడ్డి దొర కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? తెల్లపందుల్ని పెంచుతున్నాడు. ఇదిగో ఆ షాప్ ఇదే. రోడ్డు పక్కన కారాపి షాప్ని చూపించాడు. మరి వాడి కులమేంటి, వాడు చేస్తున్న పనేంటి? పనివాళ్లతో సమానంగా వాడూ పనిచేస్తాడు. వాటిని కోసి అమ్ముతాడు. వాటి ధర కిలో 800 రూపాయలు. నరసింహరావు మళ్లీ కారును పోనిచ్చాడు. రమణ, నీకిప్పుడు కరోనా కంటే భయంకరమైన ఒక ఆకలి దృశ్యాన్ని చూపిస్తాను. ఆ చౌరస్తా వైపు చూడు అన్నాడు. అక్కడ దాదాపు 15 మంది వరకు పురోహితులున్నారు. పిలకలు ముడేసుకుని పంచెకట్టుతో షర్ట్ కూడా లేకుండా మాటిమాటికి జంధ్యాలు సరిచేసుకుంటూ వచ్చిపోయే వారిని ఆశగా చూస్తున్నారు. అందులో అన్ని వయసుల వారు ఉన్నారు. ఎవరైనా ఏదైనా వ్రతం చేసుకుంటేనో, పిండ ప్రదానాలు చేసుకుంటేనో ఇక్కడికొచ్చి తీసుకెళ్తారు. ఇంతలో ఒకతనొచ్చాడు. అందరూ అతన్ని చుట్టుముట్టారు. రమణశాస్త్రి కళ్ళు తడితడి అయ్యాయి. మళ్లీ కార్ స్టార్టైంది. రమణ, అటుచూడు, డ్రై క్లీనింగ్ షాప్. దాంట్లో కొన్ని 100 మిషిన్లు పనిచేస్తాయి. బెడ్షీట్లు, ఆఫ్రాన్లు ఉతికేస్తారు. 4-5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో మాట్లాడుకుని నడుపుతోంది రమేష్ గుప్తా కోడలు. వీళ్ళెవరూ కులాన్ని నమ్ముకోలేదు. పనినే ఛాలెంజ్గా తీసుకుని జీవితాల్నే గెలుస్తున్నారు. ఈ పని చాకలి పని, ఈ పని మంగళి పని, ఈ పని మంత్రసాని పని అంటూ కూర్చోవట్లేదు. మార్పు అనే గుర్రం మీద దౌడు తీస్తున్నారు. రమణశాస్త్రి ఏం మాట్లాడలేదు. ఇంతలో నరసింహరావు ఇల్లొచ్చింది. అప్పటికే ఆయన భార్య పిండ ప్రదానానికి కావలసినవి సర్ది పెట్టింది. కాళ్లు కడుక్కొని పీటల మీద కూర్చొని పూజ ముగించారు. సాయంత్రం మళ్లీ రమణశాస్త్రిని బస్టాండ్లో దింపి ఆప్యాయంగా చేతిని నొక్కి, రమణ, నీ భయం ఆందోళన ఆవేదన బెంగని

నేనర్థం చేసుకోగలను. అగ్రవర్ణాలు తమది కాని వృత్తిని తమ చేతుల్లోకి తీసుకునే ముందు ఎంతటి క్షోభకి గురవుతారో నేనర్థం చేసుకోగలను. 27 ఏళ్ల కింద షోరూం ప్రారంభించినప్పుడు, మొదటిసారి కస్టమర్ కాళ్లకు చెప్పులు తొడిగినప్పుడు నాకు కన్నీళ్లొచ్చాయి. కులాన్ని తిట్టుకున్నాను గాని వృత్తిని కాదు అన్నాడు. రమణశాస్త్రికి కడుపు బురం అనిపించి టాయిలెట్కెళ్ళొచ్చాడు. రమణ, దేశమంతా ప్రతి బస్టాండ్లో కనిపించే సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్స్ నిర్మించిన బిందేశ్వర్ పథక్ కులం ఏంటో తెలుసా? బ్రాహ్మణ కులం. పథక్ సోషియాలజీ చదువుతున్న ఉన్నత విద్యావంతుడు. బీహార్ రాష్ట్రంలో ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. ఒకసారి ఒక ఆయన ఎర్రటి చొక్కా వేసుకుని పొలానికెళ్తుంటే ఒక ఎద్దు అతన్ని పొడవడానికి వచ్చింది. కొందరు అతన్ని కాపాడడానికి వెళ్లి ఎద్దుని తరిమి కొడతారు. అప్పటికీ ఎద్దు అతన్ని కుమ్మడంతో కింద పడిపోయాడు. అతన్ని లేపడానికి వచ్చిన వాళ్లలో ఒకడు, అరే వీడు సఫాయోడ్రో అని అరిచేసరికి అందరూ దూరంగా పరిగెత్తారు. అది గమనించిన బిందేశ్వర్ పథక్ ఆ అంటరాని వాడి శరీరానికి అంటిన దుమ్ము దులిపేశాడు. కానీ అప్పటికీ అతను చనిపోయాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అగ్రహారానికి చేరింది. జాతకాలు చెప్పే వాళ్ల నాన్నను అతన్ని శిక్షించాలని కోరింది. దాంతో వాళ్ల నానమ్మ పథక్కి ఆవుపేడ తినిపించింది. ఆవుమూత్రం తాగించి చలికాలం తెల్లవారుజామున గంగనీళ్లతో స్నానం చేయించింది. ఆ సంఘటనలతో చలించిపోయిన అతడు సులభ్ కాంప్లెక్స్ నిర్మించడానికి పూనుకున్నాడు. ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ వచ్చి వృత్తులన్నీ పరాయీకరణం చెందాయి, కానీ కులాలు మాత్రం ఇంకా బలపడ్డాయిరా అన్నాడు నరసింహరావు. బస్సు బయలుదేరింది. అంకుల్ టికెట్ అంది లేడీ కండక్టర్. ఏదో దీర్ఘాలోచనలో ఉన్న రమణశాస్త్రి ఉలిక్కిపడ్డాడు. ఆ వెంటనే తేరుకొని జగిత్యాల అన్నాడు. ఆ లేడీ కండక్టర్ని చూడగానే చప్పున అరుంధతి గుర్తొచ్చింది. అరుంధతి, తన ఒక్కగానొక్క కూతురు, పెళ్లైన 6 నెలలకే మృత్యువాత పడిన బిడ్డ, తను చనిపోయేటప్పటికీ 4 నెలల గర్భవతి. అప్పటికి విశ్వనాథ్కి 13 ఏళ్ళు. ఆ రోజు తనతో తమ్ముడితో చెప్పుకోలేక వాళ్లమ్మతో చెప్పుకుంది. మన బాయి పాయఖాన నిండిపోయిందే అమ్మా, దాన్ని తోడేయించుమని నాన్నకి చెప్పమ్మా అని. మహాలక్ష్మి రమణకు ఆ మాట చెప్పగానే సఫాయి రాజుగానింటికి స్వయంగా వెళ్లి చెప్పాడు. వాడు దొడ్డుప్పు బొగ్గులు తెచ్చి దాంట్లో పోశాడు. అది 2 రోజుల్లో మట్టి లెక్కైతది బాంచెన్, అప్పుడు ఆ మట్టిని తట్టలతో తోడేస్తాం, ఎట్లనన్నా ఓర్చుకోండి కొంచెం, 2 రోజులు ఎవరింటికైనా ఎల్లుండ్రి అని చెప్పి వెళ్లాడు. అప్పటికి ఎవరింట్లో లెట్రిన్లు లేవు. కాని ఓ రోజు అరుంధతి చెంబు తీసుకుని బిక్కుబిక్కుమంటూ వాగొట్టుకుపోయింది. అక్కడే సర్కార్ తుమ్మపొదల మాటన ఉన్న 5-6 ఊరకుక్కలు ఒక్కసారిగా మీదపడ్డాయి. తను అరుస్తూ ఆయాసంతో భయంతో పరిగెత్తుకొచ్చింది. ఆ కుక్కలు వేటగాడిలా వెంటాడాయి. అందిన చోటల్లా కరిచాయి. కాళ్ళు చేతులు రక్తసిక్తమయ్యాయి. చీర జాకెట్టు పీలికలైపోయాయి. కొందరు కుక్కల్ని తరిమికొట్టారు. గాయపడ్డ అరుంధతికి అప్పుడు 4వ నెల. వైద్యం ఫలించలేదు. ఉలిక్కి పడుతూ 3వ రోజు కన్నుమూసింది. మహాలక్ష్మి హృదయ విదారకంగా ఏడ్చింది. తన గుండె చెరువైంది. విశ్వనాథ్ బిక్క చచ్చిపోయి 4 రోజుల వరకు కోలుకోలేదు. ఈ సంఘటన జరిగి 10 ఏళ్లవుతుంది. చెరిగిపోని అరుంధతి రూపం ఆ కండక్టర్ అమ్మాయిని చూడగానే కన్నీరు కప్పేసి చెదిరిపోయింది. టికెట్ టికెట్! హ్యాండిల్ రాడ్ని క్లిప్తో కొట్టడంతో రమణశాస్త్రి పీడకల చెదిరిపోయింది. బస్సు జగిత్యాల చేరేసరికి రాత్రి 10 అయింది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రమణశాస్త్రి గంగాలంలోని నీళ్లతో కాళ్లు కడుగుతుంటే మహాలక్ష్మి వంటింట్లోంచి వచ్చింది. విశ్వనాథ్ భయం భయంగా తన గదిలోంచి వచ్చాడు. విశ్వనాథ్ని చూసి రమణశాస్త్రి నిండుగా నవ్వాడు. కాళ్లు తుడుచుకోకుండానే కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఆనందంగా కొడుకు చేతిలో ఓ గిఫ్ట్ ప్యాకెట్ పెట్టాడు. అది చూసి, నానా కొత్త సెల్ఫోన్ అని సంతోషంగా అరిచాడు. ఫోన్ మాత్రమే కాదు, సిమ్ కూడా కొత్తదే అన్నాడు చిరునవ్వుతో. విశ్వనాథ్కి ఆ ప్యాకెట్లో ఏదో చీటీ కనిపించింది. చీటీ మడత విప్పాడు. మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండినదా? అయితే నూతన పద్ధతిలో తోడివేయబడును. అరుంధతి ట్యాంక్ క్లీనర్స్. వివరాలకు సంప్రదించండి.
గుండె నిండి

0: నిండా శ్వాస పీల్చుకొని రమణ శాస్త్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు విశ్వనాథ్. నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో ఆ హాలులో ప్రధానమంత్రి తన పేరు పిలవడంతో 8,000 మంది ఒక్కసారిగా చప్పట్లు కొట్టడంతో జ్ఞాపకాల్లోంచి బయటపడ్డాడు విశ్వనాథ్. అధునాతన యంత్రాంగంతో 600 మందికి ఉపాధి కల్పించి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్గా ఎదిగి దాంతో బయోగ్యాస్ని, సేంద్రియ ఎరువుల్ని సృష్టించిన అభినవ సైంటిస్ట్ అయిన విశ్వనాథ శాస్త్రి గారికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రధాని స్వయంగా ప్రకటించడంతో వేదిక మెట్లెక్కి కన్నీళ్లతో చూస్తే తల్లి తండ్రి మసగమసగగా కనపడ్డారు. ప్రధానమంత్రి అందజేసిన అవార్డు నిండా విశ్వనాథ్కి అక్క అరుంధతి నవ్వుతూ కనిపించింది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి వృత్తి అనే కథను విన్నారు. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి.
1: ఈరోజు రాత్రి 9:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి పృథ్వీ కథను వినిపిస్తారు పి. కమలాకర్ రెడ్డి. రచన కెవి నరేందర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

మనం నవ్వినప్పటికన్నా మన వల్ల నలుగురు నవ్వినప్పుడు మనకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అందుకే మనం నవ్వుకుంటూ ఇతరులను నవ్వించుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఈయల్లటి సింగిడి సినీ గీతాల కార్యక్రమం గిప్పటి నుంచి పదిగొట్టేటదాకా కొనసాగుతుంది. మరి మీరు కూడా ఏదైనా ముచ్చట 100.2 FM ద్వారా శ్రోతలతో పంచుకోవాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు నచ్చిన పాటను కూడా వినొచ్చు.

శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మరి ఫోన్ ద్వారానే కాదు ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలనుకున్న పాటను కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమంలో వినిపిస్తాం. మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. మరి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం నుంచి అనురాగం పాటను వినిపించండి అంటూ, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, మన్విత్ వీళ్ళు కోరిండ్రు. మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే మీ వాళ్ళకి 100.2 ఎఫ్ఎం ద్వారా ఏదైనా గమ్మత్తు ముచ్చట గానీ పనికొచ్చడం ముచ్చట గానీ చెప్పాలనుకుంటే ఫోన్ చేసి చెప్పచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ని జత చేసి 2300081 నంబర్ గానీ 2950081 నంబర్ల గానీ ఫోన్ చేయండి, ముచ్చట పెట్టినరి, నచ్చిన పాట నేనుండ్రీ.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో
1: అమ్మా.
0: నమస్తే.
1: నమస్కారం అమ్మా, నా పేరు పరశురం అమ్మా. నేను
0: ఎలా ఉన్నారు పరశురం గారు?
1: చాలా బాగున్నామ్మా.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను బైండింగ్ చేస్తానమ్మా, ప్రింటింగ్ ప్రెస్ లో.
0: ప్రింటింగ్ పుస్తకాలు ఇవన్నీ అంతేనా?
1: అవునవును.
0: ఏంటి ఇప్పుడు బైండింగ్ అంటే ఇవి అన్ని మనం పిల్లలు తీసుకొచ్చిన బైండింగ్ చేయడం ఇట్లా పెళ్లి పెళ్లి పత్రికలు అట్లా కూడా?
1: అవునమ్మా.
0: అన్ని రకాలవి. ఇప్పుడు ముందు ఏం చేస్తుంటారు చిన్నప్పుడు? మా చిన్నప్పుడు ఏవైనా ఇప్పుడు స్కూల్ అయిపోతాయి, ప్రతి బుక్ లో కొన్ని వైట్ పేజెస్ మిగిలి ఉంటాయి కదా, అవన్నీ చింపి మంచిగా బైండింగ్ అంటే నాన్న వాళ్ళు చేయించేవాళ్ళు ఇట్లా బైండింగ్ లాగా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అది రఫ్ నోట్స్ కొరకు యూజ్ అయ్యేదని. ఇప్పుడు అట్లా వస్తున్నాయా? చేయిస్తున్నారా? తీసుకొస్తారా? ఎట్లా జరుగుతుంది మరి మీది?
1: మా సేడ్ దగ్గర
0: అంతే కదా. మరి ఎవరైనా ఒకరి కింద చేయాల్సిందే, వాళ్ళు చెప్పింది మన పనిని మనం కరెక్ట్ నిర్వర్తిస్తే వాళ్ళు మంచి చూసుకుంటారు, మనం మంచి పని చేస్తాం, అంతే
1: కదా.
0: ఏం పాట వింటారు?
1: నేను ఒక వాక్యం చెప్తానమ్మా.
0: చెప్పండి, తొందరగా చెప్పండి.
1: అవునా? 9-10 వయసులో అలరిస్తూ పలకరిస్తూ ఉన్నాను అమ్మా. ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోలేకపోతున్నాను, అయినా నా పోటీ నాదే, నేనెవరిని అమ్మా.
0: అంటే ఇది మీరే రాసుకున్నారా?
1: నేను రాసుకున్నా కాదు, ఇది మొన్ననే మన దగ్గర జరిగిందమ్మా.
0: అవునా? ఓకే.
1: 9-10 వయసులో అలరిస్తూ పలకరిస్తూ ఉత్సాహంగా ఉన్నాను.
0: రేడియోగా మీరు వాక్తాన్ జరిగింది కదా, 90 సంవత్సరాలు 90 ఏళ్ళ ఆకాశవాణి సౌరభం.
1: ఓకే అమ్మా.
0: ఏం పాట వింటారు
1: అమ్మా? అది

0: అడవి దొంగ నుంచి కృష్టి ఉంటే కృషిలో మనుషులు కృషులు అవుతారు.
1: అడవి దొంగ కాదు అడవి, అది అడవి రాముడు. మరి ఆ పాట వినిద్దాం. పరశురామ్ గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
0: ఓకే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే, పేరు చెప్పరా?
1: మమత సుదర్శన్ మేడం, ఖానాపూర్ నుంచి.
0: ఖానా, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం అమ్మా.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తాం మేడం.
0: వ్యవసాయం, ఏమేం పంటలు వేస్తూ ఉంటారు?
1: పసుపు, మొక్కజొన్న, కూరగాయలు.
0: అంటే మీకోసమే వేసుకుంటారా, బయట అంటే అమ్ముతారు కూడా?
1: పసుపు 60 ఎకర్స్ వేసిన మేడం, చాలా లాభం వచ్చింది.
0: అబ్బా, చాలా వేసారు.
1: మాకు పూర్వం నుంచి ల్యాండ్స్ ఉన్నాయి, ఆర్గానిక్ చేస్తాం. ఆవుల మంది ఉన్నది,
0: మొత్తం ఆర్గానిక్.
1: అవును,
0: సహజ సిద్ధంగా పండిస్తారు అన్నట్టు.
1: అవును.
0: ఇప్పుడు పసుపే కాకుండా కూరగాయలు అన్ని కూడా అంతేనా? మందులు
1: మందులు వాడడం మేడం, మా వరకు సరిపోయే కూరగాయలు వేసుకుంటాం.
0: ఓకే, మిగతాది వేరే అన్ని. ఇప్పుడు ఇలాంటి పసుపు పెద్ద మొత్తంలో వేస్తారన్నట్టు.
1: పసుపు ఎక్కువ ఉంటది, కొంత వరి.
0: అయితే ఇప్పుడు మీరు ఇది మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు మరి పసుపుని?
1: నిజామాబాద్ మేడం.
0: నిజామాబాద్ ఆర్గానిక్ ది సపరేట్ తీసుకుంటారా?
1: సపరేట్ అనేది ఇప్పటి వరకు లేదు మేడం, బెంగళూరు వెళ్ళాలన్నారు కానీ మాకు అది తెలియదు.
0: మళ్ళీ ఇక్కడనే రొటీన్ ఎప్పట్లాగానే అట్లనే అమ్మేయాలి అంతేనా?
1: అట్లనే అమ్మేస్తాం.
0: కన్స్యూ అంటే ఇప్పుడు కొనేవాళ్లే మీ దగ్గరికి వచ్చి అట్లా పబ్లిసిటీ చేసుకుంటే కూడా మీ ఫామ్ కే వచ్చి తీసుకుంటారు కదా అట్లా కూడా?
1: అట్లా ఇంతవరకు అయితే అట్లా ఎవరు రాలేదు మేడం, చాలా చెప్పింది చేస్తున్నాం.
0: అవునా? రావాలి, మార్పు రావాలి. చెప్పండి, ఏం పాట వింటారు ఈరోజు? హలో హలో హలో హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. సహజ సిద్ధంగా పంటల్ని పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నా అని అన్నారు సుదర్శన్ మమత గారు. మరి వారి కోసం ఒక మంచి పాట.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎక్కడి నుంచి?
1: నిజామాబాద్ నుంచి.
0: పేరు చెప్పరా?
1: పేరు వెంకటేష్.
0: ఎలా ఉన్నారు వెంకటేష్ గారు?
1: బాగున్నామమ్మా, మీరు బాగున్నారా?
0: బాగున్నాం. ఏం చేస్తుంటారు?
1: నేను టీచర్ గా పనిచేస్తాను.
0: ఎక్కడ?
1: నిజామాబాద్ లోనే.
0: అవునా? మీరు అంటే నిజామాబాద్ ఇది ప్రాపర్?
1: మన పాపర్ వచ్చేసి గురిజామన్నూరు, గుడి హాట్నూరు.
0: ఓహో, ఇక్కడ ఇక్కడనే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్.
1: ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్.
0: వృత్తిరీత్యా అక్కడికి వెళ్ళారన్నట్టు.
1: అవునా?
0: మొత్తానికి ఆదిలాబాద్ తో సంబంధం ఉంది. చెప్పండి, ఈ రోజు మరి ఫోన్ చేశారు, ఏం చెప్పాలని చేశారు?
1: ఈ రోజు మాకు ఒక పాట వినిపించండి, బంగారు కళలు మూవీ నుంచి పుట్టినరోజు పాట. ఈ రోజు మా యొక్క కోడళ్ళ కోసం ఆ యొక్క ప్రత్యేకమైన పాట వినిపించాలని ఫోన్ చేశాను.
0: తప్పకుండా. మీ కోడళ్ళ పేర్లు?
1: పల్లవి, ప్రత్యూష.
0: పల్లవి, ప్రత్యూష కోసం వాళ్ళ మామయ్య అడిగిన పాట వస్తుంది, వినేసేద్దాం మరి.
1: ఓకే అమ్మా,
0: ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.

0: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
1: అదిరింది
2: ముఖాన మొటిమల,
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ తల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే, ముచ్చట చెప్పాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాట నేనొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లను మరొకసారి చెప్తున్నా. 0873 2 కోడిని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేయొచ్చు.

మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నింట. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రచయిత, కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు అయినటువంటి కరణ్ జోహర్ పుట్టినరోజు ఇయ్యాల. వీరు ఎస్ జోహర్ హీరో జోహర్ల పుత్రుడు. బాలీవుడ్ సినిమాలో కుచ్ కుచ్ హోతా హై 1998 సంవత్సరంలో విడుదలైన సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు కరణ్ జోహర్. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడిగా ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కహనా సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించినాయి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన తీసిన మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. ఈయన తండ్రి స్థాపించిన ధర్మ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థలో ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు సింగడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈరోజు నటుడు కార్తీక్ శివకుమార్ పుట్టినరోజు. ఈయనని అందరూ ముద్దుగా కార్తీ అని కూడా పిలుస్తారు. మొదట తమిళ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించిండు, ఆ తర్వాత తెలుగులోనూ నటించి మంచి పేరును కూడా తెచ్చుకుంటున్నాడు. తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదం అవటం వల్ల, ఆయన తెలుగు అనువాదాలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల తనకి తెలుగులో కూడా మంచి పేరొచ్చింది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసిన కార్తీక్ 2007 సంవత్సరంలో పరుత్తి వీరన్ సినిమా ద్వారా పరిచయమైనరు సినీ రంగానికి. ఆ తర్వాత 2010 అయరతిల్ ఒరువాన్ పయ్యా నాన్ మహన్ అల్లా, 2011

ఇవి ఈయనటి సింగిడిలోని పాటలు మాటలు శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకు మాట చెప్పు రిపాట ఎన్నుండి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు రాష్టపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 66 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ పురస్కారాలను తదనంతరం జరిగే రెండవ విడత పౌర పురస్కార ప్రదానోత్సవంలో అందజేస్తారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన క్యూట్ యూజీ 2026 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే తెలియజేస్తారు. రాష్టావతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 5 రోజుల వార్షిక హజ్ యాత్ర సౌదీ అరేబియాలో ఈరోజు ప్రారంభమైంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 2.84 రూపాయలు, డీజిల్ పై 2.86 రూపాయల చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. రాష్ట ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నుంచి రైతు గోసా, భాజపా భరోసా యాత్రను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీలో సత్తా చాటుకునేందుకు ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్, యువ సంచలనం ప్రజ్ఞానంద సిద్దమయ్యారు. ఈరోజు టోర్నీ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సందీక దర్శకులు గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.

తొంభై వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో ఈరోజు మనతో విశిష్టాతిథి ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్పే కంటే ఒక పాట వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది.

1990లో కల్కి మనసు మమత సినిమాలతో తెలుగువారికి స్వరకర్తగా పరిచయమై తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందీ సినిమాలకి కూడా స్వరకల్పన చేసి తెలుగువారి పాటకి బాణికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ని సంపాదించిన వారిలో ఒకరు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ స్టేజ్లపై తెలుగువారి ఔన్నత్యాన్ని చాటిన నాటునాటు పాట స్వరపరిచిన మోస్ట్ లవ్డ్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి గారు ఈరోజు మనతో ఉన్నారు.

0: ఆల్ ఇండియా రేడియోతో కీరవాణి గారి అనుబంధం వారి మాటల్లోనే తెలుసుకుందామా?
1: నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: ఆకాశవాణి స్టూడియోస్ కి ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సార్.
2: సంతోషం అండి.
1: 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది ఆకాశవాణితో అనుబంధం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను సార్. అయితే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలు పెట్టిన తర్వాత శ్రోతల్లో చాలా మంది కూడా వాళ్ళ అనుభవాలు మాకు చెప్పడం మొదలు పెట్టారు. లలిత సంగీతం వినడం, శాస్త్రీయ సంగీతం వినడం, సినిమా పాటలు వినడం, ఇవన్నీ కూడా ఆకాశవాణితోటే మొదలైంది. ఆర్ చైల్డ్హుడ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆకాశవాణి అని చెప్పేసి. సో ఒక్కసారి మీ చైల్డ్హుడ్ లోకి వెళ్దాం సార్.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి. 20 సంవత్సరాలు.
1: 20 సంవత్సరాలు.
2: 70 అంటే నాకు 9 సంవత్సరాలండి. అప్పటికి మా అమ్మమ్మ గారి దగ్గర ఒక రేడియో ఉండేది. అంటే అది ఏ బ్రాండ్ రేడియో నాకు తెలియదు. ఆ రేడియో నాకు చాలా ఇష్టం. అటువంటిది నాకు మళ్ళీ దొరకట్లేదు ఎక్కడ వెతికినా. దాంట్లో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు మామూలు రేడియోని ట్యూనర్ అని కూడా అంటారు. ఆ ట్యూనర్లో ఆ డిస్ప్లేలో ఒక లైట్ వెలుగుతుంది. బ్యాండ్ విడ్త్ అంతా కూడా అన్నీ మీకు అందులో క్లియర్గా తెలుస్తాయి. సో అది చాలా నైట్ యూసేజ్ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండేది, చాలా అట్రాక్టివ్గా ఉండేది. అటువంటి రేడియో మళ్ళీ నాకు దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఆ రేడియోలో నేను 1970 కర్ణాటక రాష్ట్రంలో మా నాన్నగారిది ఉన్నప్పుడు అప్పుడు నేను పాటలు వింటూ ఉండేవాడిని, సినిమా పాటలు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఎస్ రాజేశ్వరరావు గారు, మహదేవన్ గారు అటువంటి మహానుభావులు కంపోజ్ చేసిన సినిమా పాటలు వినడం, హిందీ మధ్య మధ్యలో హిందీ పాటలు, ఆ రకంగా నా బాల్యం గడిచిందండి అక్కడ. అప్పట్లో ఏంటంటే డ్రై సెల్స్ వాడేవాళ్ళం రేడియోలో వినడానికి, పవర్తో ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. సో డ్రై సెల్స్ అయిపోయే కొద్దీ కూడా వాల్యూమ్ తగ్గిపోతూ ఉండేది, బాధగా ఉండేది. కొత్త బ్యాటరీలు, వాటిని మేము పల్లెటూళ్ళలో ముక్కలు అనేవాళ్ళం. డ్రై సెల్స్ ని పల్లెటూళ్ళలో ముక్కలు అంటారు.
1: ముక్కలు
2: అంటే బ్యాటరీ ముక్కలని. 4 ముక్కలు కొనిదేవయ్యా అనేవారు. అంటే 4 ముక్కలు కొని తెచ్చి అందులో వేస్తే మళ్ళీ వాల్యూమ్ సెట్ అయ్యేది, బ్రైట్ గా వచ్చేది వాల్యూమ్, చాలా సంతోషంగా ఉండేది. సో అదొక ప్రాబ్లం అనమాట రేడియో వినే వాళ్ళకి, ముక్కలలో పవర్ అయిపోతుందనే ప్రాబ్లం. ఏమైనప్పటికీ అవన్నీ మరుపురాని నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అండి అప్పుడు రేడియో వినడం. అప్పట్లో సినిమా పాటలతో పాటు నాటికలు కూడా వచ్చేవాడి, ఆ నాటికలు వినేవాడిని. ఇది కాకుండా సినిమా పాటలు అంటే నేను మాత్రం వినేవాడిని. మా అమ్మగారు, మా పిన్నిగారులు ముగ్గురు ఉండేవారు. వాళ్ళు పోటీపడి ఒక కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు. అదేంటంటే సంక్షిప్త శబ్ద చలన చిత్రం. అంటే 3 గంటల తెలుగు సినిమాని పాటలు అవి తగ్గించి

0: చేసి, ఫైట్ సీన్స్ ఉంటే యాక్షన్ సీన్స్ అనేది తగ్గించేసి, డైలాగ్ పోర్షన్స్ వరకు మాత్రమే ఉంచి ఎడిట్ చేసి ఒక గంటకి కుదించి ఒక సినిమాని ప్రసారం చేసేవారండి. సో ఆ సినిమా వచ్చినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఎదురు చూసినంత గొప్పగా ఎదురు చూసేవాళ్ళండి మా పిన్నిగారులు, మా అమ్మగారు, మాది జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ కలిసి ఆ సినిమా నెలకొకసారో సెకండ్ సాటర్డే సెకండ్ సండే వచ్చేది అది, ఒక్కొక్క సినిమా కుటుంబ కథా చిత్రాలు ముఖ్యంగా సంక్షిప్త శబ్ద చలనచిత్రం కోసం వాళ్ళు వెయిట్ చేయడం, ఆ సినిమా అంతా కూడా వాళ్ళు వినడం రేడియోలో, ఆ ఎంజాయ్ చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుందండి.
1: సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేదా సార్? ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకుని
0: ఆల్మోస్ట్ వచ్చేదండి. ఎందుకంటే భారతీయ సినిమాలు తెలుగు సినిమాలు అప్పట్లో డైలాగ్ ఓరియంటెడ్ అండి, డైలాగ్ డ్రామాసే. థియేటర్ నుంచి సినిమా వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్, ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ వెళ్తా ఉంటే మొత్తం కథార్థం అయిపోయేదండి. మధ్య మధ్యలో ఆ ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ అండర్స్టూడ్ అనమాట.
1: సార్, మీ కుటుంబంలో అందరూ కూడా చాలా క్రియేటివ్. మీ నాన్నగారు లిరిక్స్ రాసేవారు, మీరు కూడా మొదట్లో లిరిక్ రాశారు, అండ్ మీ ప్రొఫెషనల్ వర్క్ లో ఆకాశవాణి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్?
0: అంతకంటే ముందర చెప్తాను, ఆకాశవాణితో అనుభవం, ఈ కార్యక్రమాలు మొదలు పెట్టే ముందర పొద్దున్నే లేచి రేడియో ఆన్ చేస్తే కరెక్ట్ గా నిర్దేశించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసిన తర్వాత అక్కడ ఏం ఉండేది కాదండి, హిస్ నాయిస్ ఒకటి ఉండేది, అని ఒక హిస్ నాయిస్ ఉండేది. అంటే ఫ్రీక్వెన్సీ రెడీ టు రిసీవ్ ద సిగ్నల్స్ అని అర్థం. ఆ హిస్ నాయిస్ తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చేది కంటిన్యూస్ గా, ఆ బీప్ సౌండ్ నాన్ స్టాప్ గా టీ అని వెళ్తూ ఉంటుంది. ఆ బీప్ సౌండ్ చాలాసేపు వెళ్ళిన తర్వాత అప్పుడు సిగ్నేచర్ ట్యూన్ స్టార్ట్ అవుతుంది. ఆ సిగ్నేచర్ ట్యూన్ తెరరా అని ఒకటి వచ్చేది మన చెన్నైలో, అది రాగానే ఆనందం అనమాట, అంటే కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి. వచ్చిన తర్వాత వందే మాతరం వచ్చేది ట్రెడిషనల్ ట్యూన్లు, వందే మాతరం. అది వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్సర్ వారు ఎవరైతే వాళ్ళు అప్పుడు డ్యూటీలో ఉన్నవాళ్ళు ఆకాశవాణి అని స్వయం సో కేంద్రం అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు ఒక మెనూ కార్డు లాగా మొత్తం ఎన్ని గంటలకు ఏమిటి ఎన్ని గంటలకు ఏమిటి అని చెప్పి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమేమి ప్రసారం అవుతాయని అవన్నీ చెప్పేవారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అని ఒకళ్ళు చెప్తే ఆకాశవాణి అని హైదరాబాద్ కేంద్రం, ఇలా ప్లెయిన్ గా ఒకళ్ళు, స్టైలిష్ గా ఇలా రకరకాల అనౌన్సర్లు రకరకాల స్టైళ్లు నాకు గుర్తున్నాయండి ఇప్పటికీ. ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోకుండా ఒకవేళ మనం మిస్ అయినా తెలుసుకోవడానికి వీలుగా వాణి అనే మ్యాగజైన్ ఉండేదండి.
1: అవును,
0: మీకు తెలుసోలేదు?
1: అవునవును సార్, వాణి మ్యాగజైన్ ఉండేది.
0: వాణి మ్యాగజైన్ నేను కొనుక్కునేవాడినండి. దాంట్లో ఏంటంటే అది పక్షపత్రిక, 15 రోజులకు ఒకసారి ఎదర రాబోయే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వారందరూ డీటెయిల్స్ ఇచ్చేవారు. కాకపోతే నాకు బాధ కలిగేది ఏంటంటే మీరు కోరిన పాటలు అనే కార్యక్రమంలో ఏ సినిమాలో పాటలు వేస్తారు అనే డీటెయిల్స్ ఉండేవి కాదండి. డీటెయిల్స్ ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం ఉందన్నది మాకు తెలుసుకునేవాడిని ముందర. ఆ రకంగా జనచర్యలో రేడియో ఎట్లా భాగం అయిపోయింది అన్నది దానికోసం చెప్తున్నాను.
1: ఇప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్టుగానే హిస్ సౌండ్ తర్వాత బీప్, సిగ్నేచర్ ట్యూన్, వందే మాత్రం, మంగళధ్వనితో కార్యక్రమాలు అలాగే మొదలవుతున్నాయి సార్. కార్యక్రమాలు రూపు మార్చుకున్నాయి విత్ టైమ్, బట్ ఆ కోర్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి సార్.
0: నాకు 1972లో కాకినాడకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ చదువుకోవడానికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పుడు మీరు కోరిన పాటలు అని గాని, శ్రోతలు కోరిన పాటలు అని గాని, చిత్తరంజని, మనోరంజని, జనరంజని ఇట్లాంటి రకరకాల టైటిల్స్ తో మనం అడిగిన సినిమా పాటలు, ఒక్కొక్కసారి ఒక పాట అనౌన్స్ చేసి ఫలానా ఊరు నుంచి ఫలానా వాళ్ళు అడిగారు అని పేర్లు చెప్పేవారండి. ఒక్కొక్కసారి చెప్పరు, అది అండర్స్టూడ్ ఇది, ఎందుకంటే దాని ఆ పేర్లన్నీ చదివే బదులు ఒక పాట ఎక్స్ట్రాగా వేయచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాల్లో పేర్లు చెప్పరు. ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమం కోసం కళ్ళు కాయలు కాచేలాగా, కళ్ళు కాయలు కాదండి చెవులు కాయలు కాయడం ఏదో మొత్తానికి అట్లాగ ఎదురు చూడడం, ఆ కార్యక్రమంలో మనకి నచ్చిన పాటలు రాకపోతే తిట్టుకోవడం, అనౌన్సర్ని తిట్టుకోవడం, అంటే మొత్తం అంతా అనౌన్సర్ చేతిలో ఉంది అనే భావంతో
1: అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కూడా అలాగే ఉంది సార్. అంటే ఆకాశవాణి ఇస్ ద ఓన్లీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కూడా, వివిధ భారతి, రెయిన్బో ఎఫ్ఎం లో కూడా ఇప్పటికీ మీరు కోరిన పాట, మీ కోరికే ఈ పాట, జనరంజని ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, చాలా తక్కువ సేపు చదువు, ఎందుకంటే 20 పేర్లు పంపిస్తాను.

0: సార్. వీధి పేరుతో పాటు అన్ని పంపిస్తారు. సో కొంచెం కన్స్ట్రిక్ట్ చేస్తాం, బట్ చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మీరు ఒక పాట కోరండి సార్, మీకోసం ప్లే చేస్తాం.
1: 1972లో నేను ఎక్కువగా నేను విని ఇష్టపడిన పాటలు, అప్పట్లో ఎందుకో కన్నవారి కళలు అనే సినిమాలో పాటలు వచ్చేవండి రేడియోలో. అది అవి వింటే వెంటనే రేడియో గుర్తొస్తుంది. అందులో ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు అనే పాటని ప్లే చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నానండి.
0: తప్పకుండా. ఒకనాటి మాట కాదు అనే పాట కన్నవారి కళలు చిత్రం నుంచి కీరవాణి గారి కోరిక మేరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేస్తుంది.
1: ధన్యవాదాలు.

0: అప్పుడు మా ఇంట్లో ఒకటే రేడియో ఉండేదండి. ఆ రేడియో ఈ మీరు కోరిన పాటలు వచ్చేటప్పుడు ఒక పక్కన పెట్టి వింటే ఇంటిలో పాది వినొచ్చు, అది చెవులతో విని ఆనందించేది. కాకపోతే నేను మా తమ్ముడు దెబ్బలాడుకునేవాడమండి. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు రేడియో నా దగ్గర ఉండాలి అండి, నా ఒళ్ళో ఉండాలి. ఏంటో డిఫరెన్స్, ఒళ్ళో ఎవరు ఒళ్ళో ఉన్నా అందరికీ వినపడుతుంది వాల్యూమ్ పెడితే, కానీ దానికోసం మేము ఇద్దరం కొట్లాడుకునేవాళ్ళమండి. అదొక కాన్స్టెంట్ ప్రక్రియ. తర్వాత మేము స్కూల్కి బయలుదేరి వెళ్లి నడిచి వెళ్తా ఉంటే దారిలో ఇళ్లలోంచి రేడియో 7:15 పాడి పంటలు అనే కార్యక్రమం, దాని సిగ్నేచర్ ట్యూన్ వినడం, అది వింటే మరి స్కూల్ రోజులు గుర్తొస్తాయండి. ఇది కాకుండా కార్మికుల కార్యక్రమం అని ఒకటి ఉండేదండి. ఆ కార్మికుల కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాను నా ఫీలింగ్ వచ్చి, మా ఇంట్లో పనిచేసే కార్మికులు అంటే మా డ్రైవర్ రాజు అని ఉన్నాడండి. సో ఈ రాజుకి రింగ్ టోన్గా పెడదామని చెప్పి నేనే నా స్టూడియోలో ఆ కార్యక్రమం రింగ్ టోన్ నేను హార్మోనియం వాయించి రికార్డ్ చేసి అది రాజు రింగ్ టోన్గా నేను పెట్టానండి. మీకు వినిపిస్తాను, నేను వాయించింది
1: వినిపించండి.
0: ఆ రింగ్ టోన్ వస్తే నాకు రాజు ఫోన్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట.

0: ఇది నేనే వాయించానండి.
1: యు రిమెంబర్ ఇట్ సో క్లోజ్ టు ద డీటెయిల్ సార్.
0: నేను వాయించి రికార్డ్ చేసి అది రాజుకి రింగ్ టోన్ గా నేను పెట్టడం జరిగిందండి. సో అట్లాగా
1: రాజుతో పాటు నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్.
0: తర్వాత ఆ రోజుల్లో విన్న కార్యక్రమాల్లో పాడి పంటల్లోనూ పలానా పైరు వేశామండి, దాంట్లో ఏదో ఎర్ర పురుగులు పడుతున్నాయి, తెగులు పంటకు సోకిందంటే దానికి ఏ మందులు వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలనేవి కూడా నిపుణులు సలహాలు ఇచ్చే ఆ కార్యక్రమం కూడా ఉంటూ ఉండేదండి. అవంటే అంటే వాటితో మనకు సంబంధం లేకపోయినా అవి కూడా వినడం, పని ఉన్నా లేకపోయినా అట్లా అంటే వినడం.
1: సార్ మరి ఎటువంటి బ్రాడ్కాస్టింగ్ మీడియంస్ లేనప్పుడు, రేడియో ఒక్కటే బ్రాడ్కాస్టింగ్ మీడియం గా ఉన్నప్పుడు అటు న్యూస్ కి కానివ్వండి,

0: పాటలకి కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్ మీరు అన్నట్టు సంక్షిప్త శబ్ద చిత్రాలు, ఇవన్నీ రేడియో అందించింది. ఆ రకంగా అసలు ఎక్కడో కోల్కతాలో రవీంద్ర సంగీత్ వాయిస్తే అది ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రవీంద్ర సంగీత్ ఉంది, ఇది ఇలా ఉంటుంది అని తెలిసేది. సో అట్లా మీరు అప్పుడు విని ఇష్టపడ్డ మ్యూజిక్ ఫార్మాట్స్ కానివ్వండి, ఫోక్ ఫార్మాట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా?
1: చాలా ఉన్నాయండి, చెప్తానండి. ముఖ్యంగా మీరు న్యూస్ అన్నారు కాబట్టి, కాకినాడలో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక పార్క్ ఉండేదండి, రామచంద్రరావుపేటకి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉండేది పెద్దది. ఆ పార్క్ లో సాయంత్రం వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా, పిల్లలు పెద్దలు, వాళ్ళు బెంచీల మీద కూర్చుని ఒక ధ్వజస్తంభంలాగా ఒక సెంటర్లో ఒక పోల్ ఉండేది, దానికి ఒక కట్టేసి ఉండేదండి రేడియో, దాంట్లో ఈవినింగ్ న్యూస్ వచ్చేదండి. ఆ న్యూస్ వినేవాళ్ళు. ఇప్పుడంటే న్యూస్ చాలా చేతి వేళ మీద న్యూస్ తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు, అప్పుడు అలా కాదు, మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అనుకుంటాను, రోజుకి 3 సార్లు 2 సార్లు న్యూస్. అది కూడా ఏంటండి, ఒక్కొక్కసారి ప్రాంతీయ వార్తలు, ఒక్కొక్కసారి ఢిల్లీ నుంచి రిలే అంటారు, ఢిల్లీ న్యూస్ మళ్ళీ లోకల్ ఛానల్స్ రిలే చేస్తుంటాయి ఇంగ్లీష్ లోను, సంస్కృతంలో కూడా స్టార్ట్ చేశారు కొన్నాళ్ళకి, వార్తాశూయంతం అని చెప్పి. అవన్నీ పార్క్ లో కూర్చుని అందరూ కూడా అక్కడ ఆసక్తిగా ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తూ వినేవాళ్ళు అన్నది, ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ అంతా న్యూస్ పేపర్స్ లో మర్నాడు వస్తుంది, కానీ న్యూస్ పేపర్ కన్నా రేడియోలో కొంచెం న్యూస్ ముందర వస్తూ ఉండేది. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి. కొన్నాళ్ళ తర్వాత నాకు ఏమైందంటే, మా నాన్నగారు నాకు 2-in-1 కొనిచ్చారండి. 2-in-1 లో ఏంటంటే, మన రేడియోలో వచ్చే కార్యక్రమాలని క్యాసెట్ లో రికార్డ్ చేసుకునే సౌకర్యం ఉన్నటువంటి పరికరం, టేప్ రికార్డర్ కమ్ రేడియో. దాంట్లో నేను కొవ్వూరు షిఫ్ట్ అయిన తర్వాత వాయిస్ ఆఫ్ అమెరికా అని ఉండేదండి శ్రీలంక, షార్ట్ వేవ్ లో వచ్చేది అది. దాంట్లో వెస్టర్న్ మ్యూజిక్ వినడం, రేడియో సిలాన్ లో బినాకా గీత్మాల వచ్చేదండి. అంటే ఆ వారం బాగా ప్రాచుర్యం పొందిన పాటల్ని అమీన్ సయానీ గారు వాటికి కౌంట్ డౌన్ పద్ధతిలో టాప్ 20 నుంచో టాప్ 10 నుంచో మొదలుపెట్టి టాప్1 వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆయన వ్యాఖ్యానం చెబుతూ ఆ పాటలను ప్రజెంట్ చేసే విధానం చాలా ఆకట్టుకునేదండి శ్రోతల్ని. అవి వినడం, 1 సాంగ్ ఈ వారం ఏంటని దానికోసం ఉత్కంఠతో ఎదురు చూడడం, నాకు బాగా గుర్తు ఒకసారి 1 లో క్యా హువా తేరావాదా అనే పాట వచ్చింది, హమ్ కిసి సే కబ్ నహీ సినిమాలో. సో ప్రతి బుధవారం వస్తుందంటే పండగ అనమాట అండి. మంచి సూపర్ హిట్ సాంగ్స్ వినొచ్చు హిందీ పాటలు అనేవి, అదొకటండి. తర్వాత నేను ఎప్పుడు కూడా నేను మీరు కోరిన పాటలకి నేను ఎప్పుడు ఉత్తరాలు రాయలేదండి, ఎందుకంటే మన ఉత్తరం వాళ్ళు చూస్తారా చెత్తపుట్లో పాడేస్తారా అని చెప్పి నాకు ఒక నిరాశావాదం ఉండేది. కాబట్టి ర్యాండమ్ గా నాకు నచ్చిన పాటలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం, ఒక్కొక్కసారి కార్యక్రమం చివరిలో మంచి పాట వస్తుందండి, అది సగంలో పల్లవి ప్లేయవగానే ఆపేస్తారు. అప్పుడు అప్పుడు తిట్టుకునే తిట్లు, నేను తిట్టుకునే అనౌన్సర్ ను, అంటే ప్రతిదానికి అనౌన్సరే కారణం అని భావిస్తూ, ఇంకెవరుంటారని మనకి వాళ్లే మన కనెక్షన్ రేడియోలో, వాళ్ళని తిట్టుకునే తిట్లు వర్ణనాతీతం ఉంటుంది. మంచి చక్కటి పాట మధ్యలో ఆపేశారే అని చెప్పి, ఆ పాట మళ్ళీ ఎప్పుడొస్తో తెలియదు, అది ఒక 7 పడద్దో 6 పడద్దో, ఇప్పట్లాగా ఇంటర్నెట్ లేదు కదండి, ఆ పాట వినాలంటే మళ్ళీ అదృష్టం ఉండాలి. ఇవన్నీ బాగా గుర్తున్నాయండి నాకు. తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి రాత్రులు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఉండేవాడి, ఎండి రామనాథన్ గారు, ఇట్లా ద్వారం వెంకట స్వామి నాయుడు గారు, ఇట్లా రకరకాల మహానుభావులు, గాత్ర కచేరీలు గాని, వయలిన్, వీణ, ఇవన్నీ రాత్రి 9 గంటలకో స్టార్ట్ చేస్తే 1 సేపు ఉండేదండి. అది మాకు నిద్రపోయే టైము, అంటే నిద్రపోయే టైం ఎందుకంటున్నా అంటే అవి అర్థం కాక కొంతను, అంటే ఆ ఏజ్కి, అప్పట్లో ఏజ్కి ఆ క్లిష్టమైన శాస్త్రీయ సంగీతం కొంత అర్థం అవుతుంది, కొంత బాగుంటుంది, కొంత అర్థం అవ్వదు, ఎప్పుడైతే మీకు అర్థం కాదో నిద్ర వచ్చేస్తుంది అట్లాగా. బట్ అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకునే ఉండండి నేను. ఇది కాకుండా శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడినటువంటి సినిమా పాటలను ఒక కార్యక్రమం వచ్చేది, అట్లాగే ఆగస్టు 15 వస్తే లేదా రిపబ్లిక్ డే వచ్చిన దేశభక్తి గీతాలు ప్రసారం చేసేవాళ్ళు. ఫోక్ మ్యూజిక్ ని ప్రమోట్ చేయడానికి లోక్ సంగీత్ అని ఒక కార్యక్రమం ఉండేది. ఇట్లాగా ఇవన్నీ ఉంటా ఉండేయండి. నేను రికార్డ్ చేసుకున్న అన్నీ కూడా డిజిటైజ్ చేసి నా ఫోన్ లో పెట్టుకున్నానండి నేను. అప్పుడు నేను చెప్పేది 1976 లో నేను రేడియో నుంచి రికార్డ్ చేసుకున్నవి, అవి అవే ఫైల్స్, సేమ్ క్వాలిటీ, అవి డిజిటైజ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండి రామనాథన్ గారి నేను రికార్డ్ చేసుకున్నవి, మీకు కొన్ని ఓపెనింగ్స్ వరకు వినిపిస్తానండి, అవి నేను రేడియోలో రికార్డ్ చేసుకున్నవి.
2: విజయవాడ కేంద్రం ఎండి రామనాథన్ గారి గానం రికార్డు. మొదట మహాగణపతి నాటరాగం.
1: ఇది ఒకటండి, ఇది విజయవాడ కేంద్రం.
3: ధార్వాడ్ కురపరిత ఎండి రామనాథన్ అవరహాడు గారికి గిరిపాయి త్యాగరాజుల కృతి షహానా రాగ ఆదితాళ.
1: ఇది ధార్వాడ్ గుల్బర్గా కేంద్రం నుంచి నేను కర్ణాటకలో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తుందండి.
4: ఎండి రామనాథన్ గారి గానం రికార్డ్. ముందుగా పరిపాలయ పరిపాలయ రీతి గౌళ రాగం రూపక తాళం.
1: ఇది ఒకటి. రకరకాల అనౌన్సర్లు మారుతున్నారు చూడండి.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగీత సూత ఎండి రామనాథన్ గాను నీలాంబరి రాగంలో రామ రామ అనే చిత్ర.
1: ఇట్లాగా ఇవన్నీ సేమ్, అవన్నీ ఫైల్స్ అన్ని అప్పుడు రికార్డ్ చేసినవి. ఈ చేసిన ఫైల్స్ అన్ని నేను డిజిటైజ్ చేసి నా ఫోన్ లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు వినేది వీలుగా నేను
0: పెట్టుకున్నాను.
1: అంటే అన్ని కాదండి, నాకు నాకు నచ్చిన అట్లాగే హిందీ పాటలు అవి వినేటప్పుడు యాడ్స్ వచ్చేవండి మధ్య మధ్యలో, రకరకాల రాబోయే సినిమాల తాలూకు ట్రైలర్స్, తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలు అవన్నీ ఉన్నాయండి నా దగ్గర. మొత్తం అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే అవన్నీ వింటే బాల్యం గుర్తొస్తుంది కాబట్టి ఆ యాడ్స్ ట్రైలర్స్ మొత్తం ఆల్ ఇండియా రేడియోలో వచ్చినవన్నీ కూడా నా దగ్గర రికార్డ్ చేసి పెట్టుకుని ఉన్నాయండి. ఎప్పుడైనా ఇప్పుడు మేమున్నది కొవ్వూరు కాబట్టి కొవ్వూరుకి విజయవాడ కేంద్రం విశాఖపట్నం కేంద్రం సమానంగా లాగుతూ ఉండేవండి. మేము లాగడం అంటాం అంటే
0: ఫ్రీక్వెన్సీ,
1: ఫ్రీక్వెన్సీ రీచబిలిటీ. అయితే దాంట్లో హిస్ నాయిస్ ఎక్కువ ఉంటుందండి, హిస్ నాయిస్ ఎక్కువను దాని తాలూకు ఒరిజినల్ డేటా తక్కువ ఉంటుందండి. మీకు ఆ కేంద్రానికి సమీపించే కొద్దీ కూడా హిస్ నాయిస్ పోయి పెర్ఫెక్ట్ సౌండ్ మీకు బ్రాడ్కాస్ట్ అవుతుంది. దానికి అది నేను కనిపెట్టింది ఎప్పుడంటే మా చిన్నాన్న గారికి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవారు హైదరాబాద్ లో, వారి దగ్గరికి వచ్చిన రోజులు నేను రేడియో కూడా ఉండేది. అప్పుడు ట్యూన్ చేస్తే చాలా అద్భుతమైన సౌండ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయి అప్పుడు నేను కనిపెట్టింది ఏంటంటే, ఓహో బ్రాడ్కాస్ట్ కేంద్రానికి దగ్గరలో ఆ ఊళ్ళో ఉంటే ఎంత దగ్గరగా ఉంటే అంత క్లారిటీ ఉంటుంది అన్నమాట. దూరం వెళ్లే కొద్దీ కూడా హిస్ నాయిస్ ఎక్కువ ఉండి అసలు విషయం తగ్గిపోద్ది అని చెప్పి నేను కనిపెట్టానండి. అప్పుడులోనే వివిధ భారతి వినడం ఇవన్నీ కూడా బాగా అలవాటైందండి. అప్పుడు ఇవన్నీ వాణిజ్య ప్రకటనలతో కూడిన ఇవన్నీ కూడా.
0: సార్ మీరు కంపోజ్ చేసిన పాటల్లో, సార్ ఇనీషియల్ గా మీరు కంపోజ్ చేసిన పాటల్లో కూడా కొంత ఎక్స్పెరిమెంటింగ్ ఉండేది, శాస్త్రీయ సంగీతం ఉండేది, అలాగే శాస్త్రీయ సంగీతంలో రాగాలతో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సార్, కంటిన్యూస్ గా ఒకటే ఉండకుండా. అండ్ అలాగే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. ఇది ఎలా వచ్చింది సార్?
1: దానికి కూడా ఒక కార్యక్రమం చెప్తానండి, సంగీత్ సరిత అని మీరు విన్నారా?
0: ఎస్ సార్.
1: సంగీత్ సరిత అనే కార్యక్రమం మార్నింగ్ 6:30 to 6:40 పది నిమిషాలే. సంగీత్ సరిత అని వచ్చేదండి ఒక వాయిస్, ఒక ఫిమేల్ వాయిస్ వచ్చేది, దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండేది. సంగీత్ సరితలో ఏం చెప్పేవారంటే ఒక రాగం తీసుకునేవారు, దాన్ని హిందుస్థానీ సాంప్రదాయంలో ఏమంటారు కర్ణాటక సాంప్రదాయంలో ఏమంటారు అని చెప్పి రెండింటికి ఉదాహరణగా ఒక ప్రసిద్ధులు పాడిన ఒక కీర్తనం అట్లాంటివి ఒక జావళీలు కానీ ప్లే చేయడం, ఆ తర్వాత దాని ఆరోహణ అవరోహణ చెప్పడం, చెప్పిన తర్వాత ఈ రాగాన్ని బేస్ చేసుకుని సినిమా పాటలు ఏమైనా ఉన్నాయా అని ఆ పాటను ప్లే చేయడం, ఇవన్నీ కలిపి 10 నిమిషాల్లో ఆ కార్యక్రమం ఉండేది. మోస్ట్ ఎంటర్టైనింగ్, మోస్ట్ ఎడ్యుకేటివ్ గా ఉండేదండి సంగీత సరిత. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. ఆ చాలా చక్కటి కార్యక్రమం అండి సంగీత సరిత అనేది. సో అది వినడం ద్వారా కూడా శాస్త్రీయ సంగీతం మీకు కాంప్రహెన్సివ్ గా నేర్చుకునే అవకాశం రేడియో కల్పించిందని నా ఉద్దేశం అండి.
0: అంటే డెఫినెట్ గా ఒక అకాడమిక్ థియరీ ఆఫ్ శాస్త్రీయ సంగీతం కామన్ మ్యాన్ కి అందించిందనే చెప్పొచ్చు సార్ సంగీత సరిత ద్వారా.
1: మీకు ఇన్పుట్, గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అన్నారు వేటూరు గారు. మనం విన్నదే మనకి పెట్టుబడి. సో నేను విన్న వాటిల్లో ఈ వాయిస్ ఆఫ్ అమెరికా అనే స్టేషన్ ద్వారా నేను విన్న ఇంగ్లీష్ పాటలు చాలా ఉన్నాయండి చిన్నప్పటి నుంచి. అలా కాకుండా రేడియో సిలోన్ ద్వారా విన్న హిందీ పాటలు, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా విన్న తెలుగు పాటలు, ఇవి కాకుండా వెంజిమూరి సీత, వెంజిమూరి అనసూయ గారు వారు చాలా పరిశోధన చేశారని వాళ్ళు మన ఇండియన్ ఫోక్ మ్యూజిక్ మీద, వారి పాటలు వస్తూ ఉండేవండి ఫోక్ సాంగ్స్. అప్పట్లో నేను 1979లో రాగాల యుద్ధం అని చెప్పి ఒక నాటిక రాశానండి.
0: నాటిక రాశాను
1: నేను రాశానండి అప్పుడు నాకు 18 ఏళ్ళండి. రాస్తే దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే చిత్తరంజన్ గారిని కలవండి అని చెప్పారండి. ఆయన కూడా విన్నారు, విని మెచ్చుకున్నారు. ఎందుకో అది ప్రయత్నం ముందుకెళ్లలేదు. బట్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కి నేను 1979లో వచ్చి చూడడం జరిగిందండి. అప్పుడు ఆ బూత్స్ అన్ని కూడా చూపించారు, చిత్తరంజన్ గారే దగ్గరుండి చూపించారు అన్ని. అదొక మరపురాని ఎక్స్పీరియన్స్ అండి. అదే రోజుల్లో నేను మా అక్కడ కర్ణాటకలో మా పొలాల్లో నేను పనిచేసుకుంటున్న రోజుల్లో ఏదొస్తే అది రికార్డ్ చేస్తూ ఉన్నాను రేడియోలో. ఏదొచ్చిన పాటలే కాదు, ఆ కోవలోకే చెందిందే అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్న మరి చెన్నారెడ్డి గారి ప్రసంగాన్ని రికార్డ్ చేశానండి నేను రేడియోలో వస్తుంటే. ఇదిగోండి,
6: సోదరులు కానీ వారికి ఎంత ఉందో మీకు నేను వేరుగా చెప్పవలసి ఉంటుంది, కానీ సంఖ్య పెరిగిపోతూ ఉంటే వారందరి తగిన సదుపాయాలు మీరు కల్పించలేకుండా పోతున్నారు. మీ ఆదాయం పెరుగుతూ ఉన్నా కావలసిన ఇంతమంది పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలకు చదువులు చదివించడం సాధ్యం కాదు. చదువులు చదివించడమే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి, బట్టలు బాగా తడుకునడానికి, ఆరోగ్యంగా తినడి తినడానికి ఏమి సాధ్యం లేకుండా పోతే ఏ విధంగా మన మొత్తం సమాజం దెబ్బతింటుందో నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.
1: అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారి ప్రసంగం 1978లో నేను రికార్డ్ చేశానండి మా పొలంలో కూర్చుని అక్కడ. అదే విధంగా ర్యాండమ్ గా రికార్డ్ చేస్తున్నప్పుడు నేను మంచం మీద పడుకుని నిద్రపోతూ, చెరువు గట్టు మీద నిద్రపోతూ ఒక అద్భుతమైన గీతం విన్నానండి నేను, ఒక గజల్. ఎకేన ఇక్ షమ్మ అంధేరేమే జలాయే రఖియే, అద్భుతమైన వాయిస్. రికార్డ్ చేసుకున్నాను కానీ అది ఎవరు పాడారో తెలియదు, అది దాని క్రెడిట్స్ ఏమీ లేవు. ఎందుకంటే మధ్యలో వచ్చింది, మధ్యలో నేను రికార్డు నేను చేశాను కాబట్టి. ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాక ఇప్పట్లో అంటే మీకు అది షజమ్ అని కానీ గూగుల్ సెర్చ్ కానీ ఉన్నాయండి. ఒక పాట ప్లే చేస్తే అది ఎక్కడో
0: తెలిసిపోతుంది.
1: అప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఎవరో ఒక రాయచూరులో ఒక విద్వాంసులు నేను పాడి వినిపిస్తే అది చిత్రా సింగ్ గారి గజల్ అని చెప్పారంట. జగజీత్ సింగ్ గారు భార్య, ఆవిడ పాడిన గజల్ అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దాని తాలూకు అడ్రస్ తెలుసుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చిన రోజులండి అవి. ఇప్పుడు అంత కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు అంత ఈజీ కానే కాదు ఆ రోజుల్లో. బట్ కొంతమంది క్రికెట్ కామెంటరీ వినట్టు చెవి కంటిన్యూ చేసుకున్న రేడియో. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు క్రికెట్ అర్థం కాదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని జోలికి వెళ్లేవాడిని కాదు. కానీ చాలా మంది వీధుల్లో అక్కడెక్కడ రేడియోకి అంటుకుపోయి ఉండేదండి వాళ్ళు. మధ్య మధ్యలో ఆ స్కోర్ విని వాళ్ళు కేకలు పెట్టడం ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయండి.
0: రేడియో ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే సార్, టెక్నాలజీ ఇంత మారింది, క్యాసెట్ల నుంచి సీడీలు, సీడీల నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా మనం సాఫ్ట్ కాపీ లాగా స్టోర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ దాటుకొని వచ్చి మీరు ఫోన్ లో సేవ్ చేసుకోవడం రియలీ ఇట్ ఇస్ గ్రేట్ సార్.
1: ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి అండి. ముఖ్యంగా రేడియోని నేను బాగా ఎక్కువగా నాకు అలవాటు పడింది. ఒక్కొక్కసారి జ్వరం వచ్చేదండి, జ్వరం వస్తే స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని పడుకుని ఉండడమే, ఏమీ చేసేదేం పని లేదు. అటువంటిప్పుడు నా రాత్రి నిద్రపోయేటప్పుడు బెడ్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే రేడియోని పక్కన పెట్టుకుని పడుకోవడం ఆన్ చేసి, అప్పుడు బావగారు ఏం బాగున్నారా అని చెప్పి ఒక కార్యక్రమం వచ్చేదండి. అంటే ఇద్దరు బావగారు వరుస కలుపుకుని ఒక అరుగు మీద పల్లెటూరులో కలిసి లోకల్ గాసిప్ అనమాట. అప్పుడే పాలిటిక్స్ నుంచి ప్రాంతీయమైన సంఘటనల వరకు ఏం జరుగుతున్నాయని వాటి మీద సంక్షిప్తంగా వాళ్ళు ముచ్చటించుకుని, మీ అక్కయ్య గారు ఇది పిలుస్తారు ఇప్పుడు కాఫీ పెట్టే టైం అయిందని ఏదో వంకతో మళ్ళీ డిస్పర్స్ అయిపోయేవారండి. చాలా చక్కగా ఉండేదండి ఆ ప్రోగ్రాము. అట్టాడు ప్రోగ్రాములు ఇప్పుడు వస్తే బాగుండని చూస్తున్నాను. అది కాకుండా వాతావరణ సూచనలు, చెదురుమదురుగా జల్లులు పడతాయి అని చెప్పడం, ఇవి కాకుండా ప్రతి వారానికో 4 రోజులకు ఒకసారి ధరలు చెప్పేవారు.
0: మార్కెట్
1: ఉల్లిపాయలు ఇక్కడ ఇక్కడ కేజీ 14 రూపాయలు, గుంటూరులో 16 రూపాయలు, ఆముదాల వలసలో 12 రూపాయలు. ఈ ఆముదాల వలస ఎందుకు వస్తుంది, అది ఏంటి, అది ఎందుకు అంత ఆముదాల వలస గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి, ఎక్కడుంది ఆ ఊరు అని చెప్పి అనిపించేదండి. అన్ని ఊర్లు ప్రధాన నగరాల్లో రేట్లు చెప్తూ గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్ ఇలా చెప్తూ ఆముదాల వలస అనేవారు. ఆముదాల వలసలో ధరలు ఎందుకు చెప్తున్నారనేది ఇప్పటికీ నాకు ఎవరైనా అడగాలి అని అనుకుంటున్నానండి నేను
0: సార్. అలాగే 1950లో ఆకాశవాణి హైదరాబాద్ స్టార్ట్ అయింది సార్, అంతకంటే ముందే విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మంది

0: లైట్ మ్యూజిక్ రాసేవారు, లిరిసిస్ట్ ఉన్నారు, అలాగే కంపోజర్స్ కూడా ఉన్నారు సార్. మీరు చెప్పిన చిత్తరంజన్ గారు, పాల్గుమ్మి విశ్వనాథం గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, వీళ్ళందరూ కూడా లైట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. గొప్ప గొప్ప సింగర్స్ ఆ టైంలో పాడారు ఆకాశవాణికి. సో అది ఫిల్మ్ మ్యూజిక్ ఇంకా ఇవాల్వ్ అవ్వక ముందు, సో వీళ్ళు ఆ టైంలో ఫిల్మ్ మ్యూజిక్ కూడా ప్రొడ్యూస్ చేసే ఉండొచ్చు.
1: ఫిల్మ్ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ తేడా ఏంటంటే, లైట్ మ్యూజిక్ లో మెలోడీ ప్రధానంగా ఉంటూ ఆర్కెస్ట్రేషన్ రిచ్ గా ఉండదండి. ఒక తబలా, రెండు వయలిన్లు, ఒక ఫ్లూట్ అలా ఉంటుంటాయి. ఫిల్మ్ మ్యూజిక్ ఏంటంటే బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళ ఆర్కెస్ట్రా చాలా రిచ్ గా ఉంటుంది. 50 మందిని పిలిపించి వాళ్ళు ఆ బాడీ తెలుస్తూ ఉంటుంది థిక్ గా. అంతే తప్ప లైట్ మ్యూజిక్ కి సినిమా పాటకి తేడా ఏమీ లేదండి. ఇది ఒకటే తేడా. నాకు బాగా ఇష్టమైన లలిత సంగీతంలో నాకు ఇష్టమైన పాట బోయి భీమన్ గారు రాసిన ఎత్తబోయి కేల ఈ బేల సుమబాల అనేది రేడియోలో విని మా చిన్నాన్నగారు పాడుతూ ఉండేవారు. దానికి సంగీతం రచించిన వారు చిత్తరంజన్ గారు, పాడిన వారు వారి సిస్టర్ అండి శాంతాచార్య గారు. శాంతాచార్య గారు పాడారు, చాలా అద్భుతమైన పాట అంటది.
0: బోయి భీమన్న గారు పాటలు రాశారు సార్, నాటికలు, సంగీత నాటికలు ఎన్నో ఆకాశవాణికి కాంట్రిబ్యూట్ చేశారు సార్. ఈ మధ్యనే వారి మిస్సెస్ హైమావతి భీమన్న గారితో మాట్లాడినప్పుడు అసలు ఎన్నో విషయాలు గుర్తు చేశారు. ఆ గ్లోరియస్ పీరియడ్ మేము చూడలేదే అనిపించింది మాకు. అంటే ఒక క్రొనాలజీ ఆఫ్ ద సొసైటీ, ఆంథ్రోపోలాజికల్ క్రొనాలజీ డ్రా చేసుకోవచ్చు సార్. వీ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఇవన్నీ తీసుకుంటే. సార్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మ్యూజిక్ ఫార్మాట్స్ గురించి చెప్పండి సార్. మీరు సూఫీ బాగా వింటారని విన్నాం.
1: పర్టికులర్ ఫార్మాట్ అనేది లేదండి, నేను అన్ని రకాల సంగీతం వింటాను, ఇప్పటికీ వింటుంటానండి. కర్ణాటకలో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఆకాశవాణి కడప కేంద్రం
0: ప్రైమరీ
1: కొంచెం దగ్గరగా ఉండేదండి. అది తెలుగు పాటలు వినాల్సి వస్తే కడప కేంద్రం మీద డిపెండ్ అవ్వడం. ఎక్కువగా కన్నడ పాటలు, ధారవాడ గుల్బర్గా స్టేషన్స్ నుంచి వచ్చే కన్నడ పాటలు అన్ని అప్పుడు చాలా మంది మహానుభావులు, రాజన్ నాగేంద్ర గారు, సత్యం గారు, జీకే వెంకటేష్ గారు, తర్వాత ఉపేంద్ర కుమార్ గారు, విజయ కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళు కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా వినడం, రేడియోలో వినడం, ఎక్కించుకోవడం ఇదే పని అండి. తెల్లారేస్తే రేడియో అన్నది ఒక అది ఆహారం ఎలాగో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగో, రేడియో అలాగండి.
0: నాకు అనిపిస్తుంటుంది సార్, అమ్మ ఒకే ఆకాశవాణి అస్సలు బోర్ కొట్టదు, వాటిలో కోర్ వాల్యూస్ అలాగే నిలిచి ఉంటాయి. సో మనం అది పాటలకి అన్వయించుకుంటే సార్, పాటల్లో అసలు రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసింది సార్. ఫిల్మ్ సంగీతంలో కానివ్వండి, లైట్ మ్యూజిక్ ఎందులో అయినా కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, అయినప్పటికీ కూడా లిరికల్ వాల్యూ ఉన్న పాటలు, మృదువుగా ఉండే పాటలు ఎప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి సార్. సో అకార్డింగ్ టు యూ పాటల్లో అసలు ఆ కోర్ వాల్యూస్ ఏంటంటారు సార్, విచ్ విల్ ఆల్వేస్ రిమైన్ ఫర్ ఎవర్?
1: అంటే అది రేడియోకి సంబంధం లేని ప్రశ్న అని మీరు అడిగారు.
0: Yes, definitely.
1: పాటల్లో కోర్ వాల్యూ నేను చెప్పాను కదండి, మెలోడీ.
0: మెలోడీ,
1: మెలోడీ అన్నది ప్రధానమైన, అది ఉన్నంత వరకు ఆ కోర్ వాల్యూ ఉన్నట్టే. దానికి హంగులు మీరు ఎన్ని అద్దినా ఆ హంగులుగానే ఉంటాయి తప్ప కోర్ వాల్యూని అవి క్రియేట్ చేయలేవు, అవి మార్చలేవు అనేది నా ఒపీనియన్ అండి.
0: సార్ మీరు కంపోజ్ చేసిన సినిమాలకి మీరు కొన్ని పాటలు కూడా రాశారు, అందులో ద బెస్ట్ లిరికల్ వాల్యూ ఉన్న పాట మీ వాయిస్ లో వింటూ ఉంటాం సార్. మీరు పాడిన పాటల్లో అంటే మీ వాయిస్ లో వస్తే అది ఒక తత్వంలానే వినపడుతుంది మాకు. అలాగే వేదన్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న బిట్స్ కూడా వేశారు, ఫిలసాఫికల్ గా ఉండే తత్వాలు. సో ఒకప్పుడు ఫిల్మ్ మ్యూజిక్ లో అవి ఉండేవి సార్, పోయట్రీ లాగా పద్యాలు, దాంట్లో ఫిలాసఫీ చెప్పడం. సో ఆ పరంపర మీరు కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది సార్. ఇస్ దట్
1: ఏదో తెలిసినంత వరకు ఏదో చేస్తాం.
0: వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్?
1: అలానేం లేదండి, నాకు నేను చేసిన వర్క్ ని గురించి నేను ఎక్కువ దాన్ని కాన్సన్ట్రేట్ చేయనండి. అన్ని నాకు నచ్చినవన్నీ ఒక చోట పెట్టుకుంటాను నేను. అందులో నేను చేసిన ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసిన ఉండొచ్చు, నాకు నచ్చినవన్నీ ఒక చోట ఉండాలి అనే ఇదండి.
0: ఇప్పుడు వింటుంటారా సార్ రేడియో?
1: ఇప్పుడు రేడియో వినడం ఎప్పుడు మానేశానంటే 1990లో నేను సంగీత దర్శకుడిగా బిజీ అయినప్పుడు ఇళయరాజా గారి పాటలు అన్ని కూడా టీ కొట్లో రేడియోలో మారుమోగుతున్నాయి. నా పాటలు కూడా వినబడాలనే ఆకాంక్షతో నేను పని మొదలు పెడితే దురదృష్టవశాత్తు అప్పటికి రేడియో ప్రాబల్యం తగ్గిపోయి వాక్మ్యాన్లు, క్యాసెట్ రికార్డులు వచ్చేసినాయి. బాగా వచ్చేసి టీ కొట్లు కల్చర్ అన్ని తగ్గుముఖం పట్టింది. సో అప్పటి నుంచి రేడియో వినడం అనేది లేదు, అందుకే బిజీగా అయిపోవడం వల్ల కూడా. ఇప్పుడు ఏంటంటే 2026 ఇవాళ రోజున మాట్లాడుకునేది ఏంటంటే, మనకు కావలసిన సంగీతం వినే విధంగా యూట్యూబ్ అనండి లేదా ఐట్యూన్స్ అనండి, రకరకాల ప్లాట్ఫామ్స్.

0: వచ్చేసి ఎప్పుడు ఏ పాట వినాలనుకున్నా టైప్ చేస్తే సార్ వెంటనే వినొచ్చు. దీనికంటే కూడా మన వినే దాంట్లో మన కంట్రోల్ లేదు, ర్యాండమ్ గా ఏదొస్తే వినాల్సిందే అన్నదే నాకు ఇష్టం అండి. అంటే మనకు సంబంధం లేకుండా ఏదొస్తే దాన్ని ఆస్వాదించడం, ప్రకృతి మనకి ఇచ్చింది మీకు చూడండి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అందులో, దాని అది దానికి నేను రేడియో వాడతానండి. అదేంటంటే నేను రేడియో వినేది బెడ్ టైం, బస్ పడుకునే ముందు రేడియో ఆన్ చేస్తే అందులో ఏదో పాటలు వస్తుంటాయి, కొన్ని మాటలు వస్తుంటాయి, అవి ఏమొస్తాయి కూడా మనకి ప్రిడిక్ట్ చేయలేము. సో అట్లా విన్నంతసేపు విని ఆటోమేటిక్ గా నిద్రలోకి జారుకోవడం. ఇది రేడియో వినేది ఎప్పుడంటే ఇప్పుడు నైట్ టైమ్స్ అండి. అది కూడా ఏంటంటే ర్యాండమ్ గా అందులో ఏమొస్తుంది వినడం, అది త్యాగరాజ కీర్తన కావచ్చు, సినిమా పాట కావచ్చు, ఏదైనా సంభాషణ కావచ్చు, ఏదైనా పాడ్కాస్ట్ కావచ్చు, ఇట్లాంటివి నేను వింటుంటానండి. బట్ నేను ఎఫ్ఎం జనరల్ గా విన్నాను. నేను వినేదంతా కూడా ఆకాశవాణి ఈ కార్యక్రమాలు
1: మీడియం వేవ్ లోనే ప్రైమరీ ఛానల్
0: ట్రాఫిక్ జామ్ లో ఇరుకున్న వాళ్ళందరూ ఎఫ్ఎం వింటుంటారు. నాకెందుకో నాకు ఎఫ్ఎం బోర్ కొడుతుంది. బట్ మీడియం వేవ్ లో నాకు ఎక్కడ ఏ ర్యాండమ్ గా ఏ స్టేషన్ ట్యూన్ చేసినా నేను ఎంజాయ్ చేస్తానండి. ఇది కాకుండా రేడియో గార్డెన్ అనే ఒక అప్లికేషన్ ఉందండి, మొబైల్ ఫోన్ లో ఉంది, టాబ్లెట్స్ లో ఉంటుంది. అదేంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది రేడియో స్టేషన్లు అన్నింటిలోనూ మీరు ట్యూన్ చేయొచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ లో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ రేడియో అది కూడా నాకు ఇష్టమైనది. అది ఇప్పుడు నేను ఒక 4-in-1 పెట్టుకున్నాను నా దగ్గర, దాంట్లో రేడియో, బ్లూటూత్ స్పీకర్, పెన్ డ్రైవ్ తో ప్లే చేసే విధానం అండ్ క్యాసెట్, ఇవన్నీ కలిపి ఒక డివైజ్ లో నేను కొనుక్కుని పెట్టుకున్నానండి. దాంట్లో నేను రేడియో వింటూ ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టకపోతే రేడియో వినడం అనేది నాకు ఆలోచండి.
1: సార్, మా శ్రోతలకి, మా లాంటి బ్రాడ్కాస్టర్స్ కి మీరు ఇచ్చే సందేశం?
0: నేను సందేశం ఇచ్చే టైప్ కాదండి నేను, ఎందుకంటే నువ్వు చెప్తే ఎందుకు వినాలి అని పద్ధతి ఉంటుందేమో అని నాకు అనుమానం అండి. నేను జనాలకి నేను సలహాలు కానీ సందేశాలు కానీ మెసేజ్లు ఇట్లాంటివి నేను ఇవ్వనండి. నేను జనరల్ గా మీ కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ అనే వాల్యూ, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ లో కూడా ఎంటర్టైన్మెంట్ కలపడం అనేది మీరు చేసినంత వరకు ఆ కార్యక్రమం సక్సెస్ అవుతున్న భావం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి, రీల్స్ చూసే యుగం ఇది. ఏది కూడా ఒక 20 సెకండ్ల కన్నా కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉండనటువంటి ఈ యుగంలో మీ కార్యక్రమాలు నాకు టిపికల్ గా మొదటి నుంచి నాకు అనుకునేది ఏంటంటే ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని కూడా అరగంట పావు గంట స్లాట్స్ లో ఉంటాయి, కరెక్టేనండి?
1: కరెక్ట్.
0: మినిమం స్లాట్ ఏదండి అందులో?
1: 10 minutes, 5 minutes
0: ప్రోగ్రామ్స్ స్లాట్ లో ఏమున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం?
1: 5 minutes ప్రోగ్రామ్స్ లో చిన్న లెసన్ ఒకటి ఉంటుంది,
0: 1 minute 30 seconds స్లాట్స్ మీరు క్రియేట్ చేసి చూడండి ఎక్స్పెరిమెంటల్ గా.
1: ఓకే,
0: ఆకాశవాణి 30 సెకండ్ల కార్యక్రమం అని ఏదైనా పెట్టి దాంట్లో మీరు ఏం చెప్తారో అది కామెడీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా న్యూస్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, అట్లా ఏమైనా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే అది ఎలా ఉంటుందో చూడండి.
1: తప్పకుండా సార్, హెల్త్ టిప్స్ చేసినప్పుడు లెస్ దాన్ 1 minute 1 minute లో డెఫినెట్ అది
0: శ్రోతల్లో కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోయింది కాబట్టి.
1: కానీ అది డీజెనరేటివ్ గా ఉంది సార్ ఆ ట్రెండ్, ఫోకస్ చేయలేకపోతున్నారు పిల్లలు ఎక్కువసేపు. సో
0: డీజెనరేటివ్ ఉన్నప్పటికీ కూడా మీరు గో విత్ ద ఫ్లో అనేది,
1: గో విత్ ద ఫ్లో అనొచ్చు,
0: సూత్రాన్ని అనుసరించి మీరు చేశారనుకోండి మళ్ళీ ట్రెండ్ మారచ్చు.
1: కరెక్ట్.
0: ఎందుకంటే ఏదైనా సరే ఒకే ట్రెండ్ కలకాలం ఉంటుందని నేను అనుకోనండి. ఒక ట్రెండ్ తర్వాత మళ్ళీ పాత ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ కొత్త పంతలు తొక్కుతూ ఉండొచ్చు. మార్పు అనేది కాలానికి సహజం కాబట్టి, కాలధర్మం. సో ఆ మార్పులో భాగంగానే మీరు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలని నా ఆకాంక్ష.
1: తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీరు బాగా పాడుకుంటారు అని విన్నాను సార్.
0: నేను విన్న రేడియోలో మాత్రమే ప్రసారమైనటువంటి లలిత సంగీతం చిత్తరంజన్ గారు స్వరపరిచిన ఆ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను శ్రోతల కోసం.

0: బాల ఇది పాటండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సమయం చాలా అమూల్యమైనది మా కోసం కేటాయించారు. మా శ్రోతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఒక రోజులో ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. మూడు ఛానళ్లు ఉన్నాయి సార్, ప్రైమరీ ఛానల్తో పాటు రెయిన్బో ఎఫ్ఎం, వివిధ భారతి. ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది.

0: ఖచ్చితంగా 2-3 గంటల్లో ఒకసారి మీ వాయిస్ లో ఒక పాట వెళ్తుంది. ఈ రోజు శ్రోతలతో పాటు మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
1: సంతోషం అండి, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సంగీత దర్శకులు గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ అమిత్ షా, రాష్ బిహారీ బోస్ తన అసాధారణ వ్యవస్థాపక నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించారన్నారు. ముగ్గురు తెలంగాణ వాసులతో సహా 66 మందికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాష్ట అవతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు జరుగుతాయి. వరి ధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు పూర్తి కావాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని 72 గంటల్లోగా కొనాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి బేసిన్లో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్టంలో ఉచిత విద్యుత్ రద్దులో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన ఆసియా వ్యవసాయ, ఉద్యాన, ఆహార సాంకేతిక ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన స్టాల్ ద్వితీయ బహుమతి పొందింది. నిన్న జరిగిన ముగింపు కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఉద్యాన శాఖ మంత్రి నారాయణ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట ఉద్యానాధికారులు బహుమతిని స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మండే స్పెషల్. వెండితెరపై సీతగా ఆమె నటన అజరామరం. ఆత్మీయ అనురాగాలు తట్టిలేపేలా సినిమా పాత్రల్లో ఆమె ఒదిగిన తీరు అద్భుతం. చెల్లెలి పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్, అందచందాలు, చలాకితనం, సౌమ్యతతో సహజ అభినయం, నడకలో నాట్యం, చూపుల్లో సుభాషితాలు పలికే ముఖ వర్చస్సు, అన్నీ కలగలిపిన తెలుగింటి సుమవాహిని సినిమా నటి చంద్రకళ గారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలు, ఆమె నటించిన సినిమాల్లోని ఆనిముత్యం లాంటి పాటలు విందాము.

సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు నటి చంద్రకళ గారి గురించి. అలనాటి మేటి నటీమణులలు ఒకరైన చంద్రకళ గారు తన మంచి నటనతో అప్పట్లో ప్రతి ఇంటి ఆడపడుచుగా పేరు తెచ్చుకున్నారు. మరి తనకు నటన పరంగా, ప్రఖ్యాతుల పరంగా చెల్లెలి పాత్రలకు ఆమె జీవం పోశారు. అందుకే ప్రతి సినీ ప్రేమికులు తమ ఇంటి సోదరిగా ఓం చేశారు.

చేసుకున్నారు. వాల్తీరులో పుట్టిన అమ్మాయి అయినప్పటికీ కన్నడలో స్థిరపడ్డప్పటికీ తెలుగు సినిమాల్లో తనదైన ప్రతిభతో పాత్రల్లో లీనమై అందరినీ మెస్మరైజ్ చేశారు.

నటి చంద్రకళ 2 ఏళ్ల వయసులోనే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి మంచి నర్తకిగా కూచిపూడి భరతనాట్యంలో మరి అనేక వేదికలపై ప్రదర్శనలు ప్రశంసలు పొందారు. 5 ఏళ్ల వయసులోనే తన మాస్టర్ సహకారంతో అద్భుత ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. ఆ పరంపరలోనే తన తండ్రిది కూడా మరి సినీ పరిశ్రమ ప్రముఖులు కావడంతో ఆమె ప్రదర్శనలు చూడటానికి సినీ ప్రముఖులు వచ్చేవారు ఆ రోజుల్లో. అలా వారి కళ్లకు చిక్కారు ఈ చక్కని అందాల నటి. అంతే, చూసిన తడువుగానే సినిమాల్లో నటిస్తారా అని అడిగారట. అలా బాలనటిగా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే చిత్రాల్లో నటించే అవకాశం వచ్చాయి. నీలగిరి చల్లన, నీ చూపు చక్కన అంటూ అవకాశాలు వెల్లువెత్తాయి.

1959 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ప్రఖ్యాత క్లాసికల్ డాన్సర్ ఉదయశంకర్ గారు వచ్చారట. ఆ కార్యక్రమంలో చంద్రకళ గారి ప్రదర్శన ఉందట. అయితే అంటే ఆమె క్లాసికల్ డాన్స్ అంటే ఎంత ప్రాచుర్యము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో ఉదయశంకర్ గారు అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఆయన పెద్ద పెద్ద కార్యక్రమాలకు తప్ప వేరే వాటికి వెళ్లరన్నమాట. సో ఈ కార్యక్రమానికి వచ్చారంటే ఆమె ప్రదర్శన, ఆమె ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్నాళ్ళ తర్వాత వారి కుటుంబం చెన్నైకి మారిందనమాట. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే తన తండ్రి సినిమా వారితో పరిచయం కారణం చేత మరి ఆమెను చూసిన వెంటనే సినిమాలో నటిస్తారా అని చెప్పేసి అడిగారట. అడిగితే నాకు డాన్స్ అంటే ఇష్టము, డాన్స్ మాత్రమే వచ్చు, నాకు నటన రాదు అని చెప్పారట. కానీ మా తల్లిదండ్రులు నటించమంటే నటిస్తానని చెప్పేసి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. అలా ఆమె మొదటగా మరి తల్లిదండ్రుల ఇష్టంతో బాలనటిగా మొదటగా సతీ సుకన్య సినిమాలో 1962 సంవత్సరంలో నటించారు. అలా మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంటనే హిందీ సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. తన తండ్రి దర్శకత్వం చేసినటువంటి శ్రీ రామాంజనే యుద్ధం సినిమాలో కూడా బాలనటిగా నటించారు చంద్రకళ. 1963 విడుదలైన ఈ సినిమా మరి డైరెక్ట్గా ఆమె నటిగా నటించారనమాట. 1963 చివరిలో కథానాయికగా అవకాశం వచ్చింది. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే అని చంద్రకళ చలాకితనంతో అద్భుతంగా నటించారు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇది మీ అభిమాన యాసం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు మండే స్పెషల్లో అలనాటి మేటి తార చంద్రకళ గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. వెనితెరపై బాల నటిగా బదులు కుమారి చంద్రకళగా పేరు మార్పు మాదిరిగానే అందరూ మెచ్చిన నటిగా మంచి గుర్తింపుతో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సమయంలో 1965 సంవత్సరంలో విశాల హృదయాలు సినిమాలు ఎన్టీఆర్ తో కలిసి నటించే గొప్ప అవకాశం వచ్చింది, అది కూడా సెకండ్ హీరోయిన్ గా. ఇక ఆ సినిమా తర్వాత చంద్రకళ వెనక్కి తిరిగి చూసుకోలేదు కెరీర్ పరంగా. ఎందుకంటే మరి తను వచ్చినటువంటి కొద్ది సమయంలోనే హీరోయిన్ గా మంచి కథానాయికగా మంచి నటిగా ఎదుగుతున్న క్రమంలోనే ఒకటి రెండు సినిమాల తర్వాత వెంటనే అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే ఆమె అభినయం, ఆమె నటన, ఆమె ప్రతిభ, ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ఇలా మరి పెద్ద పెద్ద నటుల చేత ఆకర్షించబడింది అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం అన్నమాట. సో అంతటి ప్రతిభాశాలి చంద్రకళ గారు.

తెలుగు కన్నడ మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. 100కు పైగా సినిమాలతో తెలుగులో అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజులతో కలిసి నటించారు. అలాగే రామకృష్ణతో, చంద్రమోహన్తో ఇలా చాలా మంది హీరోలతో నటించారు. మంచి మంచి సినిమాల్లో నటించారు, మంచి గుర్తింపును సంపాదించుకున్నారు, మంచి నటనతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి చిత్రాలతో నటన పరంగా తన అద్భుతమైన ప్రతిభ ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె కెరీర్లో ది బెస్ట్ అండ్ మూవీస్ అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీస్ అని చెప్పుకోవడానికి చాలా చాలా మూవీస్ ఉన్నాయన్నమాట. ఆమె నటించిన సినిమాల్లోని పాటలన్నీ కూడా దాదాపుగా అన్ని సూపర్ డూపర్ హిట్సే. అలాగే ఆమె పై చిత్రీకరించినటువంటి పాటలు కూడా అందరి హృదయాలను దోచుకున్నాయి. ఇక వీరందరికీ, అగ్రహీరులందరికీ మరి చెల్లిగా కూడా నటించి, చిత్ర పరిశ్రమకి చెల్లిగా, ప్రేక్షకులందరికీ సోదరిమణిగా అంత గొప్పగా అద్భుతంగా నటించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్ర పరిశ్రమలోకి యువ కథానాయికగా అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే అగ్రహీరులైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, అలాగే చంద్రమోహన్, రామకృష్ణ ఇంకా ఇతర హీరోలతో కలిసి నటించే అవకాశాలు మెండుగా వచ్చాయన్నమాట. వానశ్రీ లాంటి హీరోయిన్లకు సమకాలీనులైనటువంటి చంద్రకళ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబులకు చెల్లెలుగా నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ. మరి ఆ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. నటిగా తన నటన కూడా అలా వచ్చిన ప్రతి పాత్రకు జీవం పోసి ఆ పాత్రలు లీనమై నటించారు, అందరినీ ముగ్ధుల్ని చేశారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకోసనే కార్యక్రమంలో అలనాటి మేటితారా చంద్రకళ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు చలనచిత్ర సంచలన సినిమా, ఆల్ టైమ్ హిట్ దసరా బుల్లోడులో ఏనాడుకు మరదలుగా నటించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆమె సినిమాలో క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మానసిక సంఘర్షణ, తండ్రి ఒకవైపు, బావ, పెళ్లి ఇదంతా, మరొక వైపు వానిసరితో ఆయన ప్రేమలు పడతారు. ఈమె క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ రియల్ లైఫ్ కూడా. మరి ఈ సన్నివేశంలో ఆమె పండించినటువంటి నటన నిజంగా అందరినీ భావోద్వేగానికి లోను చేస్తుంది. ఇక్కడ ఈ సీన్ అయిపోయాక, అంటే సినిమా షూటింగ్ సమయంలో ఆమెను చూసి, అంటే సెట్లో ఏఎన్ఆర్ గారు, ఏంటి ఇలా నిజంగానే క్యాన్సర్ వచ్చిందా నీకు అని అన్నారట. అంటే అంతలా పాత్రలు ఆమె లీనమైపోయి జీవించేశారు. కానీ ఇక్కడ ఒక సంఘటన, సినిమా జీవితంలాగే ఆమె నిజ జీవితంలో కూడా క్యాన్సర్తో బాధపడ్డారు.
2: పెళ్లి చూపులు చూడటానికి వచ్చావా? చూడు బావా, బాగా చూడు.

0: నిన్ను తగ్గట్టున్నానా? బావా, అందరూ నేను చిక్కిపోయానంటున్నారు, కొందరు నాకేదో జబ్బు అంటున్నారు. మా నాన్న మాత్రం నాకే జబ్బు లేదంటాడు, ఒకవేళ ఉన్నా పెళ్లి చేస్తే తగ్గిపోతుంది అంటున్నాడు. బావా, ఒకవేళ నువ్వు ఆ మాట చెప్పడానికే రాలేదు కదా.
1: నీకేమైనా మతిపోయిందా?
0: ఇప్పుడు కాదు బావా, మతి ఎప్పుడో పోయింది.
2: అంత అత్యద్భుతంగా నటించారు చంద్రకళ గారు. ఇక సతీ సుకన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చి రెండో సినిమాతో పెద్ద కథానాయకులతో నటించే అవకాశం ఎవరికి దక్కలేదేమో, చంద్రకళ గారికే తప్ప అన్నట్లుగా ఆమె నటించారు. ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇండస్ట్రీలో చేసిన సినిమాలు తక్కువే అయినా, ఆమెకున్నటువంటి లెంత్ తక్కువ అయినప్పటికీ గొప్ప పేరు సంపాదించుకున్నారు. అలాంటి నటన ప్రతిభ ఆమె సొంతం. ఎన్టీఆర్తో చెల్లెలుగాను, విశాల హృదయాల్లో అలాగే తల్లా పెళ్ళామ, పవిత్ర హృదయాల సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి అప్పటి అగ్ర హీరోయిన్లకు ధీటుగా నటనతో సవాలు విసిరారు, విజయం సాధించారు. ఎన్టీఆర్ ఆమె నటనను చూసి బాగా ప్రోత్సహించి చాలా సినిమాలలో, అంటే పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో కూడా నటించి సువర్ణావకాశం ఇచ్చారు. సినిమాలు కూడా విజయం సాధించడంతో దర్శకులు, నిర్మాతలు వరుస కట్టారన్నమాట. అందాల తార చంద్రకళ కోసం ఆడపడుచు సినిమాలు ఎన్టీఆర్ శోభన్ బాబులకు మరి సోదరిగా నటనపరంగా పంట పండింది. స్క్రీన్పై ఎంత అద్భుతంగా నటించడం అంటే నిజంగా అందరూ ఓన్ చేసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరి హీరోయిన్గా కంటే కూడా ఆమె చెల్లెలుగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించారు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోవటం, ఆ పాత్ర యొక్క జీవం పోయటం ఆమె నైజం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఈ కార్యక్రమంలో అలనాటి మేటి తార చంద్రకళ గారి సినీ జీవిత విశేషాలు, అలాగే ఆమె నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీస్ నుంచి ఆనిముచ్చ లాంటి పాటలు వింటున్నాం. ఇక ఆమె కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణ గారిది కూడా ఒక మంచి ప్రస్థానం అని చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ చంద్రకళ కలిసి జోడీగా తెరకెక్కిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇంటింటి కథ, నమ్మక ద్రోహులు, పుట్టినీళ్లు మెట్టినీళ్లు, అలాగే అన్నదమ్ముల సవాళ్లు, కురుక్షేత్రం, మా ఇంటి వెలుగు, చెల్లెలి కాపురం, మీన, ఇన్స్పెక్టర్ భార్య వంటి పలు విజయవంతమైన సినిమాలు వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నటనతో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇక హీరో శోభన్ గారు, శోభన్ బాబు గారితో చంద్రకళ గారు కథానాయక కంటే చెల్లెగా నటించిన సినిమాలు ఎక్కువ ప్రజాదరణ పొంది విజయం సాధించినవి కావటం విశేషం. ఆడపడుచు అంటే ఇలా ఉండాలి, అన్నా చెల్లెళ్ళు అనురాగం ఇలా బృందావన తోటలో పూసే పువ్వుల మాదిరిగా ఉండాలి అనేంతగా తన పాత్రకు జీవం పోశారు.

కూడా అత్యంత ప్రజాదరణ పొందటం ఆమెకే చెల్లింది. నిజంగా హిట్ లిస్ట్ చాలా ఉంది, కానీ ఆమె గురించి ప్రస్తావన, ఆమె వ్యక్తిగత జీవితం ఎక్కడ కూడా లేదు. కారణం ఏంటంటే, ఆమె తెర వెనకాల ఉన్నటువంటి జీవితం వేరు, తెర ముందు ఎంత అందంగా కనిపించారో తెర వెనకాల కూడా అన్ని కష్టాల కడల్ని చూశారు, కన్నీళ్ల సంద్రాలను చూశారు, అవన్నీ ఎవరికి చెప్పకుండా. అందుకే ఆమె వ్యక్తిగత జీవితం ఇంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా, సినీ ప్రస్థానం ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు. సో అంత అద్భుతంగా నటించినటువంటి వీరి కలయికలో వచ్చినటువంటి చాలా సినిమాలు, చక్రవాకం, కోడినాగు, కిలాడి బుల్లోడు, శాంతి నిలయం, మాతృ దేవత, దేశం అంటే మనుషులు, కన్నతల్లి, ఇద్దరు ఇద్దరే, ఇలా కొన్ని సినిమాల్లో మరి కథానాయకులుగా, హీరో హీరోయిన్లుగాను, అన్నా చెల్లెలుగాను నటించారు. ఆపాల గోపాలను అందుకున్నారు. అందాల జోడిగా వెండితెర మంచి నటులుగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయం వెండితెర కావ్యం. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి కథానాయకులుగా, కథానాయికగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగినటువంటి వెండితెర కావ్యం సంపూర్ణ రామాయణం. ఈ సినిమాలో సీతాదేవిగా ప్రేక్షకులనే కాక ఇండస్ట్రీ మొత్తాన్ని ముగ్ధుల్ని చేశారు. ఈ మూవీ ఓ సంచలనం. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు జనజాతరల బళ్ళు, సైకిళ్ళు, కాలినడకన, ఇలా ట్రాక్టర్ల మీద ఇలా తండోపతండాలుగా వెళ్ళి ఎక్కడ సినిమా నడిస్తే అక్కడికి వెళ్ళి చూడటం గొప్ప విశేషం అనమాట. అంతలా మెస్మరైజ్ చేశారు, ఆ పాత్రలకు జీవం పోశారు. అంత గొప్ప సినిమా సంపూర్ణ రామాయణం.

0: మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో నటి చంద్రకళ సినీ జీవిత విశేషాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 48 సెకండ్లు. కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సేవ, కళ, సైన్స్, క్రీడా, ఆవిష్కరణ ఇలా ఎంచుకున్న రంగం ఏదైనా సరే మనస వాచ కర్మేణ వారు తమ జీవితాలను అంకితం చేశారు. ప్రతి క్షణం తమదైన ముద్ర కోసం పరితపించారు. లక్ష్య సాధనలో అవిరలంగా కృషి చేశారు. ఎంతో మంది జీవితాల స్ఫూర్తి వెలుగులు నింపగలిగారు. మరెందరికో మార్గదర్శకులుగా మారారు. దేశ సేవలో ఇదొక ముఖ్య భాగమని విశ్వసించి విజేతలుగా నిలిచి పద్మాలయ వికసించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభతో విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ అవార్డ్స్ ను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఢిల్లీలో మరి రాష్ట్రపతి భవన్ లో ఎంతో అట్టహాసంగా ఈ పద్మ అవార్డ్స్ పురస్కార ప్రధానం కార్యక్రమం మరి ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి. ఈ సాయంత్రం జరుగుతాయన్నమాట. సో గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వారి చేతుల మీదుగా మరి ఈ అవార్డ్స్ ను అందుకున్న పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది వివిధ భారతి. ఈ రోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మరి మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి, పైగా పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నటువంటి ఒక మంచి ప్రముఖ డాక్టర్ అనమాట. ఎలాంటి డాక్టర్ అంటే అందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేశారు వారు ఎంచుకున్నటువంటి రంగంలో. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 15,000 మందికి చికిత్స చేసి విజయం సాధించి పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నటువంటి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి.

ఇది మీ అభిమాని ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మ అవార్డ్స్ అందుకోబోతున్న తరుణంలో పద్మ అవార్డ్స్ లో మరి మంచి వైద్యాన్ని అందించి క్యాన్సర్ రోగుల పట్ల ప్రేమను దయను చూపి క్యాన్సర్ రోగాల యొక్క మూలాలను తెలుసుకుని ఎంతో మంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి విజయం సాధించినటువంటి ఒక ప్రముఖ ఆంకాలజిస్ట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి ఈరోజు ఢిల్లీలో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నటువంటి పద్మ అవార్డ్స్ లో మరి ఎన్నెన్ని వచ్చే వివరాలు కూడా మాట్లాడుకుని మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం 131 పద్మ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీలుగా మరి ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. 113 పద్మశ్రీ పురస్కారాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ అవార్డ్స్ దక్కనున్నాయన్నమాట. ఈరోజు వారు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం, ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో అలాగే

ఉప్పొంగి హృదయంతో వెళ్లి మరి ఆ వారసును తీసుకున్నారనమాట. నిజంగా ఎంత గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఒక ఒక రంగంలో మనం చేసినటువంటి కృషికి గాను సరే వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటారు, కానీ భారత ప్రభుత్వం మనని గమనించి మన కృషిని మెచ్చుకుని మన కృషికి ఫలితంగా ఒక అవార్డ్స్ రావడం అనేది నిజంగా జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించాలి. నిజంగా ఇది ఒక గొప్ప శుభతరుణం అన్నమాట. ఆనంద భాష్పాలతో కళ్ళ నిండా ఉప్పొంగిన ఆనందంతో వెళ్లి అవార్డ్స్ని తీసుకుంటారు. పైగా గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రావటం అనేది నిజంగా ఒక గొప్ప ఎసెట్, జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక గొప్ప తరుణం అనమాట. మరి ఇందులో మనకు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు, వారు ఈ రోజు అందుకుపోతున్నారు. ఇందులో సైన్స్ లో 3, వైద్య రంగంలో 2, కళారంగంలో 1, పాడి పశుసంవర్ధక రంగంలో కృషి చేసిన రామిరెడ్డి మావిడి వీరు పద్మశ్రీ అవార్డ్స్ ను స్వీకరించనున్నారు ఈ సాయంత్రం అనమాట. మరి ఇందులో ఒకరు క్యాన్సర్ రోగుల పట్ల మరి విశేషంగా కృషి చేసి క్యాన్సర్ రోగాన్ని తగ్గించడం కోసం, తర్వాత క్యాన్సర్ రోగులకు నయం చేసి వారి కోసం ఉచితంగా ఒక వైద్యం చేస్తూ ఒక ఫౌండేషన్, స్వచ్ఛంద ఫౌండేషన్ ఏర్పాటు చేసి విశేషంగా కృషి చేసి మరి ప్రభుత్వాన్ని మెప్పించినటువంటి ఒక డాక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 102.8 MHz.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. ఈరోజు మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. క్యాన్సర్ అంటే ఇదొక మాయరోగం, ఒక భూతం వచ్చిందంటే వదలదు, శరీరం అంతా విస్తరించి కణజాలాలను నాశనం చేస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ రోగం వైద్య శాస్త్రాన్ని శాసిస్తోంది. దీన్ని ఎలాగైనా అధిగమించాలని విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేకపోతున్నాం. అందుకే ఈ మాయ రోగం బారిన పడ్డ వ్యక్తులకు భరోసా కల్పించేందుకు, ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను నిర్మూలించేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమందికి ప్రాణదానం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదరాబాద్ వాసి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ విజయ్ ఆనందరెడ్డి గారి జీవితాన్ని స్ఫూర్తిగా ఈరోజు మనం తీసుకుందాం. మరి ఇలాగే ఈరోజు పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్న తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ అవార్డీస్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి గురించి చైతన్య స్ఫూర్తిలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మరి ఇది ఒక మంచి సబ్జెక్ట్, అందరూ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. కానీ క్యాన్సర్ రోగం అనేది ఎంత మాయ రోగము, ఎంత మహమ్మారి అనేది, దీని మీద విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ రోగులలో ఒక భరోసా నింపుతున్నారు. ఎస్, మనం బ్రతుకుతాము, ఇది దీన్ని జయిస్తాము, ఎస్ నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసి ఎంతో మంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి ఇంటికి హాయిగా ఆ ముఖంలో ఆనందాన్ని నింపుతూ మరి సంతోషంతో ఇంటికి పంపినటువంటి సందర్భం అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి గాను భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో జనత గ్యారేజ్ స్టూడెంట్ నెంబర్ 1, అలాగే జనత గ్యారేజ్ సినిమా నుంచి పాటలు విన్నారు. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఉంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశం జరుగుతుంది. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగమూ వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్రమోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मन से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: निन्ना न्यू दिल्ली भारत मंटपनलो అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందర పడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యకులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్ అనగా 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ వివిద్ భారతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ముందుగా నారీ నారీ నడుమ మురారి సినిమా కోసం యాజిన్ నిజార్ పాడింది

0: కార్యక్రమంలో మీరు విన్న పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. ఇప్పుడు విందాం F3 మూవీ నుంచి. గానం రామ్ మిర్యాల.
1: లేని లైఫ్ స్థానం డబ్బు పైసా ఉంటే లోకమంత పెద్ద

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం ది రాజా సాబ్ మూవీ నుంచి.
3: He got flow, we got style. Making move with a smile.

0: గేమ్ చేంజర్ సినిమా నుంచి కార్తిక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం డీజే దువాడ జగన్నాథం సినిమా నుంచి జస్ట్ జాజ్ రీటా పడిన సూపర్ హిట్ సాంగ్.

ఇది ఇవాల్టి లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్టంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా మహిళా

0: వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. ఈ వారోత్సవాల సందర్బంగా ఈ నెల 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. రేపు మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం, 27వ తేదీన సోలార్ ప్లాంట్ల ప్రారంభం, ప్రత్యేక సాధారణ సమాపేశాలు, 29వ తేదీన ఇన్క్యుబేటర్ ప్రోగ్రాం, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి చెప్పారు. 30వ తేదీన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా మండల స్థాయిలో సన్మానించనున్నామని, 37వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్టంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. రాష్ట బీజేపీ విభాగం తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్రను ఈరోజు వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ యార్డ్ నుంచి ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాల్సిందేనని రామచంద్రరావు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. కుల్కచర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రామచంద్రరావు మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో ఉప్పలు అట్నే బడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేసేయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ములు పోకుండా వాన్లో దాచి టార్పాలిన్ లేక రైతులందరూ బాధపడతా ఉన్నారు.
0: ఈ యాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ,
2: ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం. వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
0: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతను మోసం చేస్తే ఊరుకునేది లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రైతుల కండగా పోరాడుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. రాష్టంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల కోసం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, 8,500 పైగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని కూడా ప్రభాకర్ చెప్పారు. రాష్ట ప్రభుత్వం మక్కలు, వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జగిత్యాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఈ సందర్బంగా ఆరోపించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్టంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. జిల్లాలోని దహేగాం మండలం కొంచెవెల్లిలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 15 మండలాలకు గాను 11 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉపాధి కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలంటూ గ్రామీణాభివృద్ది శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వరి ధాన్యం అమ్మకాల సెంటర్ల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని, ప్రతి గింజ కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాడి పశువులను రక్షించుకునేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ సూచించారు. డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: గత కొన్ని వారాలుగా మనం అత్యధిక వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మన పశువుల్ని వేడి ఒత్తిడి అనగా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవడం అత్యవసరం. దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: తగినంత శుభ్రమైన మరియు చల్లటి త్రాగునీరు అందించాలి. జంతువులకు చల్లటి సమయంలో ఆహారం పెట్టాలి. అధిక ఎండవేళల్లో మేపకూడదు, రవాణా చేయకూడదు మరియు పని చేయించకూడదు. నీడ, గాలి ప్రసరణ మరియు చల్లదనాన్ని కల్పించే ఏర్పాట్లు కలిగించాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో ఎండ

తీవ్రత అధికంగా నమోదవుతుంది. నిన్న గరిష్టంగా ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. వడదెబ్బ తగిలినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేసే మధ్యవర్తులు మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈరోజు సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బౌరవపేట భీమారంగరమ్మ సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. బదిలీల ప్రక్రియపై ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆయా కేటగిరీలకు ప్రాధాన్యతస్తూ బదిలీలు చేపట్టినట్టు కలెక్టర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలియెస్టర్ వస్తోత్పత్తిదారులకు కార్మిక సంఘాలకు మధ్య కొత్త కూలీ రేట్ల ఒప్పందం కుదిరింది. సిరిసిల్ల పాలియెస్టర్ వస్త ఉత్పత్తిదారుల సంఘం భవనంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై పాలియెస్టర్ వస్తోత్పత్తిదారుల సంఘం కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కొత్త కూలీ రేట్లు 1వ తేదీ నుంచి అమలవుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలకు పర్యావరణ పరిరక్షణ హరిత కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో తిరిగి ప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ పుస్తకాల గోదాంలో జిల్లాకు చేరిన 193,000కు పైగా పాఠ్య పుస్తకాల పంపిణీని బచ్చన్నపేట మండలంలో కలెక్టర్ ప్రారంభించారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని జూనియర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు చెప్పారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా రిపోర్టు చేయవలసి ఉంటుంది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 27వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి 5 రోజుల పాటు మార్కెట్కు తీసుకురావద్దని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్లో 30 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు అర్హులని జూన్ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం విఏఓల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 13 మండలాల్లో విఓఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమను సర్పుద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. విశేషాలు మరొకసారి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్టంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు విందాం షో టైం. ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాస్గా తేలిపోదాం. మంచి మంచి సమాధానాలు, మంచి మంచి ప్రశ్నలు మీకోసం రెడీగా ఉన్నాయి. మీరు కూడా రెడీగా ఉండండి సమాధానం చెప్పడానికి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి షూటింగ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మరి శ్రోతలు మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. అలా ఆర్డర్ పాటిస్తే తప్పకుండా అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న వచ్చేస్తుంది, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? మీ కనుక ఆన్సర్ తెలిస్తే చెప్పిన నెంబర్కి, అంటే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షోటైం కార్యక్రమంలో మీరు విన్న పాట అల్లరి ప్రేమికుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సూపర్ హిట్ సాంగ్ అది. గీత రచన శర్వణ సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న మంచి ప్రశ్న అనుకుంటున్నాను, కాంప్లికేటెడ్ గా ఉందా అని ఆలోచన వస్తోంది. ఎందుకంటే మరి చాలా మంది శ్రోతలు, దాదాపు ఒక 50-60-70 మంది దాకా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం అడిగినటువంటి ప్రశ్న, తాళం పెట్టిన దేశం ఏ దేశాన్ని అని పిలుస్తారు, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని మన ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా అయితే ఎవరూ కూడా చేయలేదు, ఒక్కరు తప్ప చాలా మంది శ్రోతలు పార్టిసిపేట్ చేశారు షోలో. సో వారందరికీ ముందుగా థ్యాంక్స్, ఎందుకంటే మనం చెప్పినటువంటి ఆర్డర్ వారందరూ కూడా తోచే తప్పకుండా పాటిస్తున్నారు. ముందు ఆన్సర్, తర్వాత పేరు, ఊరు పేరు టైప్ చేస్తే కరెక్ట్గా ఎవరు చేశారు ఏంటి అనేది మనకు స్క్రీన్ మీద ఈజీగా ఉంటుంది చదవటానికి. సో కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు మాత్రం కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు కూడా సరైన ఆన్సర్ చేయలేదు. కారణం ఏంటంటే మరి వారికి దొరకలేదో ఏమో, లేకపోతే మరి ఏ అనేది వచ్చింది కాబట్టి టకటక చకచక ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా ఆన్సర్ చెప్పేస్తూ ఉంటుంది అది. కానీ కొన్ని కొన్నిసార్లు దాని మీదనే పూర్తిగా ఆధారపడటం కాకుండా కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఎనీహో, మరి ఒకరు మాత్రం చెప్పారు, వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది వివేద్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మరి సరైన సమాధానం బోలివియా. సో ఇదనమాట ల్యాండ్ రాక్, ల్యాండ్ లాక్ కంట్రీ ఏది అనేది దీనికి సమాధానం అనమాట ఇది. సో మరి బొలివియా అనేది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, వీరికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. చాలా మంది శ్రోతలు చాలా ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సరే అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ప్రశ్న మరొకసారి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? మీకు కనుక తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. పాట అయిపోయే లోపు

షో టైం కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ భారతీయుడి సినిమా కోసం హరిహరన్ హరిణి పాడింది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఇన్ టైంలో పంపించారు. మరి వారి అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. సులోచన కరీంనగర్, తర్వాత చిలక నారాయణ అనసూయ యమునంపే యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుంచి, మేడిపల్లి శ్రీ తేజ శ్రీరామ్, హంపాపురం విలేజ్ నుంచి వీరు చిరంజీవి నాగభూషణం ఇంకా నారాయణ స్వామి, బుధన పోచంపల్లి ఎలగందల మార్కండేయ లక్ష్మి, వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, ద్రోణంరాజు సూర్యశ్రీ ఫ్రం కౌకూర్ నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణా రాంప్రసాద్ రామ్ చరణ్, హైదరాబాద్ నుంచి బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఫిర్యాద్గూడ నుంచి శ్రీనివాస్, జితేందర్ దీకంపల్లి నుంచి దస్తగిరి ఫ్రం పుదటూరు నుండి, ముసాఫ్పేట్ నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ, ఇంకా పాలెం పోలియ అల్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత వారి కుటుంబ సభ్యులు, తర్వాత అప్పలరాజు పెడ నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కటసతి సుమలత, సంతోష్ కుమార్ నిత్య సంతోషిణి, కృష్ణకుమారి ఫ్రం ఖమ్మం, పోలపల్లి శ్రీనివాస్, ఓదెల భూమయ్య సిరిసిల నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహారి యశోద, గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి, భూమిదేవి లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పద్మ నాగ కుమార్ ఫ్రం మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, హర్షిణి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, వీరు బి దివాకర్ ఉమ్మడ నుండి, మొహమ్మద్ జైనుద్దీన్, అలాగే అనిత ఫ్రం గజ్వేల్ నుంచి వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. మరి ఇన్ టైంలో కాకుండా తర్వాత కూడా చాలా మంది ఆన్సర్ చేశారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది FM వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ వివిద్ భారతి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చరణం వచ్చేస్తుంది, ఒక పాటకు సంబంధించి. అది ఏ చిత్రం నుంచి అనేది ప్రశ్న అన్నమాట. సో సరిగ్గా వినండి, పాట వచ్చేస్తుంది, చరణం మాత్రమే.

విన్నారు కదా ఆచరణం. ఆ పాట ఏ సినిమాలోనిది మీకు కనుక ఆశ తెలిస్తే వెంటనే 04023240859 వరకు వాట్సాప్ చేయండి.

షూట్ ఎం కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఆమె సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగలగీతం అది. సాహిత్యం భవనచంద్ర, సంగీతం విద్యాసాగర్. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఒక పాటలోని చరణం వినిపించాము, ఆ చరణానికి సంబంధించినటువంటి ఆ పాటకు సంబంధించినటువంటి చిత్రం ఏంటి అని మనం ప్రశ్న వేశాము. అయితే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీకు సమాధానం రాలేదని కాదు, మీకు దొరకలేదు అనేది. సో చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న వేశానేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మీరు పాటల ప్రియులు, చాలా ఏళ్ల నుంచి దశాబ్దాలుగా రేడియో వింటున్నారు కాబట్టి అన్ని పాటలు మెమరీలో ఉంటాయి కాబట్టి అలా కొంచెం ప్రయత్నం చేశాను. అయితే ఎవరు కూడా సరైన సమాధానం చేయలేదు. చాలా మంది శ్రోతలు మాత్రం షోలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు, సో హ్యాపీ. బట్ సమాధానం చేయలేదు ఎవరు కూడా. సమాధానం ఏంటి అంటే ఆ పాటకు సంబంధించిన చిత్రము బావా మరదలు. బావా మరదలు సినిమా నుంచి ఆ పాట అన్నమాట. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను.

అదన్నమాట మ్యాటర్. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, రైటీనైటిస్ పిగ్మెంటోసా, సరిగ్గా వినండి, రైటీనైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది? మళ్ళీ ఒకసారి చదువుతా, రైటీనైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కార్యక్రమంలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వాళ్ళు, సరైన సమాధానం చెప్పిన వాళ్ళు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ, ఇన్ టైంలో పంపిన వాళ్ళు జితేందర్ ఫ్రమ్ దీకంపల్లి కింద నుంచి, అలాగే మరొక శ్రోత వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, ఇంకొక శ్రోత సింబల్ ఇచ్చారు, వీరు కూడా వీరి పేరు సంతోష్, అడ్రస్ తెలీదు. సో సరైన సమాధానం అది, సింబల్ ఇచ్చినా కూడా కరెక్ట్ గా పంపారు. పోలిపల్లి శ్రీనివాస్ వదిల భూమయ్య సిరిసిల్ల నుంచి, తర్వాత మహాలక్ష్మి ఫ్రమ్ యాప్రాల నుంచి, ఎం నరేష రోజా శిరీష ఓంకార్ వీరు, లక్ష్మీ నరసింహ కూడా కరెక్ట్ ఆన్సర్, ఓల్డ్ సిటీ శివగంగనగర్ నుంచి ధనరాజ్, తర్వాత డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నాగరికర్ల నుండి కే దుర్గాదేవి అనన్య గౌతమ్ శ్రీశైలం, గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి, సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజుపేట నుండి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి, బి దివాకర్ ఉమ్మడి నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ నంద్యాల జిల్లా నుండి, చోడవరపు లక్ష్మీ శశాంక్ గాయత్రి విస్తృత మహాద్యుతి సంహృతి మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుండి, నందిపేట నుంచి వెంకటేష్, తర్వాత ఎస్ వీరు కరెక్ట్ గా పంపలేదు, నాగర్కర్నూలు జిల్లా నుండి నేదురు నుండి కళ్యాణ్ చారి కల్వకుర్తి వారిది, అలాగే రాకేష్ ఫరీదా నందిపేట నుంచి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నితి సంతోష్ని, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, తర్వాత వీరు అనిత ఫ్రమ్ గజ్వేల్ నుండి, కొండారెడ్డి సీతవటం నుంచి ఒక ఆన్సర్ ఇచ్చారు, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుండి, పద్మజ నాగకుమార్ మలాపూర్ హైదరాబాద్ నుంచి, తర్వాత భాను మియాపూర్ నుండి, కార్తీక్ నోముల రంగారెడ్డి జిల్లా నుంచి, ఎంఎస్ఆర్సి మూర్తి సైనిక్పూర్ నుండి, తర్వాత మరొక శ్రోతలు రంగ హైదరాబాద్ నుండి, సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజనగర్ హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, వీరంతా కూడా ఇన్ టైంలో సరైన సమాధానం పంపారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం విద్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ప్రశ్న ఆన్సర్ ఏంటి అంటే, రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది అంటే కళ్ళు, ఐస్, ఇలా రకరకాలుగా కంటికి సంబంధించి చెప్పేసి రకరకాలుగా ఆన్సర్ ఇచ్చారు.

శక్తిశీలి కార్యక్రమంలో మీరు విన్న పాట జల్సా సినిమా నుంచి కేకే పాడింది. మనం వింటున్నాం శక్తిశీలి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ప్రతి సంవత్సరం మాదిరిగానే హైదరాబాద్ కేంద్రంగా ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ వారు రాక్ క్లైంబింగ్ లో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ సమయంలో 3 ఏళ్లుగా ఆ సంస్థ వారు భువనగిరిలో రాక్ క్లైంబింగ్ లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నమాట. ఆ సంవత్సరమే అంటే 2014 సంవత్సరంలో పూర్ణ మాలావత్ చదువుకుంటున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓపీ ఎవరెస్ట్ అంటూ ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందనమాట. అంతే, అలా ఆ సెక్షన్లో 150 మందిలో 20 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే అందులో పూర్ణ మాలావత్ ఒకరన్నమాట. అలా ఎవరెస్ట్ శిఖర ప్రయాణానికి అంకురార్పణ జరిగింది. ఇంకా మంచి మంచి విషయాలున్నాయి, చెప్తా వింటూ ఉండండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెర్ట్స్. ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే మే 25 ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి అతి పిన్న వయస్కురాలైన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరిన సందర్భంగా చరిత్ర సృష్టించిన ఆ రోజును మరి గుర్తు చేసుకుంటూ సరిగ్గా ఇదే రోజు కాబట్టి ఆ సాహసికరాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిగతా వాళ్లకు స్ఫూర్తిగా మార్గదర్శకురాలుగా ఆమె చేసినటువంటి సాహసం నిజంగా సాహసం ఎందరికో స్ఫూర్తి అన్నమాట. మాలావత్ పూర్ణ ఆమె మరి ఇంతమందిలో 25 మందిని సెలెక్ట్ చేశారు. మరి 25 మందిలో కొన్ని పర్వతాలను అధిరోహించారు. కొన్ని పర్వతాల తర్వాత మరి వీరిద్దరిని అంటే చాలా యాక్టివ్గా వీరు చేస్తున్నటువంటి ఆ సాహసం గుర్తించి ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఆ ఇద్దరిలో మాలావత్ పూర్ణతో పాటు ఎస్ ఆనంద్ కుమార్ అన్నమాట. వీరిద్దరూ కలిసి సాహస యాత్రను చేపట్టారు. ఆనంద్ కుమార్ ఏమో ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మీ కొండలరావు దంపతుల కుమారులన్నమాట. అయితే మరి ఆయన బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. స్వచ్ఛంద సంస్థ స్పైరోస్ పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే ట్రాన్సెండ్ అడ్వెంచర్ సంస్థలతో కలిసి ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వీరంతా నడుం బిగించారనమాట. రాష్టంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి వీరిద్దరికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక అంటే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఎంత శిక్షణ తీసుకున్నా కూడా పర్వతారోహణ అధిరోహించిన వారు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైతే ఇంతకు ముందు ఎవరైతే అధిరోహించారో వారి యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పంపించాలి. ఎందుకంటే పిల్లలు కదా వీళ్ళు, వీరితో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వీరితో పాటు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అయితే మరి ఈమె మాత్రం అతి చిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించారనమాట. సో వీరితో పాటు వాళ్ళందరూ వెళ్లారు. అయితే వారందరితో కలిసి మంచిగా శిక్షణ తీసుకుని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఈ సాహసానికి నడుం బిగించారు, తొలి అడుగు వేశారు. మరి 2014 ఏప్రిల్ 4 మరింత సమాచారం ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: శైలజారెడ్డి అల్లుడు సినిమా నుంచి సత్యయామిని పాడిన పాట విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఈ రోజు శక్తిశీలి కార్యక్రమంలో సరిగ్గా ఇదే రోజు మే 25 12 సంవత్సరాల క్రితం అతి చిన్న వయస్కురాలైన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్రలు ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు, ఒక పేజీని క్రియేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ మిగతా వాళ్లకు స్ఫూర్తిగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఒక శిఖరాన్ని ఎక్కాలి అనంటే దానికన్నా ముందు వారి యొక్క ప్రతిభ ఏంటో తెలియాలి కాబట్టి వారికి ముందు అంటే వీరిద్దరు అంటే తెలంగాణ నుంచి 9 మందిని సెలెక్ట్ చేసి తెలంగాణ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారనమాట. మరి ఈ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే కన్నా ముందు వీరు ఏం చేశారు, ఎలా వీరు చేయగలరు అని శిక్షకులకు కానీ ఆ సంస్థలకు కానీ ఎలా వీరిపై నమ్మకం కలిగింది అనేది ఒక ప్రధాన అంశం అన్నమాట. అయితే 20 మందిని మౌంట్ రైనాక్ పర్వతం అంటే 17,000 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక శిఖరాన్ని అధిరోహించడానికి తీసుకువెళ్తే అక్కడ మరి వీరిలో ప్రతిభ కనపరిచారు. 9 మందిని తీసుకున్నారనమాట. ఆ 9 మందిలో మన ఇద్దరన్నమాట పూర్ణ అండ్ ఆనంద్ వీళ్ళని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత మరి వీరిని అక్కడికి తీసుకెళ్లారు, సరైన శిక్షణ కూడా ఇచ్చారు. అందులో శిక్షణలో భాగంగా ఏంటంటే మరి అంతకుముందుకు మనం అనుకున్నాం కదా ఇందాక, అంతకుముందుకు ఎవరైతే శిఖరాన్ని చేరారో వారి యొక్క అనుభవాలు వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఉద్దేశించి మరి అప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి బి శేఖర్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ కూడా ఇప్పించారనమాట. ఎవరెస్ట్ చోయి తర్వాత శిష పంగ్మా శిఖరాలను 4 నెలల్లో అధిరోహించిన తొలి భారతీయునిగా ఖ్యాతి గాంచినటువంటి శేఖర్ బాబు నేతృత్వంలో వీరికి శిక్షణ ఇప్పించారు. వారితో పాటు ఇంకా కొంతమంది పర్యవేక్షించారనమాట. వీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఏంటి వీరి యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా వారి నేతృత్వంలో జరిగాయన్నమాట. సో అవన్నీ సిద్ధం చేసుకుని మరి వీరు యాత్ర మొదలుపెట్టారు. అలా యాత్ర మొదలుపెట్టిన వాళ్లలో మరి అంటే చిన్న వయస్కురాలుగా ఎలా రికార్డులకు ఎక్కారు వరల్డ్ వైడ్ గా అని అంటే, అంతకుముందుకే నేపాల్లో 16 సంవత్సరాల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఒక రికార్డు క్రియేట్ చేశారన్నమాట. మరి ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నాటికి ఆమె వయసు ఎంత అంటే 13 ఏళ్ల 11 నెలలు అనమాట. ఇటు మించు ఇంచుమించు 14 సంవత్సరాలు అనమాట. అయితే ఈ యాత్ర విజయవంతంగా పూర్తయినందున పూర్ణ మరి అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగా వ్యక్తిగా మరి ఆమె చరిత్రను సృష్టించారు. భారతదేశం అంతా గర్వించిందనమాట. తర్వాత ప్రపంచమంతా కూడా హర్షించిందనుకోండి, అభినందన తెలిపిందనుకోండి. మరి అక్కడతో ఆగిందా అంటే ఇంకా చాలా చాలా శిఖరాలను అధిరోహించారు, అవి కూడా చెప్తాను, వింటూ ఉండండి.

0: ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన పూర్ణ మాలావత్ జీవిత విశేషాలు, అలాగే తన జైత్రయాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చివరిగా మరి ఆమె యాత్ర 52 రోజుల పాటు సాగింది. సరిగ్గా ఇదే రోజు May 25, 2014 రోజు అనుకున్న సమయానికంటే ముందుగానే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరి అక్కడ ముందుగా 3000 పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత తాను చదువుతున్నటువంటి స్కూల్ పాఠశాల సంబంధించినటువంటి జెండాను కూడా పాతారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత పేదల ఇంకా కొంతమంది వ్యక్తుల యొక్క చిత్రపటాలను అక్కడ ఉంచి జాతీయ గీతం కూడా ఆలపించి మరి దేశభక్తిని చాటారు. అలాగే అక్కడితో ఆగకుండా ఆమె ఎవరెస్ట్ను జయించిన తర్వాత 7 ఖండాల్లో 7 శిఖరాలను కూడా అధిరోహించి ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ఒక అమ్మాయి, పైగా ఇంకా పరిపక్వత చెందినటువంటి మనసు అన్నమాట, అయినా కూడా ధైర్యశాలిగా అందరి ప్రోత్సాహంతో శిఖరాన్ని చేరినటువంటి సందర్భంగా ఈరోజు ఆ రోజు కాబట్టి మరిన్ని సాహసాలు చేసి మరిన్ని రికార్డ్స్ నెలకొల్పాలని కోరుకుంటుంది వివిధ్ భారతి FM 102.8 MHz.

ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 18 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మళ్లీ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల్లోని
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం స్వంత ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 MHz FM పై, అలాగే న్యూస్ అనే లైవ్ యాప్ పై వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. అట్లనే 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారమూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఇయల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి, సరదా సినిమా పాటల కార్యక్రమం.

ఒక చిన్న చిరునవ్వు ఎంతటి బాధనైనా దూరం చేస్తూ, మనుషుల మధ్య ప్రేమను పెంచుతూ, బంధాలను నిలబెడుతుంది. అసుంటి పలకరింపు రోజు కావాలంటే మా ఈ కార్యక్రమానికి ఫోన్ చెయ్యుండ్రి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 దాకా ప్రసారం అవుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పుడుపు కథలు, మంచి మంచి విషయాలను ముచ్చట్ల రూపంలో పంచుకుని నచ్చిన పాటల్ని అడిగి ఇనుండి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873732 కోడు జత చేసి, 295081 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయొచ్చు. అంతేకాదు ఉత్తరం ద్వారా కూడా పాటను కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, 504001, ఇది పిన్కోడ్ నంబర్. కార్యక్రమంలో ముందుగల్ల విందాం లంకేశ్వరుడు చిత్రం నుండి ఈ పాటని.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, రమేష్, ఆనంద్, మన్విత్ వీళ్ళు మురారి.

చిత్రం నుండి ఏదైనా ఒక పాటను వినిపించమంటూ కోరిండ్రు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001 ఇది పిన్కోడ్ నంబర్.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: శుభ సాయంత్రం. రాములు అన్నారు మీరు కదా, మీ పేరు రాములు? రాములు, కచ్చికంటి నుంచి మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు రాములు మీరు? మరి అలా ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? శుభాకాంక్షలు చిత్రం నుంచి. తప్పకుండా రాములు, మీకోసం మీరు సరే, మీ దోస్తుల కోసం కూడా మీకోసం కూడా పాట వినిపిస్తాం మన శ్రోతలందరి కోసము. శుభాకాంక్షలు చిత్రం నుంచి మీరు కోరిన పాట వస్తుంది, వినేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడిని జత చేసి ఫోన్ చేయండి.

మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడును జత చేసి ఫోన్ చేయండి. ఇప్పుడు విందాం బ్యాండ్ మేళం చిత్రం నుండి రాము రాథోడ్, అదితి భవరాజు పాడిన ఈ పాటని.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమాన్ని. మండే ఎండలకు మనుషులు చాలా అతలకుతలమవుతున్నారు. అందుకని వీలైనంత మట్టుకు బయటకు వెళ్ళకండి. దాహం లేకున్నా నీళ్లను ఎక్కువ తాగండి. ఏమైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మంచిది.

ఈ అల్టి మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు బొజ్జామట్టు 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనుల్లో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతి యువకులలో వాళ్లకు నచ్చిన సినిమా పాటల మధ్య వాళ్లతో పెట్టే సరదా ముచ్చట్లు.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఎలా విందాం, నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారామూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్తో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.
1: ఇయాలటి యువవాణి యోజనల కార్యక్రమంలో నాకు నచ్చిన సినిమా పాటల్ని వినిపించడానికి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారామూర్ గ్రామానికి చెందినటువంటి వర్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే విశ్వాస్.
2: హాయ్. నమస్కారం సార్.
1: ఎట్లున్నావు? మంచిగున్నావా?
2: బాగున్నా సార్.
1: మరి ఈయన ఈ మధ్యనే పొలిటికల్ సైన్స్ లో అంటే రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేసి ఉన్నారు. వారి అభిరుచుల్ని వారి అనుభవాల్ని మనం ఇవాళ తెలుసుకుంటూ ఇవాళ నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా విశ్వాస్ మీ కుటుంబం గురించి చెప్పు.
2: నా పేరు విశ్వాస్ సార్. మా ఊరు ప్యారామూర్. నాన్న ఆర్ఎంపీ డాక్టర్, అమ్మ గృహిణి, తమ్ముడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది.
1: మరి నీ చదువు అంతా కూడా ఏడసాగింది, అంటే ఈ పడి చదువు గాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లా?
2: పాఠశాల చదివింది ఊళ్ళేది నేను సార్, గవర్నమెంట్ స్కూల్. తర్వాత ఇంటర్ ఏం రెడ్డి కాలేజ్ నిర్మల్. తర్వాత డిగ్రీ చాణక్య నిర్మల్.
1: డిగ్రీలో ఏ గ్రూప్?
2: డిగ్రీలో బిఏ సార్.
1: ఎందుకు మరి అంటే ఇప్పుడు యువత ఎక్కువ శాతం ఎంపీసీ బైపీసీ తీసుకోవాలని అనుకుంటారు, కేవలం మీరు బిఏని ఎందుకు తీసుకున్నారు?
2: పీజీ పొలిటికల్ సైన్స్ మీద వేయాలనిపించింది, అందుకే బిఏ తీసుకున్నా. బిఏ తీసుకుని మళ్ళీ ఎంట్రెన్స్ పీజీ ఎంట్రెన్స్ రాసిన సార్. ఉస్మానియా క్యాంపస్ లో సీట్ వచ్చింది. ఉస్మానియా క్యాంపస్ లో రాజనీతి శాస్త్రం మీద పీజీ వేసిన.
1: అంటే మరి మీ చదివే విధానం గానీ రాజనీతి శాస్త్రంలోనే పీజీ చేయాలనుకుని ఆ తత్వంతోనే చదివిండ్రు కాబట్టి మీకు రాజ్యాంగం మీద గాని ప్రజాస్వామ్యం మీద గాని ఓటు హక్కు మీద గింత మీకు మంచిగానే అవగాహన ఉంటుందని అనుకుంటున్నాం మేము.
2: అవును సార్, అవును.
1: అయితే రాజ్యాంగం గురించి గానీ ఓటు హక్కు గురించి గానీ మాట్లాడుకునే ముందు మీరు శ్రోతలకు ఏ పాట వినిపిస్తారు? ముందుగా
2: మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నా దేశం సాంగ్.

0: మొదట మొదటనే మంచి ఒక దేశభక్తి గీతాన్ని శ్రోతలందరికి కూడా వినిపించారు. మరి రాజనీతి శాస్త్రం చదువుతున్న ఒక విద్యార్థిగా రాజ్యాంగం గురించి అంటే ఏం చెప్తావు అసలు? మన భారత రాజ్యాంగం అంటే ఏంది అసలు?
1: అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఎలా నడవాలను సరిగ్గా ప్రణాళిక లేకుండే. అలాంటి టైంలో మనకు రాజ్యాంగం అనేది ఒక ఆధారంగా తయారైంది. భారత రాజ్యాంగం విషయానికి వస్తే సరిగ్గా 1946 డిసెంబర్ 9 రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకున్నాం సార్. దానికి తొలి అధ్యక్షుడు సచ్చిదానంద శ్రీనివాస్. అదే 2 రోజుల తర్వాత 1946 డిసెంబర్ 11 శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది సార్. 13 జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1949 నవంబర్ 26 సరిగ్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంతో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. 1950 జనవరి 26 రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నాం. రాజ్యాంగం యొక్క ఖర్చు 63,96,729 రూపాయలు. రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ రూపశిల్పిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అనంతశయ్య అయ్యంగర్ గారు అభివర్ణించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యం కంటే దృఢమైనది, అమెరికా రాజ్యం కంటే అదృఢమైనది. మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అమెరికా నుండి, అలాగే రష్యా నుండి ప్రాథమిక విధులు, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, కెనడా నుండి రాష్ట్రపతి ఎన్నిక విధానం, అలాగే గవర్నర్ ఎన్నిక విధానం, బ్రిటన్ నుండి పార్లమెంటరీ విధానం, ఇలా 60 దేశాల నుంచి ఒక్కొక్క అంశాన్ని స్వీకరించి కూడబెట్టి రాసిండు సార్ రాజ్యాంగాన్ని.
0: రాజ్యాంగం రాయడం వెనుక ఉన్నటువంటి చాలా ఆసక్తికర విషయాల్ని శ్రోతలకు తెలియజేసిండ్రు. మరి ఇప్పుడు ఏ పాట వినిపిస్తారు?
1: NTR మహానాయకుడులోని రాజయోగి అనే సాంగ్ ఉంటుంది.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో నాకు నచ్చిన సినిమా పాటలను వినిపిస్తున్నారు వార్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు. అయితే మరి విశ్వాస్ కుమార్ గారు, మీరు రాజనీతి శాస్త్రాన్ని చదివిన ఒక విద్యార్థిగా అసలు గణతంత్ర దినోత్సవాన్ని ఈ జనవరి 26 రోజే ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుకున్నటువంటి కథ ఏంటి? అసలు
1: చిన్నగా చెప్పుకోవాలనుకుంటే 1929 లాహోర్ సమావేశంలో 1930 జనవరి 26 నాడు సంపూర్ణ పూర్ణ స్వరాజ్ దినోత్సవం జరుపుకోవాలనుకుంటున్నాం. అదే మన మొదటి స్వాతంత్ర వేడుక. అప్పుడే మనం తొలిసారిగా జెండా ఎగురవేసాం. సరిగ్గా 20 సంవత్సరాలకు 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి అదే రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
0: మరి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుడు వెనుక ఈ ఒక చిన్న కథ చెప్పిండు, మరి ఇప్పుడు ఏ పాట వినిపించబోతున్నారు?
1: బహుబలి 2 లోని దండలయ్య సాంగ్.

0: ఇవాళ యువజనుల కార్యక్రమంలో నాకు నచ్చిన సినిమా పాటలు వినిపించడానికి వడ్కాపూర్ విశ్వాస్ కుమార్ గారు ఉన్నారు. విశ్వాస్ కుమార్ గారు, అసలు ఓటు హక్కు గురించి చెప్పండి. ఓటు హక్కు అంటే ఏంది, అసలు ఓటు హక్కుకున్నటువంటి ప్రాధాన్యత ఏంది, ఈ వివరాలను చెప్పండి.
1: ఓటు హక్కు గురించి చెప్పాలనుకుంటే ముందుగా అంబేద్కర్ గురించి చెప్పుకోవాలి. ఏమిటంటే, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజ్యాంగంలో ఒక మాట చెప్పిండు, ఈ సమాజంలో సామాన్యుడు సగర్వంగా బ్రతకడానికి నేను వారికి వజ్రాయుధం లాంటి ఆయుధం కలిగినటువంటి ఓటు హక్కుని వారికి ఒక బహుమానంగా ఇస్తున్నా, వారు దాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళ బతుకును మార్చుకుంటారా, లేదా అదే ఓటు హక్కును అమ్ముకొని దుర్వినియోగపరచుకుంటారా అని పేర్కొన్నాడు. కానీ నేటి సమాజంలో ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులు ఇచ్చే చీర జాకెట్లకు, సార ప్యాకెట్లకు, సగం పవ్వలకు, 500 నోట్లకు, 1/2 కేజీ చికెన్ కు ఓటు నమ్ముకుంటున్నాడు. ఈరోజు పైసలు పంచి గెలిచిన నాయకుడు రేపు అభివృద్ధి చేస్తాడన్న గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మనం తిన్న తిండి 4 గంటల అరిగిపోయిన తర్వాత కక్కించడం ఒక MBBS చదివిన డాక్టర్ వల్ల కూడా సాధ్యం కాదు సార్. కానీ ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే మాత్రం, అంటే ఎలక్షన్స్ ముందు డబ్బులు వంచిన, ఎలక్షన్స్ తర్వాత నేను ఇంకెందుకు అభివృద్ధి చేయాలి, పంచిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేసుకుని అనుకుంటే, మనం తిన్నది కాదు సార్, మన తండ్రులు తిన్నది, మన తాతలు తిన్నది కూడా కక్కించే శక్తి ఒక రాజకీయ నాయకుడికి ఉంది. అంటే ఎంత తీసుమార్కాని రాజకీయ నాయకుడైనా ఎలక్షన్స్ టైంలో ఒక సామాన్యుడి ముందు శిరస్సు వంచి చేతులు జోడించి ఓటు అడుగుతుండంటే ఓటుకి ఎంత విలువ ఉందో ఒకసారి గుర్తుంచుకోవాలి. డబ్బు తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తే ఓటేసేటప్పుడు 100 సార్లు ఆలోచించదు. డబ్బు తీసుకోకుండా ఓటేసినప్పుడు ఎలాంటి స్వార్థపూరిత లక్షణాలు లేని యువ నాయకుడు పుట్టుకొచ్చి అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపిస్తాడని నా అంచనా సార్.
0: మరి యువత రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి జరుగుతుందా, జరిగితే ఎట్లా?
1: ప్రస్తుతం ఈ రోజుల్లో పంచలు కట్టుకునే వాడికి అధికారం ఇస్తే పాత ముచ్చలు చెప్పుకుంటే కాలం వెళ్ళదు సార్. అదే ప్యాంటు షర్ట్ వేసుకునే నవయువ నాయకుడికి అధికారం ఇస్తే నూతన ఆలోచనలతోని దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని నా అంచనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, శాసనసభల్లో చదువుకున్న వాళ్లే ఉండాలి సార్. చదువు రాని వాళ్ళు ఉంటే చదువుకున్న సమస్యలు వాళ్ళకి తెలియదు. ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగం మన దేశంలోనే ఉంది సార్. ఇంత పవిత్రమైన భారతదేశంలో ఎంత చదువుకుంటే అన్ని ఉద్యోగ అవకాశాలు ఉండాలి, కానీ ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగంతో తల్లడిల్లుతుంది దేశం. కాబట్టి యువత రాజకీయాలకు వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.
0: చివరగా, మరి నువ్వు చదువుకొని ఏం సాధించాలనుకుంటున్నావు, అలాగే నీతోటి యువకులకు, ఇప్పుడు చదువుకుంటున్న యువతి యువకులకు నువ్వు ఏం చెప్తావు, వాళ్ళకి ఏం సలహాలు సూచనలు అందిస్తావు?
1: ముందుగా నా గురించి చెప్పాలనుకుంటే, పీజీకి సంబంధించిన నోటిఫికేషన్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది సార్. దానికి ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చెప్పాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. సిలబస్ ఏంటో తెలుసుకోకుండా మొత్తం చదివితే మార్కులు రావు. వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ సిలబస్ ఏంది, మనం

0: భిన్నంగా పరిశీలించిన తర్వాతనే చదువుకోవాలి. మళ్ళా చదువుతున్నప్పుడు నెగిటివ్ థింగ్స్ వస్తాయి సార్, ఈ పోటీలో నేను తట్టుకుంటున్నా తట్టుకోనా, నాతో అవుతుందా కాదా, ఒక్క పోస్ట్ కి 700-800 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఇంతకుముందు నోటిఫికేషన్ లేకనే మనం బాధపడ్డాం సార్, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక బాధపడితే దానికి అర్థం ఉండదు సార్. వచ్చినా పర్వాలేదు, నాకు సక్సెస్ కావాలనుకుంటే ఆటోమేటిక్ గా వస్తుంది సార్.
1: మంచిది, విశ్వాస్ కుమార్ గారు మంచి సలహాలు సూచనలు అందించారు. చివరిగా ఏ పాట వినిపిస్తారు?
0: మహర్షి సినిమాలోని పదర పదర సార్.
1: విశ్వాస్ కుమార్ గారు, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మేము మనసు నిండుగా కోరుకుంటూ మీ అనుభవాల్ని మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

ఇయాల్టి నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం పొజ్జామట్టు 5:30 ప్రసారం అవుతుంది. రేపు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో అటుకులు, ప్యాలాలు, శనియలు, పుట్నాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామానికి చెందిన గొల్లపల్లి గంగమ్మతో ముచ్చట ఆదిలాబాద్ పట్టణంలో శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమ నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు జ్యోతితో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:00 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: जाएगी। संस्कृति और पर्यटन मंत्री गजेंद्र सिंह शेखावत ने आज नई दिल्ली में तुहिन सिन्हा की पुस्तक नक्सल आतंक पर विजय का विमोचन किया। इस अवसर पर श्री शेखावत ने नक्सली हिंसा के विरुद्ध लंबे संघर्ष पर प्रकाश डाला और इसे समाप्त करने में सुरक्षा बलों और सरकार की सराहना की। क्वाड के विदेश मंत्रियों की बैठक कल नई दिल्ली में होगी। इसमें ऑस्ट्रेलिया के विदेश मंत्री पेनी वोंग, जापान के विदेश मंत्री तोशिमित्सु मोतेगी और अमेरिका के विदेश मंत्री मार्को रूबियो हिस्सा लेंगे। विदेश मंत्री डॉ एस जयशंकर बैठक की अध्यक्षता करेंगे। अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने कहा है कि अमेरिका और ईरान ने होर्मुज जल डमरू मध्य को फिर से खोलने के लिए वार्ता में महत्वपूर्ण प्रगति की है। संवाददाताओं से बातचीत में मार्को रूबियो ने कहा कि ईरान के परमाणु कार्यक्रम और क्षेत्रीय सुरक्षा पर प्रारंभिक समझौता व्यापक वार्ता का मार्ग प्रशस्त कर सकता है। अमरीका के विदेश मंत्री 4 दिन की भारत यात्रा पर हैं। नॉर्वे शतरंज प्रतियोगिता आज से नॉर्वे के ओस्लो में शुरू हो रही है। टूर्नामेंट भारतीय समयानुसार 8:30 बजे से शुरू होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा। ఈఎల్టీ రేపటి కార్యక్రమాలు ముందుగల్లా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం కైర్దాట్వా గ్రామానికి చెందిన మాడవి తుకారం బృందం పాడిన గుమేల పాటలు మొదటి భాగం వింటారు. కోమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లెండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 7వ భాగం ప్రసారమవుతాయి. ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో సోయా చిక్కుడు సాగుకు అనువైన రకాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం ప్రసారమవుతుంది. రైతు అంతరంగం శీర్షికన జొన్న పంటల సాగు అనుభవాల గురించి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జంగం గ్రామానికి చెందిన రైతు ఆదరం వినోద్తో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో కథమానంభవతి 101 కథల సంపుటి నుండి పృథ్వీ కథ ఇంటారు. ముచ్చట కార్యక్రమంలో 9:45 మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద గురించి నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవారావుతో ముచ్చట 3వ భాగం ఇంటారు. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం 2వ భాగం ఇంటారు. ఇవే కాకుండా 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 10:30 మధురిమలో హాయైన పాత కొత్త పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. పొద్దుగల్ల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన యోగా ధ్యానం అంటే ఏమిటి, ఈవి శిరీష్ ప్రసంగం ఇంటారు. ఆదివాసీ గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసిన పరిశోధక విద్యార్థి ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన మంగం విషంరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక వింటారు. పది గంటలకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏండ్ల ఆకాశవాణి మహోత్సవంపై మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. పొజ్జామట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో అటుకులు ప్యాలాలు శనిగెలు పుట్నాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామానికి చెందిన గొల్లపల్లి గంగమ్మతో ముచ్చట, ఆదిలాబాద్ పట్టణంలోని శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమను నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు జ్యోతితో ముచ్చట ప్రసారమవుతుంది. పల్లెపదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం సాయిలింగికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పడిన చిలుమయ్య తత్వాలు ఇంటారు. తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన కూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కరివేపాకు సాగులో మెలకువల గురించి, నూతన విధానాల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలిస్తారు. ఇవే కాకుండా పొద్దుగల 8:45 సింగిడి, 5:00 మాట చెప్పుని పాటైన నుండి 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 10:30 మధురిమలో హాయన్న పాత కొత్త పాటలు వింటారు. ఇవి ఇయాల్టి ప్రసార విశేషాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం ప్రాంతీయ వార్తలు వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ పేరేలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అంశాలపై హైదరాబాద్ లో తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. రాష్టంలో అతి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి వర్చువల్ గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి సూపర్ బజార్లో మహిళలు పెట్టుబడి పెట్టి నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని చిరునామాగా మార్చాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
4: మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఇప్పుడు 5 లక్షలున్న మీ బ్యాంకు లింకేజ్ ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. 30,472 కోట్ల రూపాయలను ఇప్పటికీ మీకు బ్యాంకు లింకేజ్లు ఇవ్వడం జరిగింది.
3: ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాల పరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్దతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్దికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగరం వేగవంతమైన అభివృద్దికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై హైదరాబాద్ లోని సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక చిన్న నీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు జి చిన్నారెడ్డి, రాయచూర్ ఎంపీ జి కుమార్ నాయక్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, సాగునీటి తాగునీటి ప్రాజెక్టులపై సాంకేతిక అంశాలను విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
5: ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, హమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈ రోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నారు.
3: ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు రైస్ మిల్లులను సందర్శించి వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలేని రాష్టంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రైతు కోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రామచంద్రరావు రైతులతో సమావేశమై మాట్లాడారు. రాష్టంలో కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం టెంపుల్ టూరిజంతో పాటు ఇకో టూరిజం ని సమాంతరంగా ప్రోత్సహిస్తోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన జిల్లా అటవీ కార్యాలయం, ఫారెస్ట్ రేంజర్ కార్యాలయం, అమృతవనం, హరితద్వారం ఫారెస్ట్ పార్కులను మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కొండా సురేఖ,
6: మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని ముఖ్యంగా విద్యా సంస్థలు పెద్ద ఎత్తున సక్సెస్ చేసి హరిత వన మహోత్సవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తారు.
3: తెలంగాణలో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. తీవ్ర వడగాడ్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉన్నాయి. మరో 8 జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో కుమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఉన్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఈరోజు హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. పలు అంశాలపై గవర్నర్తో చర్చించారు. అంతకుముందు 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు కూడా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్టంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని హైదరాబాద్లో మీడియా మాట్లాడుతూ చెప్పారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోషణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ,
7: మహిళ ద్వారా పెట్రోల్ బంక్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ మన కలెక్టరేట్ లో డిడబ్ల్యూ గారు ద్వారా ఎలా న్యూట్రిషన్ మంచిగా ఉండొచ్చు మన ఇంట్లో, ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం, మహిళ కోసం, బాలికాయ కోసం, ఇంకా వాళ్ళ హెచ్బి టెస్ట్ కోసం ఎంత హెచ్బి ఉండాలి, ఏం తినాలి అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు మహిళకి ఒకటే రిక్వెస్ట్ నా నుంచి, మీరు మొత్తం కుటుంబం చూస్తున్నారు, ఒక లీడర్ లాగా ఉంటారు, పిల్లలకి చూస్తున్నారు, అందరికి చూస్తున్నారు, మీ హెల్త్ కూడా మీరే చూసుకోవాలి.
3: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ లో మండల మహిళా సమాఖ్యలు కేటాయించిన 18 ఆర్టీసీ అద్దె బస్సులను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమాన్ని కరీంనగర్ లో నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మొదటి రోజు మహిళా వారోత్సవాల్లో మొదటి రోజు న్యూట్రిషన్ మిషన్ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకునే విధంగా అంగన్వాడీ టీచర్ల అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా పోషణ్ మేళా నిర్వహించారు. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కృష్ణా జలాల వినియోగం గురించి కీలక సమావేశం జరిగింది. రాష్టంలో అతి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
8: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. గిరిపదం. ఆదివాసి సంస్కృతి ఆదివాసి జానపద సంగీత కార్యక్రమం. గిరిపదం కార్యక్రమంలో ఇయలైందం. నార్నూర్ మండలం కైర్దాట్వ గ్రామానికి చెందిన మాడవి తుకారం బృందం పాడిన గుమేల పాటలు మొదటి భాగాన్ని కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు ఏడవ భాగాన్ని

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రేయోభిలాషి சை பால்
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
5: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నార్నూర్ మండలం ఖైర్దాడ్వ గ్రామానికి చెందిన మాడవి తుకారం బృందం పడిన గుమేల పాటలు మొదటి భాగాన్ని. గుమేల పాటలు అంటే తెలుగులో గుమ్మ పాటలు అని పిలుస్తారు. వీటిని తెలంగాణలో జానపద గేయాలు, ప్రేమ గీతాలు అని పిలుస్తారు. గుమ్మె లేదా గుమ్మ అనే పదం స్త్రీ సౌందర్యానికి, దైవత్వానికి ప్రతీకగా వర్ణించే మధురమైన పాటలు.

0: ఇంతవరకు నార్నూర్ మండలం కైర్దాడ్వా గ్రామానికి చెందిన మాడావి తుకారం బృందం పాడిన గుమేల పాటలు మొదటి భాగం విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वीडियो लाइक करते डबल वस्तया ఇంత తెలుగునా
4: చిక్కుకున్నాడు
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
6: మేటన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమాన్ని గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిజాల గ్రామానికి చెందిన మరపర్ లక్ష్మణ్ బృందం పడిన డోల్కీ పాటలు 7వ భాగాన్ని ఆదివాసీ డోల్కీ పాటలు తెలంగాణలోని ఆదిలాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలలో గిరిజన తెగల సంస్కృతి ప్రతిరూపాలు ఈ పాటలలో ప్రధానంగా గుస్సాడి దండారి చాలా ముఖ్యమైనవి ఆదివాసీ పురుషులు సాంప్రదాయ దుస్తులు ధరించి చిన్న డప్పుకు అనుగుణంగా నృత్యం చేస్తారు ప్రకృతి వ్యవసాయం దేవుడు వారి జీవిత అనుభవాలు పాటల రూపంలో ఉంటాయి

ఇంతవరకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 7వ భాగం విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ

స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.

ఇయాల డిగ్రీ పదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు రాత్రి 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం సాయిలింగికి చెందిన సుంకంటి గంగమ్మ బృందం పాడిన చిలుక చిలుమయ్య తత్వాలు వింటారు. తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇచ్చోడలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్తు ప్రక్రియ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందవచ్చని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అచ్చి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మొదటి దశ, రెండవ దశ పూర్తి అయింది. మూడవ దశ ప్రక్రియ 31 నుండి జూన్ 15 వరకు ఉంటుంది. సీట్ అలాట్మెంట్ జూన్ ఇరవైవ తేదీన ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 20 నుంచి జూన్ 25 తేదీ వరకు ఉంటుంది. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించవచ్చని తెలిపారు. కళాశాలలో బీఏ, బీకామ్, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ, బీజెడ్సీ తదితర కోర్సులు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా గ్రూపులో చేరవచ్చు. ఇంకో సమాచారం, నీట్ యూజీ పరీక్షను జూన్ 21 తేదీన నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ నెల 3వ తేదీన జరగాల్సిన పరీక్ష పేపర్ లీక్ వలన ఎగ్జామ్ రద్దు అయిన విషయం మనకు తెలిసిందే. అందుకని విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే neetug@nta.ac.in వెబ్సైట్లో చూడొచ్చు. మరొక సమాచారం, హైదరాబాదులోని రామాంతపురం బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ రాజశిష ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు ఇతర వివరాల కోసం నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంకో సమాచారం. ఏండ్ల తరబడి 10వ తరగతి గట్టెక్కలేక చదువు ఆపేసిన విద్యార్థులకు సర్కారు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2015 నుంచి ఇప్పటి వరకు 10th పరీక్షలో ఫెయిల్ అయిన పాత విద్యార్థులందరూ వచ్చే జూన్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో సీసీఐ పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత 2015 నుంచి పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఇంకో సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు తెలియజేయనది ఏమనగా, ఏఐ మరియు లైఫ్ స్కిల్స్పై 4 రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. కనుక జూన్ 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ దాకా శిక్షణ ఇస్తున్నారు.

0: కాబట్టి జూన్ 6వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గౌరవ శ్రీ జి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఇఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 వస్తుంది. మరికొసరి సేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్దమైంది. రాష్టపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6గురికి పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ గ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వాయులీన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషికి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారం భీలున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్టపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమాపేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2,87,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
2: रिफाइनरी प्रोडक्शन एलपीजी का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. एलपीजी घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
1: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి రోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి ఘోడి నృత్యాలను ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మావోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు 1.5 గంటల సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు.

0: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర ఇన్నోవేటర్స్ టు ఇండస్టీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్దీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నాంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ది చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్దత నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల గుండా వచ్చే అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్దం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్దతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్దత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్టాలతో నెలవారీ సమీకా సమాపేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమాపేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలవేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాలకార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్యా బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగవేట్రి కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఇటకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్దమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల, అధికారుల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో ఇనిపించే కార్యక్రమమే మా ఇల్లు వ్యవసాయం. కార్యక్రమంలో ఇయలైందా సోయా చిక్కుడు సాగుకు అనువైన రకాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం వింటారు. రైతు అంతరంగం శీర్షికన పత్తి జొన్న పంట సాగు అనుభవాల గురించి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన రైతు ఆత్రం వినోద్తో ముచ్చట ప్రసారమవుతుంది.

0: ఈ ముచ్చట్లీనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 27 గాను గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు యవసం, యవసందారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల్ల విందాం. అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉన్న సోయా చిక్కుడు సాగుకు ఎసుంటి రకాలు పాటిస్తే మంచిదో, పంట మంచిగా ఎదగాలంటే ఏం చేయాలో ఈ ముచ్చటలో విందాం. సోయా చిక్కుడు సాగుకు అనువైన రకాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం విందాం.
4: సోయా చిక్కుడును మన రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల హెక్టార్లలో సాగు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రం విస్తీర్ణంలో సోయా చిక్కుడు 5వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో 1600 కిలోలు ఒక హెక్టార్కి ఉండి అగ్రస్థానంలో ఉండడం జరిగింది. మన రాష్ట్రంలో రైతులు సోయా చిక్కుడులో మంచి దిగుబడులు సాధిస్తున్నప్పటికీ మన రాష్ట్రానికి అనువైనటువంటి విత్తనాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నాం. దీనికి ప్రధానంగా ఏంటంటే మనకు పంట చివరి దశలలో వర్షాలు రావడం, సరైన సమయంలో చీడపీడలను రైతులు గుర్తించి వాటిని నివారించకపోవడం, మరి అదేవిధంగా నిల్వ చేసే సమయంలో సరైన విధంగా నిల్వ చేయకపోవడం వలన విత్తన నాణ్యత దెబ్బతిని జెర్మినేషన్ అనేది కోల్పోవడం జరుగుతుంది. రైతులు కొన్ని మేలైన యాజమాన్యాల పద్ధతులు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చును. ఇక విత్తే సమయానికి వచ్చేటప్పటికీ 15 నుండి జూలై 1వ వారం వరకు విత్తుకోవాలి. అదేవిధంగా విత్తే దూరం విషయానికి వచ్చేటప్పటికీ నల్లరేగడి భూమిలో అయితే వర్షకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల వ్యత్యాసం ఉండేటట్లు విత్తుకోవాలి. తేలిక భూముల్లో వర్షకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల వ్యత్యాసం ఉండేటట్టు చూసుకొని విత్తుకోవాలి. విత్తేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భూమి తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేదా మనకు వరుసగా 2 రోజులు భారీ వర్షాలు పడ్డప్పుడు కానీ, లేకపోతే మంచి వర్షాలు పడి భూమి మంచి చల్లబడ్డ తర్వాత సుమారుగా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత మాత్రమే విత్తుకోవాలి. విత్తుకునేటప్పుడు 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో మాత్రమే విత్తుకోవాలి. ఒకవేళ లోతుగా విత్తుకున్నట్లయితే మొలక శాతం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చేటప్పటికీ మనము నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఎంపిక చేసుకొని ఎకరానికి సుమారు 25 నుంచి 30 కిలోలు పడేటట్లు మనము ట్రాక్టర్తో కానీ లేకపోతే ఎడ్ల సహాయం సంబంధించిన మిషనరీతో సహా కానీ విత్తుకోవాలి. అదేవిధంగా మన రకాల ముఖ్యంగా సోహిచికులు అధిక దిగుబడి సాధించాలంటే రకాలు అనేది 10 నుంచి 15% ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి మన రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు మన ప్రాంతానికి అనువైనటువంటి రోగ నిరోధక శక్తిని కలిగినటువంటి అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంచుకోవాలి. మనకు సోయా చిక్కుడులో మన అందజేసిన ఏంటంటే 3 రకాల కాల పరిమితిగల రకాలు అందుబాటులో ఉంటాయి. ఇక తక్కువ కాల పరిమితి రకాలకు సంబంధించిన రకాల విషయానికి వచ్చేటప్పటికీ JS 93-05 వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉండడం జరిగింది. అదే మధ్యకాలిక రకాల విషయానికి వచ్చేటప్పటికీ మనకు జేఎస్ 335 కానీ ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి ఏఐఎస్బి 50 కానీ అదేవిధంగా ఎంఏసిఎస్ 1460 వంటి రకాలు అదేవిధంగా డిఎస్బి 34 డిఎస్బి 23 వంటి రకాలు అందుబాటులో ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు దీర్ఘకాలిక రకాల విషయానికి వచ్చేటప్పటికీ బాసరహ అనే రకం కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది. ఈ విత్తనాలను ఎంపిక కొనుక్కునేటప్పుడు రైతులు మనకు లైసెన్స్ కలిగిన డీలర్ ద్వారా మాత్రమే విత్తనాన్ని కొనుక్కోవాలి, లేదా మనం అదేవిధంగా మనం తప్పనిసరిగా కొనేటప్పుడు రసీదును తీసుకోవడం మర్చిపోకూడదు. విత్తన శుద్ధి విషయానికి వచ్చేటప్పటికీ ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల తైరం లేదా 1 గ్రాము కార్బన్ డిజిన్తో 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి, లేదా 3 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ తైరం లేదా 2 గ్రాముల పైరాక్సిస్ట్రోబిన్ ప్లస్ థయోఫినేట్ మీథైల్ మిశ్రమం దొరుకుతుంది, దీన్ని 2 గ్రాములు 1 కిలో విత్తనం సరిపోయేటట్టు విత్తన శుద్ధి చేసుకోవాలి, లేదా 5 గ్రాముల ట్రైకోడర్మా విరితోనూ మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ముందుగా దీంతో చేసుకున్న తర్వాత 1.5 మిల్లీలీటర్ల ఇమ్రాక్రోపిడ్ 600 FS తో 1 కేజీ విత్తనానికి సరిపోయేటట్లు విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా మనం విత్తుకునేటువంటి గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. కలుపు విషయానికి వచ్చేటప్పటికీ మనకు సోయా చిక్కుడులు 45 రోజుల వరకు ఎలాంటి కలుపు సమస్య లేకుండా చూసుకోవాలి. మనకు విత్తినటువంటి 48 గంటల లోపు మనకు పెండిమీటర్ 30% ఈసి 1.4 లీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్లు పిచికారి చేసుకోవాలి, లేదా పెండిమీటర్ 38.7% ఈసీని 700 మిల్లీలీటర్లకు ఎకరానికి సరిపోయేటట్లు పిచికారి చేసుకోవాలి, లేదా మనకు డైక్లోజులం అనే మందు దొరుకుతుంది 12 గ్రాములు ఒక ఎకరానికి సరిపోయేటట్లు 200 లీటర్ల నీటి కలుపుకొని మనము పిచికారి చేసుకోవాలి. కలుపు మందుల పిచికారి సమయంలో నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ తర్వాత విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్యలో గొర్రుతో అంతర్స్పృశ చేసుకున్నట్లయితే కలుపుని అదుపు చేయవచ్చు. ఒకవేళ కలుపు ఇంకా మనకు అదుపు కాకపోతే మనకు పోస్ట్ ఎమర్జెన్సీ గడ్డి మందులు కూడా ఉన్నాయి. ఇమజితపైర్ 300 మిల్లీలీటర్లు లేదా మనకి ఇమజితపైర్ ప్లస్ ఎమజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రాపోక్విజపాక్స్ ప్లస్ ఇమజితపైర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి సరిపోయేటట్లు 200 లీటర్ల నీటి కలుపును పిచికారీ చేసినట్లయితే వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు మందును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరినా లేదా 40 రోజుల తర్వాత ఎలాంటి కలుపు మందుల వినియోగం అనేది లాభదాయకంగా ఉండదు. ఇక ఎరువుల విజయానికి వచ్చేటప్పటికీ చివరి దుక్కులో సిఫారసు చేసిన నత్రజని ఎరువులో 50% నత్రజనితో పాటు మొత్తం భాస్వరం మరియు పొటాష్ ఎరువులను నిత్యం ముందు అడుగు మందుగా భూమిలో వేయాలి. తప్పనిసరిగా సిఫారసు చేసిన నత్రజని ఎరువులో 50% నత్రజనిని అంటే సుమారుగా 25 నుంచి 30 కిలోల యూరియాను పైపాటుగా విత్తిన 30 నుంచి 35 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పుకున్నట్లయితే మనం మంచి దిగుబడిని పొందవచ్చు. ఇక నీటి యాజమాన్య విషయానికి వచ్చేటప్పటికీ మనం బిట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు పంటకు నీరు అందించే విధంగా నీటి వాతావరణ చేనులు అయితే మనము నీరు ఇచ్చుకునేటట్లు చూసుకోవాలి. మనకు ప్రధానంగా సోయచిగురుల సున్నిత దశలు అయినటువంటి పుష్పించు దశ, కాయ అభివృద్ధి చెందే దశ మరియు గింజ గట్టిపడే దశలలో నీటి తడులను ఇచ్చేటట్లు చూసుకోవాలి. మనకు చీడపీడల విషయానికి వచ్చేటప్పటికీ మనకు ప్రధానంగా కాండం తొలిచేయిగా కాండం తొలిచి పురుగు అనేది మనకు ప్రధానంగా మొదటి దశలో ప్రధానంగా కనిపించడం జరుగుతుంది. మనం కాండం తొలిచేయిగా మరియు కాండం తొలిచి పురుగు నివారణకు 25 నుంచి 30 రోజుల పంట దశలో 1.25 మిల్లీలీటర్ల బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమ్రాక్రోపిడ్ మిశ్రమాన్ని లేదా 0.4 మిల్లీలీటర్ల థయోమిథాక్సమ్ ప్లస్ లామ్డా సహెలోత్రిన్ మిశ్రమాన్ని లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంజిప్రోల్ 1 లీటరు నీటి కలిపి పిచికారీ చేసుకోవాలన్నట్లయితే మన కాండం తొలిచే పురుగును మన కాండం తొలిచే ఈగను సమర్థవంతంగా అరిగట్టవచ్చు. ఇక తెల్లదోమ విషయానికి వచ్చేటప్పటికి దీని నివారణకు 0.3 గ్రాముల ఎస్టామిప్రైడ్ 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా ఎల్లో స్టిక్కీ కార్డ్స్ ను ఎకరానికి 10 చొప్పున పంట హైట్కు 1 ఫీట్ హైట్ లో పెట్టుకొని అమర్చినట్లయితే తెల్లదోమ ఉధృతిని అదుపు చేయవచ్చు. ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించినట్లయితే 1 గ్రాము డైఫెన్చురియాను 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయవలెను. సోయా పంటలో ఆశించే తెగుళ్ళు ఎక్కువగా కూడా మనకు పూత నుండే ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా మన సోయా చిక్కుడులో ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ మరి కాయకుళ్ళ తెగులు మరియు మసికుళ్ళు తెగులు రైజోక్టోనియం ఏరబ్లేట్ తెగులు ఆశించడం జరుగుతుంది. ఈ తెగుళ్ల నివారణకు 2.5 grams టెబుకోనజోల్ ప్లస్ సల్ఫర్ మిశ్రమాన్ని లేదా 0.6 milliliters పైరాక్సోస్ట్రోబిన్ ప్లస్ ఫ్లూక్సాఫైరాక్సైడ్ లేదా 1 milliliters టెబుకోనజోల్ లేదా 1 milliliters ప్రాపికోనజోల్ లీటరు నీటి కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు ముందుగా తెలిపినటువంటి తెగుళ్లను సమర్థవంతంగా అరిగట్టవచ్చు. తెలిపినటువంటి శింద్రనాశినితో పాటు 0.4 milliliters థయోమిథాక్సమ్, లాంబ్డా సహెలోత్రిన్ లేదా 0.4 milliliters కురాంతినిప్రోల్ ప్లస్ లాంబ్డా సహెలోత్రిన్ వంటి పురుగు మందులను మరియు 10 grams మల్టీకేను కలిపి పిచికారీ చేయడం వలన పొగాకు లద్దె పురుగు, కాండం తొలిచిగా మరి కాండం తొలిచి పురుగులను అదుపు చేయవచ్చు. ఒకవేళ మన పొలంలో తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంటున్నట్లయితే సింథటిక్ పైరిథ్రాయిస్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పిచికారీ చేయకూడదు. ఇది మన పంట కోత మరియు విత్తన నిల్వ విషయానికి వచ్చేటప్పటికి సోయా పంటలో ముఖ్యంగా ప్రధానంగా 2 దశలు చూడవచ్చు. పంట విత్తిన నుండి కోత దశ వరకు, అదేవిధంగా కోత నుండి పంట మళ్ళా విత్తుకునే వరకు. మొదటి దశ వచ్చేటప్పటికి మన రైతులు చాలా వాటికి చేసి మనకు మంచి దిగుబడులు పొందుతున్నప్పటికీ మన కోత నుంచి పంట మళ్ళీ విత్తుకునేట వరకు మన కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మనకు నాణ్యమైన విత్తనాన్ని కూడా మనం తీసుకోవచ్చు. మనకు పంట కోతకు 15 రోజుల ముందు ఏదైనా ఒక శిలీంద్రనాథను పిచికారీ చేసినట్లయితే మన పంట నిల్వ దశలో వచ్చేటువంటి మనకు తెగుళ్లను సమర్థవంతంగా అరికొట్టవచ్చు. పంట పూర్తి కాలం తర్వాత మొక్కల పైన ఆకులు ఎండి రాలిపోయిన తర్వాత లేదా మొక్క పైన 95% కాయలు ఎండిన తర్వాత పంటను కోయాలి. పంట కోత సమయంలో కాయలు పసుపు లేదా గోధుమ లేదా నలుపు రంగులోకి మారి కాయలు నూపినప్పుడు గలగలమనే శబ్దం వస్తుంది. పంట కోత సమయంలో గింజ తేమ శాతం 17 నుంచి 18 ఉండేటట్లు చూసుకోవాలి. పంట కోత తర్వాత పంటను అలాగే ఒకరోజు పొలంలో ఆరనివ్వాలి. ఒకవేళ మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే అదే రోజు కుప్పలు వేయాలి. కోత తర్వాత వీలైనంత తొందరగా నూర్పిడి చేసుకోవాలి. నూర్పిడి చేసుకునేటప్పుడు గింజ తేమ శాతం 13 నుంచి 14 ఉండేటట్లు చూసుకున్నట్లయితే గింజ పగలకుండా ఉంటుంది. అదేవిధంగా గింజ పగలకుండా ఉండాలంటే తక్కువ వేగంతో మనం నూర్పిడి చేసుకోవాలి. అది సుమారు కూడా 300 నుంచి 400 RPM ఉండేటట్లు చూసుకోవాలి. నూర్పిడి అనంతరం గింజలను బాగా ఎండబెట్టి 8 నుంచి 10% తేమ వచ్చే వరకు చూసుకోవాలి. అదేవిధంగా మనకు ప్రతి కిలో విత్తనానికి 3 grams కార్బనేజ్ ప్లస్ తర్వాత విత్తన శుద్ధి చేసి నిల్వ చేసుకున్నట్లయితే మనం మొలక శాతం కూడా పెరుగుతుంది.
0: ఇంతవరకు సోయా చిక్కుడు సాగుకు అనువైన రకాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు యవసం, యవసందారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన పత్తి జొన్న పంట సాగు అనుభవాల గురించి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన రైతు ఆత్రం వినోద్తో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్.
5: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన ఆత్రం వినోద్ తో పాటు ఉన్నాం. ఇప్పుడు వారి తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం పత్తి జొన్న పంటల్ని సాగు చేస్తా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో సాగు అవుతున్న పంటలు, అట్లాగే వినోద్ గారి పంట సాగు అనుభవాలు ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం వినోద్ గారు.
6: నమస్కారం.
5: ఇప్పుడు వ్యవసాయం మీరు తాత తండ్రుల కాలం నుంచి చేసుకుంటా వస్తున్నామని అన్నారు కదా, మీకు ఎన్నేళ్ల వయసు ఉన్నప్పుడు మీరు వ్యవసాయంలోకి దిగారు?
6: అయ్యా చిన్న నుంచి అదే వ్యవసాయంలో పోతూ ఉంటాం.
5: ఇటు చదువు వైపు పోలేదా?
6: పోయినా అప్పటి కాలంలో.
5: ఎంత దాకా చదువుకున్నారు?
6: మేమా 5th
5: వరకు చదివి ఆపేసి వ్యవసాయంలోనే కంటిన్యూ అవుతున్నాము.
6: కంటిన్యూ
5: అయితే అప్పుడు మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ జైనూరు ఈ గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా పంటల సరళిలో ఇప్పుడు బాగా మార్పు వచ్చింది. ఒకప్పుడు సాగు చేసే పంటలు వేరు, ఇప్పుడు కొంత వాణిజ్య పంటల వైపు మళ్ళీ కదా. అప్పుడు మీ చిన్నతనంలో మీరు షురుషురులా వ్యవసాయంలోకి దిగినప్పుడు ఎసుంటి పంటలు పండిస్తుండేడా?
6: జొన్నలు, అది పప్పులు చేస్తారు కదా, మినపప్పు, అది ఇంకా దొగ్గరి పప్పులు, జొన్నలు, పత్తి అవి వేస్తుంటే ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. ఇప్పుడు మక్కలు, మళ్ళా గోధుమలు, పత్తి ఇట్లా ఎక్కువ వేస్తాం. సోయలు,
5: ఇప్పుడు మీరు వ్యవసాయం ఒక్కరే చేస్తారా లేక ఇంకా మీకు సోపుతోళ్ళని ఉంటారా?
6: మా కుటుంబం అంతా మొత్తం మేము ముగ్గురం ఉన్నాం అన్న తమ్ముడు.
5: ఎంత ఉంటది భూమి?
6: 12 ఎకరాలు.
5: ఇప్పుడు ఈ 12 ఎకరాల ఏమేమి పంటలు వేస్తారు?
6: కొంచెం మక్క వేస్తాం, కొన్ని సోయాలు వేస్తాం, కొద్దిగా పత్తి వేస్తాం.
5: ఇప్పుడు వానాకాలంలో ఏం పంటలు వేస్తారు? యాసంగిలో ఏం పంటలు వేస్తారు?
6: వానకాయల పత్తితో పాటు అది వేస్తాం, తొగరి, మళ్ళా సోయా, కొంచెం కొంచెం మక్కలు వేస్తాం.
5: ఇక యాసంగిలో
6: గోధుమలు, మళ్ళా అది
5: శనగలు
6: గోధుమలు వేస్తే జొన్నలు వేస్తాం నీళ్ళది.
5: అయితే ఇప్పుడు ముందు ఈ వానాకాలం పంటలకు సంబంధించిన అనుభవాలు చెప్పండి. పత్తి, సోయా, అట్లాగే పత్తిలో అంతరపడగా కంది కూడా వేసేది కదా, దానికి ఏమేమి ఇక్మతులు చేస్తారు? వానాకాలంలో ఏమేమి పనులు ఉంటాయి? ఈజీ దిగుబడులు ఎట్లా వచ్చినాయి దాని గురించి చెప్పు.
6: ఈసారి లాస్ ఉన్నాం, ఈసారి పోయిన సంవత్సరం ఎక్కువ ఉండే కదా వర్షం, అందులో లాస్ ఉన్నాం.
5: అదే వానతోనే లాస్ అయిందా లేకపోతే ఏమైనా పురుగుల సమస్య?
6: వాన తోటేసి లాస్ అయింది, వాన ఎక్కువ ఉండి లాస్ అయింది.
5: ఎంత వచ్చింది మరి పత్తి దిగుబడి?
6: అదే ముద్దలైంది, నాకేం మిగలలేదు.
5: అంతకు ముందు ఎంత వచ్చినాయి దిగుబడులు?
6: 50,000 ఇట్లా మిగులుతుండే. ఈ సంవత్సరం మిగలలేదు, ఏం మిగలలేదు, ఆడికే ఆడికే అయిపోయింది.
5: సోయా పరిస్థితి ఎట్లా ఉండే?
6: సోయా పోయినసారి వేయలేదు, 2 సంవత్సరం లాస్ అయింది అని పోయినసారి సోయా వేయలేదు.
5: అయితే ఇప్పుడు ఈ పత్తి మీరు ఏ పద్ధతిలో వేస్తారు? ఇప్పుడు కొంతమంది బెడ్ పద్ధతిలో సాగు చేస్తారు, అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తారు, మరి మీ దగ్గర మీరు ఎట్లా చేసిండ్రు పంట?
6: అదే
5: బెడ్. అయితే కొంతమందికి బెడ్ పద్ధతిలోని సాగు చేస్తే కొంత ఈ వానలతో కూడా నుక్సాన్ రాలే ఎక్కువ, అంటే మామూలుగా చేసే పద్ధతికి
6: ముద్దలు అయింది ఈసారి. టోటల్ లాస్ గా కాలే, ముద్దలు ఆడికాడికే అయింది, మాకు మిగిలేదు మిగలలేదు.
5: అంటే పూరా నష్టం కాలే, పూరా లాభం కాలే, ఆడికాడికే
6: ఆడికాడికే అయింది, పెట్టుబడి బరాబర్ అయిపోయింది.
5: ఇప్పుడు ఇట్లా ఎప్పుడన్నా అయింది ఇంతకు ముందు?
6: అట్లా చాలా సార్లు అయింది.
5: ఇప్పుడు ఇట్లా ఈ నష్టం వచ్చినప్పుడు దాన్ని పూడ్చుకోవడానికి ఎట్లా మరి పంటలలో ఏమైనా మార్పు చేస్తుంటారా లేకపోతే ఎట్లా చేసేది?
6: ఇప్పుడు మార్పు ఏం లేదు, ఇక ప్రతిసారి అదే చేస్తాం, ఇక అదే ఏం వేసేది అదే చేస్తాం, ప్రతి సంవత్సరం ఏం వేసేది అదే చేస్తాం.
5: కందులు ఎట్లా వచ్చినాయి మరి దిగుబడి?
6: కందులు ఈసారి ఎక్కువ రాలే, మొత్తం నీళ్ళలో పోయినాయి కందులు.
5: అంటే ఈయోడు వానాకాలం పంటలు కలిసి రాలే?
6: కలిసి రాలే ఈసారి.
5: మరి యాసంగి పంటల పరిస్థితి ఎట్లా ఉండే?
6: రబ్బి వేయలేదు ఈసారి, రబ్బి లేదు.
5: ఈయోడేయలేదు, అంతకు ముందు వేసినప్పుడు ఏమేమి
6: వేసినాం? అది శనగలు గోధుమలు ఇట్లా వేసినాం.
5: అయితే ఇప్పుడు మీ ఇక్కడ పంట భూములు ఎసుంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి? ఈ పత్తి సోయానైనా ఇట్లాంటి పప్పు ధాన్యాలు కూడా తీసుకోవచ్చా మంచిగా?
6: ఆ పప్పు కూడా తీయచ్చు, వస్తుంది.
5: అయితే ఇప్పుడు ఈ పత్తి సోయా ఒక పక్క, ఈ పప్పు ధాన్యాల పంటలు ఒక పక్క పెట్టి చూసినప్పుడు ఎవిటికి ఎక్కువ కష్టం ఉంటది, ఎవిటికి ఎసుంటి ఎగుమతులు చేస్తుంటారు?
6: పప్పు దానికి ఎక్కువ కష్టం ఏమి ఉండదు, పత్తికి సోయా కష్టం ఉంటది.
5: ఎందుకు మరి అందులో ఏమి ఎక్కువ పనులు చేయాల్సి ఉంటది, ఇందులో ఏమి
6: వేస్తే అయిపోయింది, అందులో అదే వచ్చిస్తుంది.
5: అంటే ఇప్పుడు ఈ పంటలు వేసిన నుంచి పంట చేతికి వచ్చేదాకా ఏమన్నా ఎగుమతులు చేయాల్సి ఉంటది కదా, ఏమేం చేస్తారు?
6: అంత కష్టం ఉండదు. ఇప్పుడు పత్తిలో అంత మైనస్ చేస్తాం కదా, ఈ పప్పులలో అంత మైనస్ ఏముండదు. ఇక అదే తినడానికి కొన్ని వేస్తాం కదా, అంత ఏముండదు, దాని బరాబరే పని చేసేస్తాం. ఇప్పుడు పత్తికి చేస్తాం కదా, దాని కొద్ది చేసేస్తాం అంతే.
5: ఇప్పుడు ఈ పప్పు ధాన్యాల పంటలలో ఏమైనా కలుపు సమస్య వచ్చినప్పుడు ఇట్లా కలుపుతారా, మనుషుల్ని పెట్టి చేస్తారా లేకపోతే మందులు కొడతారా?
6: మందులు గింజలు అదే పత్తి బరాబర్ ఆమెకు కూడా కొట్టేస్తాం. పప్పుకు అంత ఏం కష్టం ఏమి అంత ఏం లేదు, కొన్ని వేస్తాం కదా తినడానికి, అంత కష్టం ఏమి ఉండదు.
5: అది ఇప్పుడు మీరు తినే మందమే వేస్తారా లేకపోతే అమ్మ తందుకు కూడా వేస్తారా?
6: పప్పు మందమేగా ఇట్లా కొంచెం తిన్న మందం వేసేస్తాం.
5: ఇప్పుడు దాదాపు ఒక 10-15 ఏళ్ళు అవుతున్నా మీరు వ్యవసాయంలో ఉండబట్టి,
6: ఇక తాత ముత్తాతలకి అదే చేసుకుంటున్నాం.
5: అయితే ఇప్పుడు మీరు చేస్తున్న వ్యవసాయంలో వెనుకటి పద్ధతులు ఏమైనా పాటిస్తారా లేకపోతే ఇప్పటి పద్ధతుల్లో చేస్తున్నారా వ్యవసాయం?
6: అదే ఇక తాత ముత్తాతలు చేసి అదే చూస్తున్నాం అదే చేస్తున్నాం.
5: ఇట్లా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు?
6: అలా కాలంలో ఇప్పుడు ఎల్లున్నాయి మందులు, అలా కాలంలో లేదు. ఇప్పుడు కొత్త కొత్త మందులు గేదెలు వాడుతున్నాం, అంతే మార్పు. ఇక
5: వెనకటాలు మందులు లేకుండా చేసి ఇప్పుడు
6: మందులతో చేస్తున్నాం, అంతే మార్పు.
5: ఎందుకు మరి ఇప్పుడు మందులు లేకుండా ఏం సౌలతు లేదా?
6: అట్లా ఆశ కూడా లేదు కదా, అది వాడన్నా రాదు, అది పంట రాదు.
5: అంటే ఇప్పుడు ఏసీటీ అన్ని హైబ్రిడ్ రకాల.
6: ఇప్పుడు
5: ఎట్లా మరి మందులతోనే ఖర్చు పెరుగుతున్నదా లేక ఇంకేమన్నా ఖర్చులు పెరిగినాయి వ్యవసాయంలో?
6: ఖర్చులు ఏమి లేదు, మందుతో ఇంకా ఊరియా డిఏపి అది మందులతో కొద్దిగా ఖర్చు అయ్యింది.
5: ఇప్పుడు మీకు వెళ్ళిన ఈ పంటల్ని అమ్మతందుకోవాలంటే మార్కెట్ సౌకర్యం ఏడున్నది?
6: జైనూర్లు పోయా అంతా.
5: ఇప్పుడు అన్ని పత్తి సోయా ఏమున్నా కూడా జైనూర్కి
6: పోయి అమ్మేస్తాం.
5: ఎట్లా అంటే ఈ మార్కెట్ పోయేటప్పుడు ఏమన్నా తక్లీఫ్లు అయినాయి?
6: కట్లీ అంత ఏం లేదు. ఇక అక్కడ సీజన్ పోవాలంటే లైన్ కట్టుకోవాలి, ఇట్లా పర్వెట్లు వేయాలంటే లైన్ ఏమి ఉండదు, ఇక పోయే చూడే ఉంటది.
5: ఎట్లా మీరు సీసీఐ కమ్మిలా ప్రైవేట్ లో నమ్మిండ్రు?
6: సీసీఐలో కొన్ని వేస్తాం, మళ్ళా మిగిలితే పైసలు డబ్బులు ఖర్చకుండా కాదు మార్కెట్ లో అది ప్రైవేట్ లో వేస్తాం.
5: అయితే ఎట్లా ఏది మంచిగా ఉన్నది, సీసీఐది మంచిగా ఉన్నది ప్రైవేట్?
6: అది టైంకు మనకు పైసలు రావు కదా, ఇప్పుడు లేబర్ ఆగరు ఆ టైంలో సీజన్ లా పత్తి ఏరిన పైసలు ఇవ్వబడుతుంది, అంటే కొన్ని అమ్మేస్తాం, ఇట్లా మిగులుతుంది సీసీఐలో వేసేస్తాం.
5: అంటే ఇప్పుడు సీసీఐలో ఉన్నది నగదు లెక్క జమ అవుతుంది, మళ్ళీ వస్తుంది టైం. ప్రైవేట్ అయితే అప్పటికప్పుడు ఇస్తే ఖర్చులకు
6: పనికి వచ్చేస్తాయి, అప్పుడు లేబర్ పేమెంట్ గానీ మన ఖర్చులు ఉంటాయి, అది ఖర్చు మందం అమ్మేస్తాం.
5: అయితే ఇప్పుడు మీకు ఈ ఖర్చులు పోను, ఎట్లా మరి మిగులుబాటు ఏమన్నా అవుతుందా?
6: అయితే మిగులుతుంది 50,000 గానీ 100,000 గానీ ఇట్లా మిగులుతుంది.
5: ఈయోడు ఎట్లా ఉండే కాలం, మరి ఎట్లా వచ్చినాయి దిగుబడులు? ఈయోడు ఏమన్నా మిగులుబాటు అయిందా, ఏమన్నా నుక్సాన్ అయిందా, ఎట్లా ఉండే?
6: ఏం కాలే, ఆడికే ఆడికే అయిపోయింది ఈసారి.
5: మరి ఇప్పుడు మళ్ళా వానాకాలం పంటలు కాలం దగ్గరకు వచ్చింది కదా, మరి ఎట్లా తయారు చేస్తున్నారు భూమి, ఏం చేస్తున్నారు?
6: చేసినాం ఇప్పుడు ఒక 15 రోజులు 20 రోజులు వేసిస్తాం
5: పంట.
6: ఇత్తనాలు వేసేస్తాం, ఇప్పుడు ఒక వాన పడితే ఇత్తనాలు వేసేస్తాం.
5: ఇప్పుడు ఈ పంట వ్యర్థాలని ఏం చేసిండ్రు, కాలబెట్టిండ్రా లేదా కలిపి కలియే దున్నిండ్రా?
6: దున్నినాం, కాలబెట్టలేదు, ట్రాక్టర్ పెట్టి దున్నినాం.
5: ట్రాక్టర్లు రొటవేటర్లు పెట్టేసి కలియే దున్నిండ్రు? ఎట్లా పత్తి కట్టే ఉండే జొన్న కంటే మొత్తం కంకి అంతా కూడా
6: దున్ని కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఒక వారం రోజుల కిందనే అయిపోయినాయి పనులు, మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు వాన అది టైం ఉన్నది,
5: వాన పడు వానల కోసం ఎదురు చూస్తున్నారు. వాన పడ్డదంటే పెడతారు
6: ఇత్తనాలు వేసుడే. ఇక
5: అయితే ఇప్పుడు వానలు అంటే మిరుగుదాంకా కాగలగా, అంటే ఇంకొక 15-20 రోజులు ఉన్నది.
6: 15-20 రోజులు
5: ఇప్పుడు ఆ 15-20 రోజులు ఇప్పుడు భూమి ఖాళీగానే ఉంటది కదా?
6: ఖాళీగానే ఉంటది.
5: ఇప్పుడు ఈ కలియ దున్నిండ్రు కదా, దున్నినాక దాంట్లో చెరువు మట్టి గాని ఆవు పేడ అంటే పేడ ఎరువు గాని అట్లాంటి ఏమైనా వేసిండ్రా, లేదా దాన్నే కలియ దున్నిండ్రు?
6: దాన్నే దున్నాను, వేయలేదు, ఏమి వేయలేదు.
5: ఎట్లా అంటే ట్రాక్టర్ తోనా నాగళ్లతోనా?
6: ట్రాక్టర్తో.
5: ట్రాక్టర్ల దాకా
6: అంటే ఇక మన మైనత్ ఉండదు, ఇక అది ఒక రోజులో అయిపోతుంది. ఇక మనం చేస్తే ఒక వారం 10 రోజులు 15 రోజులు పడుతుంది.
5: మరి ఈయోడు వానాకాలంలో ఏమేం పంటలు వేయాలనుకుంటున్నారు, ఏమన్నా విత్తనాలు గిట్ట తెచ్చి పెట్టుకున్నారా? తెచ్చుకోబడుతుంది,
6: తెచ్చుకోలే, ఇంకా తెచ్చుకోలే, ఇంకా డిక్లేర్ కాలే, అది ఏం వేయాలో ఆలోచిస్తున్నాం. ఇంకా
5: ఇప్పుడు ఈ ప్రాంతంలో వానాకాలంలో ఎక్కువ పంటలు ఇవ్వేస్తారు?
6: ఇప్పుడు పత్తి, మక్కలు, సోయా 3 పంటలు వేస్తాం.
5: పత్తి, సోయా, మక్క ఇవి వానాకాలంలో
6: వేస్తారు.
5: మరి ఎట్లా ఈయోడు కూడా ఇవే పంటలు వేస్తారా, ఏమన్నా పంట మార్చాలన్న ఆలోచన ఏమన్నా
6: ఉన్నది? మారుద్దామా, అది మేము ముగ్గురం,
5: ముగ్గురు అన్నదమ్ములు కలిసి నిర్ణయం
6: తీసుకుంటాం, ఇంకా తీసుకోలే, తీసుకుంటాం.
5: మొత్తం కలిసి వేస్తారు వ్యవసాయం?
6: కలిసి చేస్తాం.
5: ఎట్లా అనిపిస్తున్నాయి మరి, మొదటి నుంచి తాత తండ్రుల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు మీ జమాన దాకా కూడా వచ్చింది, మీరు స్వయంగా కొన్ని ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది వ్యవసాయంలో?
6: వ్యవసాయం మంచిదే, మంచిగానే ఇప్పటివరకు అయితే దాని మీదనే బతుకుతున్నాం, మంచిగానే ఉన్నాం.
5: ఎట్లా మంచి వ్యవసాయం రైతుకు లాభసాటిగా కావాలంటే ఏం చేస్తే మంచిగా ఉంటది?
6: మంచి కష్టము చేయాలి, మంచిగా చూడాలి పంటని, మన ఎట్లా మన బిడ్డలను కొడుకును చూస్తాము, ఇట్లా మంచిగా చూసుకుంటే మనకు లాభం ఉంటది, మైనత్ మంచిగా చేయాలి.
5: అంటే రైతు పడే కష్టం మీదనే వచ్చే పంట దిగుబడులు గాని ఆదాయం గానీ ఆధారపడి ఉంటది, కాబట్టి పిల్లల లెక్క పంటల్ని చూసి కాపాడుకోవాలని అంటారు?
6: పిల్లల లెక్క కాపాడితేనే మనకు చేతికి పంట మంచిగా వస్తుంది.
5: చాలా సంతోషం వినోద్ గారు, మీ సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు రానున్న వానాకాలం పంటల సాగుకు సిద్దమవుతున్నారు, మరి ఈయోడు కాలం అన్ని రకాల మీకు కలిసి రావాలని, మంచి ఆదాయం, మంచి పంట దిగుబడులు రావాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు. నమస్కారం.
6: నమస్కారం సార్.
0: ఇంతవరకు పత్తి, జొన్న పంట సాగు అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగం గ్రామానికి చెందిన రైతు ఆత్రం వినోద్తో కేలేనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు. ఈ రైతు అంతరంగం కార్యక్రమం ప్రతి సోమవారం, గురువారం, శనివారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ 2 ముచ్చట్లను ఇప్పుడు వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు వినడే కాదు, మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పిండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. గుర్తుంచుకోండి, మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఇయల్టి ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రయోజిత కార్యక్రమంలో కరివేపాకు సాగులో మెలకువలు నూతన విధానాలు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్దరణ తరువాత గ్రామీణాభివృద్ది శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి

మంది సభ్యులు సంఘటితమయ్యారు. అలాగే మాకు ఒక 900 గ్రామ సమాఖ్యలు అంటూ ఉన్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామ స్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటది. అది గ్రామ సమాఖ్యగా మేము నిర్వచించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే

ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికీ మనం శ్రీనిధి బ్యాంక్ లింక్.

0: ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యాల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: ఉంటాను నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా

0: బిడ్డలు తిరిగి వస్తాయి, అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్నోళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునే టోళ్ళు, బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కొంతమంది కటింగ్ షాపులు, చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15,000 జామ అయినాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను, మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు, ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు లోన్లు కూడా. ఇప్పుడు మాకు మనిషికి 70,000 వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7,00,000 వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంక్ లో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది రెండు విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది. ఇది గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీని వల్ల ఏంటంటే ఇంట్లో భార్యకి గాని భర్త గాని హఠాత్ ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఆ అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యురాలు. మా గ్రూప్ లో ఒక ఇద్దరు సభ్యురాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు గ్రూప్ లో. మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
1: అందరికి నమస్కారం, నా పేరు ఉమామేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూప్, అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి. మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాం. ఇక్కడ అంతకుముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా గానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకు షాపులని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకుని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సీసీ లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమఖ్య ఏర్పడతాము, అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులైనా, లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా, గేదెలకైనా గానీ, వ్యవసాయ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏ రకంగానైనా 1,00,000 ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్లకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్లకు ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ, మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్లకు మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంతకుముందు అప్పుల కోసం దానికోసం ఎదురు తీసుకునేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి. గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ కొచ్చి ఇద్దరు లీడర్స్ ఉంటారు. ఆ ఇద్దరు లీడర్లు కూడా సమైక్యలో ఈసీ మెంబర్ గా ఉంటారు. అందులో 5 సభ్యు లీడర్లను ఎంచుకుంటాం. అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా 5 ఎన్నుకుంటారు. వాళ్లకు చెక్ పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్యకు కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 ఉంటుందండి మాది వివో మీటింగ్. ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 లీడర్స్ 6 అటెండ్ అవుతాం. 6 అటెండ్ అయ్యి మనకేమన్నా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గానీ, ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమన్నా ఫండ్స్ లాంటివి గానీ, పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూపులకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గానీ, ఆర్ఎంకే ద్వారా గానీ ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి. జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తా ఉంటాయి. అట్లాగే గ్రూప్ లో సమైక్యకు కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివో లో పొదుపులు కట్టుకుంటాం, ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి జ్వరాలు గానీ ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకుని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూపులకు కూడా ఫండ్ కావాలంటే సమైక్య నుండి కూడా మనకి ఆర్ఎంకే ద్వారా గానీ శ్రీనిధి ద్వారా గానీ ఇంకా వేరే ఎటువంటి పిల్లల స్కాలర్షిప్ లాంటి గానీ ఇన్సూరెన్స్ లాంటి గానీ అన్ని కూడా సమైక్య ద్వారా మనకి చేరుస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ. గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్నోళ్ళు పేదోళ్ళు నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 లక్షల బ్యాంక్ ద్వారా వస్తుందండి, సమైక్య ద్వారా కూడా 5 లక్షల వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 గురికి ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ 5 గురికి ఇస్తారు. అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలు ఇచ్చాము కదా అని దీనికి అయిపోవడం ఏముండదు. ఈ సభ్యురాలకి ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సభ్యురాలకు మళ్ళీ ఇస్తారు, మళ్ళీ 5 సభ్యులకు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి సమైక్య ద్వారా. చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేశాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు, 1 లక్ష రూపాయల వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంత ముందు ఇక్కడిక్కడ ఖరీదు చేసేది ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంతకుముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
2: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా

ఉషారు సినిమా పాటల జోరు. హుషారైన పాటలు వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటలు అడిగినుండ్రి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 8:45 వరకు కొనసాగుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటలు అడిగినుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడిని జత చేసి 2950081, ఇంకో నంబర్ 2300081 ఫోన్ చేయొచ్చు. హుషారు కార్యక్రమంలో ముందుగల విందాం నేను చూడక నేనుండలేను చిత్రం నుండి ఈ పాటని.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం విక్రమార్కుడు చిత్రం నుండి ఈ పాటని.

తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. పెరుగు రోజు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతూ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎముకలు దృఢంగా ఉంటాయట. పెరుగులో ప్రోటీన్లు కాల్షియం ఉండడం వలన చర్మాన్ని గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగుని వీలైనంత మట్టుకు రాత్రిపూట తినకపోవడం మంచిదంట. పెరుగుని చల్ల రూపంలో అంటే పెరుగులో కొంచెం నీళ్లు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసుకొని తాగితే ఇంకా మంచిది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు గాయత్రి.
0: గాయత్రి,
1: ఉట్నూర్.
0: గాయత్రి, ఏం చేస్తావు? ఏమన్నా చదువుకుంటున్నావా? ఏం చేస్తున్నావు?
1: అవును, డిగ్రీ ఫైనల్ ఇయర్.
0: డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏ గ్రూప్?
1: బీజెడ్సి.
0: బీజెడ్సి. ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి?
1: ఇంకా అయిపోలేదు, ఇంకో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి.
0: ఓకే ఓకే, అంటే మొత్తానికైతే మొదలైనాయి.
1: అవును.
0: సరే, మరి ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు? తప్పకుండా, నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873232 కోడ్ జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం. మీ పేరు ఎప్పుడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆనంద్ కుమార్. ఇంతకు ముందు ఎప్పుడు ఫోన్ చేసిండ్రు ఆనంద్ కుమార్ మీరు? సరే, సంవత్సరం తర్వాత మళ్ళా చేసిండ్రు అన్నట్టుగా.
1: మధ్యాహ్నం
0: అంటే ఫోన్ ఎట్లా వాడాలనేది చెప్తారా శ్రోతలకు? చెప్పండి.
1: అయితే సెల్ ఫోన్ కు నోరు అన్నట్లో ఎక్కడో వాడుతూ ప్రపంచాన్ని అంటే
0: మంచిగా చెప్పిండ్రు.
1: లెక్కల్లో ఉంటే మీకు ప్రపంచం అది కానీ అన్నట్టు నాకు నిన్న నేను ఆ టెలిఫోన్
0: అంటే విన్నారు, మళ్ళా ఇప్పుడు మళ్ళా మన శ్రోతలతో పంచుకుంటున్నారు అంతే కదా? సరే ఆనంద్ కుమార్, ఏ పాట వింటారు? స్వయం కృషి నుంచి పాట వినిపిమంటున్నారు. సరే, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడ్ జత చేసి ఫోన్ చేయండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో హలో హలో రుయ్యాడి నుంచి ఆశాన ఫోన్ చేసిండ్రు. హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడ్ని జత చేసి ఫోన్ చేయండి.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: హలో, శిల్ప అన్నారు కదా, శిల్ప ఆదిలాబాద్ నుంచి ఫోన్ చేసిండ్రు. సరే శిల్ప, మొదటిసారి ఫోన్ కలిసింది అన్నావు కదా. ఎట్లా అనిపిస్తుంది మరి?
1: హ్యాపీ ఉంది మేడం.
0: అయితే ఎన్ని రోజుల నుంచి అట్లా నువ్వు అంటే ఎప్పుడు రేడియో వింటావా?
1: సంవత్సరం అవుతుంది మేడం.
0: నంబరు
1: నంబర్ ఇందా చెప్తారు కదా.
0: చెప్తారు మరి, అంటే సంవత్సరం నుంచి అంటే ఇప్పుడు చేసినవా?
1: కొంచెం నా కోడ్ నంబర్ ఐడి అని చెప్పింది మేడం.
0: సరే సరే, మరి ఏ పాట వింటావు శిల్ప?
1: సంపంగి మూలుండేయండి.
0: తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళొక 10 రోజుల తర్వాత ఫోన్ చెయ్యు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఏఎల్టీ హుషారు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్లు పొద్దుగల 8:45 సింగిడి, 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నచ్చు.

సమయం 8:45 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8:09, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: will be the points of contention, especially after so many conflicts that have been going on in the world in the past 2-3 years, especially now when the Iran and US conflict in West Asia has emerged and still sees no signs of a solution in the future?
1: Well, I think the Iran war has been very damaging to the world economy and to energy supplies all over the place. And you can see it affecting so many countries, including India. So again, this war was unwarranted, in my view. And there was no need to do all this. And then again, the US and Israel decided to do it, and we are suffering as a result. So this is a problem. And, you know, we also want that the situation with Iran should be solved as quickly as possible. But negotiations are going on. We hear every day, okay, the deal is through. The next day, Iran says, no, the deal is not through. So we are living in that phase at the moment when both sides are still jostling for getting a good agreement. So that is where negotiations are going on, I believe. And I think we just have to wait and see. But the longer it lasts, the Hormuz is closed, the impact of that will be felt economically all over the world.
0: Ambassador Chakraborty, the disruptions that used to happen earlier have increased now. How important do you feel is the government's push for self-reliance in times of uncertainties like this, especially when the fact that India is looking to be a developed economy by 2047?
1: Make in India, it's definitely something that we have been pursuing. It's very difficult to make everything nowadays because Absolutely. You need to buy components, you need to buy things. So by and large, I think the Make in India program focuses on getting the basic manufacturing, even if it is assembly, to be done in India, which creates jobs, which creates gives a boost to the economy, to consumerism, and to buying power of the people. Because we can produce things cheaper than many other countries in the world. So that is one thing that we have been focusing on. And that is why you will probably see more and more things being made in India. Though it may have imported components or whatever. Like, say, the mobile phones. I think we are producing one of the largest producers of mobile phones. But that doesn't mean that we make everything that goes into the mobile.
0: True.
1: So that's the kind of economy that that realistic policy that we have been following.
0: And Master Pinnock, how important the intended trade deal would be for the persons of Indian origin living and contributing greatly to the U.S. economy?
1: It will be important. After all, the NRI and community in or the people of Indian origin in the U.S., almost 5 million, contribute a lot. Their median income is the highest among all immigrants. And they contribute a lot to the digital economy and the cyber kind of world. And they have been going up and down, you know, helping them. Students go. But at the moment, it has been affected fairly badly in the sense that students are no longer seeking to go. I mean, it has come down a lot because of the immigration crackdown, which is being carried out by the Trump administration. Tourists have gone down. So I don't think that is having a good impact on bilateral relations. But then Secretary Rubio said that they are coming up with a new immigration policy. I suppose he wanted to give a little positive message because the feeling here in India is very negative about these things because our people are being affected. So let us see. He said that the new immigration regime will be more favorable, etc. But who knows? This is something that he said, but I think the proof of the pudding will be in the eating.
0: Absolutely. Thank you so much, Ambassador Chakraborty, for your valuable insights on the US-India partnership and how the strategic partnership will strengthen itself in the future. Thank you so much for being a part of this program.
1: Thank you.
0: Listeners, you can also listen to this program on our mobile app, News on AIR, and our YouTube channel, News on AIR Official. Namaskar.
2: Spotlight.
3: समाचार सेवा प्रभाग
4: आकाशवाणी आदिलाबाद 100.2 एफएम मनसु निंडा कथनम तेलुगु साहित्यंलोनी मंची कथल्नी विनिपिंचे कार्यक्रमम ईयलटी कार्यक्रमंलो केवी नरेंदर रचिंचिन कथमानम भवति 101 कथल संपुटि नुंची पृथ्वी अने कथनु विनिपिस्तुन्नारु पी कमलाकर रेड्डी భారత సరిహద్దు ప్రాంతం మరోసారి దిక్కులు పిక్కటిల్లేలా దద్దరిల్లుతోంది. రాకెట్ లాంచర్లు గగనతలాన్ని చీల్చుతున్నాయి. బంకర్ల నుంచి వడగళ్ల వానలా కురుస్తున్న గుళ్ళు. నిర్విరామంగా 3 నెలల నుంచి సాగుతున్న యుద్ధం. సైన్యం ఉక్కిపిడికిలి బిగించి పోరాడుతోంది. రవ్వంత విశ్రాంతి కూడా దొరకని పోరాటమది. అప్పుడు సాయంత్రం 4:30 దాటుతోంది. విస్ఫోటనా శబ్దాల ప్రతిధ్వనులు శాంతి కపోతపు గుండె కవాటాలై కొట్టుకుంటున్నాయి. మేజర్ జనరల్ మనీందర్ సింగ్ తొనకని ఆత్మవిశ్వాసంతో సైన్యాన్ని నడిపిస్తున్నాడు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా వ్యవధి దొరకని ఆ సమరభూమిలో సైతం అతడికి ఓ టెలిగ్రామ్ చేరింది, అనూహ్యంగా. అయినా తీసి చదివాడు. విక్రమ్ దేవ్కి, మీకు కొడుకు పుట్టాడు, ఒక్కసారి వచ్చి వెళ్లగలరు ప్లీజ్, శృతి. అది టెలిగ్రామ్ సారాంశం. కెప్టెన్ విక్రమ్దేవ్ గుర్తుకు రాగానే మేజర్ మనీందర్ సింగ్ ముఖంలోని యుద్ధ గంభీరత విజయగర్వంలా మారింది. శత్రు సైన్యాన్ని తన బెటాలియన్తో తరిమి తరిమి కొడుతున్న వీర జవాన్. 8 రోజుల కింద ఒక్క లైట్ మెషిన్ గన్తో 30 మంది ముష్కరుల్ని మట్టి కరిపించిన కెప్టెన్ విక్రమ్ నిజంగా భరతమాత నుదుటి సింధూరమే. తనకు కొడుకు పుట్టాడని తెలిస్తే మరింత ఆనందంగా యుద్ధభూమిలో పేట్రేగిపోతాడనిపించింది మేజర్ మనీందర్ సింగ్కి. నిజానికా సమయంలో ఉత్తరాలు టెలిగ్రామ్లు నిషేధమే. కాని షిఫ్ట్ సిస్టమ్ కింద రెస్ట్లో ఉన్న విక్రమ్కి కబురు పెట్టాడు. క్షణాల్లో వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు కెప్టెన్ విక్రమ్ దేవ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై బాయ్, నీకు కొడుకు పుట్టాడు, ఇదిగో టెలిగ్రామ్ అంటూ ఇచ్చాడు. విక్రమ్ కళ్లల్లో 1000 విస్ఫోటనాల వెలుగులు విరజిమ్మాయి. టెలిగ్రామ్ చదివి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఎక్కడో కనుకొసల్లో క్షణంపాటు మెరుపులా పాకిపోయిన నిరుత్సాహం, అది పసిగట్టాడు మేజర్ మనీందర్. విక్రమ్ భుజాన్ని ఓ చేత్తో తట్టి మరో చేత్తో తన తెల్ల మీసాన్ని గెడ్డాన్ని నిమురుకొని, మిస్టర్ విక్రమ్, 1965లో ఇండోపాక్ యుద్ధంలో అగర్తలాలో ఉన్నప్పుడు నాకు కూతురు పుట్టిందని టెలిగ్రామ్ వస్తే సంతోషించాను. కాని యుద్ధంలో కాన్సంట్రేట్ తప్పేది. సడెన్గా బోసినవ్వులు గుర్తొచ్చేవి, మా మిసెస్ గుర్తొచ్చేది. బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను. కనీసం రిప్లై లెటర్ రాయాలన్నా అవకాశం దొరక్కపోయేది. యుద్ధభూమిలో ఉన్న సైనికుడికే తప్ప ఆ బాధ మరొకరికి అర్థం కాదు. చివరికి నా కూతుర్ని 3 నెలల తర్వాత చూసుకున్నాను, మృత్యువుతో పోరాడి అని విక్రమ్ దేవ్ వైపు చూశాడు. విక్రమ్కు చప్పున తన భార్య శృతి గుర్తొచ్చింది. ఆ అమాయకత్వం గుర్తొచ్చింది. గుండె గోడలు కూల్చి తన కళ్లని తడిచేయడానికి ప్రయత్నించి విఫలమైంది. కొద్ది దూరంలోనే నిర్విరామంగా మోగుతున్న మెషిన్ గన్ల కాల్పులు. సర్ అన్నాడు, నీకింకా 3 రోజులు లీవ్ ఉందనుకుంటాను. ఐ శాంక్షన్డ్ అనదర్ 3 లీవ్స్, నీ బిడ్డని చూసిరా, గంభీరంగా చెప్పాడు మేజర్. ఆ మాటని విస్మయంగా నమ్మలేనట్టుగా చూశాడు విక్రమ్. సర్, మీరంటున్నది ఎక్కడో శతఘ్ని పేలిన చప్పుడు. ఎస్ విక్రమ్, నీకిచ్చిన సెలవు రోజుల్లోనే నీ బిడ్డని చూసి తిరిగి వస్తావన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే నువ్వు అడక్కముందే లీవ్ గ్రాంట్ చేస్తున్నాను. సర్, మీ అభిమానానికి కృతజ్ఞతలు, కాని ఈ పరిస్థితుల్లో నేను వెళ్లడమంటే, విక్రమ్ మనసు ఊగిసలాడుతోంది. యుద్ధభూమిలో కలలకు ఊహలకు తావుండకూడదు. వేలు ట్రిగ్గర్ మీదుండాలి, మనసు శత్రువు మీదుండాలి. మనలాంటి సైనికులు ఏ కొంచెం సెంటిమెంటల్గా ఫీలైనా మనం యుద్ధం చేయలేం. ఈ స్థితిలో నీకు టెలిగ్రామ్ చూపించేవాణ్ణే కాదు. బాగా ఆలోచించి, నీకింకా 3 రోజులు లీవ్ ఉంది కాబట్టి అన్నాడు మేజర్. సర్, మీరేమంటున్నారో, మేజర్తో వాదించే ధైర్యం లేకపోయినా ఉద్వేగంతో ఏదో చెప్పబోయాడు కెప్టెన్ విక్రమ్ దేవ్. స్టాప్ దట్ విక్రమ్, మనకు దేశరక్షణే ముఖ్యం, కాదనను, కాని మరోసారి ఆ టెలిగ్రామ్ చదువు. 2 ప్రాణాలు నీకోసం ఎదురుచూస్తున్నాయి. రేపేదైనా జరిగితే భరతమాత దుఃఖం మనకు కనిపించకపోయినా భార్య కన్నీళ్లను ఏ అవార్డులు రివార్డులు ఆపలేవు. వీరజవాన్ జస్సాల్ రాణా భార్య శోకం నన్ను అప్పుడప్పుడు వెంటాడి మౌన సముద్రంలోకి తీసుకెళ్తుంది. వీరమరణం పొందిన గురుదేవ్ సింగ్ భార్య పరమవీర చక్ర అవార్డు అందుకుంటూనే వేదిక మీదే కుప్పకూలిపోయింది. నా సర్వీస్లో ఎన్నో చూశాను, నీకు అవకాశం ఉండబట్టే వెళ్లమంటున్నాను. అఫ్కోర్స్, నీ కొడుకును కూడా నీలాగే దేశరక్షణ కోసం అంకితం చేస్తానంటేనే నిన్ను పంపించేది, నవ్వుతూ అన్నాడు మేజర్ జనరల్ మనీందర్ సింగ్. ఆ మాటతో విక్రమ్ ఛాతి పొంగింది. దృఢ సంకల్పంతో కుడికాలు నేలకి కొట్టి సెల్యూట్ చేసి చెప్పాడు. వాడు నా రక్తం పంచుకు పుట్టినవాడు సార్, వాడు ఈ దేశం కోసమే పుట్టాడు. బై ది బై,

0: వాడి పేరు కూడా నిర్ణయిస్తున్నాను. పృథ్వీ అన్నాడు విజయహాసంతో. పృథ్వీ, ఈజ్ ఇట్ ద గ్రేట్ పృథ్వీ? ఆశ్చర్యంగా అడిగాడు మేజర్. ఎస్ సార్, పృథ్వీ అన్నాడు విక్రమ్దేవ్. భారత్ బంగ్లాదేశ్ యుద్ధంలో ఏకకాలంలో 800 మంది శత్రువుల్ని ఒక్క పెట్టున నేలకూల్చిన శతగ్ని పేరది. ఓకే, రేపు మార్నింగ్ ఫ్లైట్కి నువ్వెళ్తున్నావు, ఈ సాయంత్రం నువ్వో పనిచేసి వెళ్ళు. జీవన్ హెలికాప్టర్లో జమ్మూకెళ్లి ప్యాకేజ్ ఫుడ్ పట్టుకురావాలి, 2 గంటల్లో తిరిగి రావాలి. నువ్వైతేనే తిరిగి రాగలవు. యూ కెన్ గో.
1: ఎస్ సార్.
0: కెప్టెన్ మరోసారి సెల్యూట్ చేసి వెనుదిరిగాడు. 2 అడుగులు వేశాడో లేదో, శృతి జ్ఞాపకాలు గుప్పుమన్నాయి. 10 నిమిషాల వరకు తేరుకోలేకపోయాడు. అతడు కృతజ్ఞతగా వెనుదిరిగి చూశాడు 7th బెటాలియన్ వైపు వెళ్తున్న మేజర్ సింగ్ వైపు. అప్పుడు సమయం 5:15. సరిహద్దుల్లో మరో శతగ్ని పేలిన చప్పుడు. గగనతలాన్ని గాలిలోనే చీల్చుకుంటూ వేగంగా వస్తోంది జీవన్ హెలికాప్టర్. కెప్టెన్ విక్రమ్దేవ్ తన సైనికుల కోసం ఆహార పుట్లాలు తీసుకొస్తున్న హెలికాప్టర్ అది. హెలికాప్టర్ నడపడంలో ప్రత్యేక శిక్షణ పొందిన కెప్టెన్ విక్రమ్ ఎంత వేగంగా వస్తున్నా భార్య శృతి గురించిన ఆలోచనలు అంతకంటే వేగంగా ముసురుకుంటూనే ఉన్నాయి. ఆకాశంలో అప్పుడే పడుస్తున్న నక్షత్రాలు మెణుకుమెణుకుమంటున్నాయి. సన్నటి వెన్నెలా హెలికాప్టర్ క్యాబ్ గ్లాసులోంచి తొంగిచూస్తోంది. లాంచర్ల మెరుపులకు, ఫిరంగుల విస్ఫోటన శబ్దాలకు, శత్రువుల హృదయ విదారక కేకలకు అలవాటుపడ్డ ప్రాణం. అంత వేగంలోనూ ఆ నిశ్శబ్ద గగనాన వెన్నెలను చీల్చుకుంటూ వెళ్తున్న ఒంటరి మనసుకు గత జ్ఞాపకాలతో తీపి ఊహల్ని జోడించి శృతి చేసిన వీణైపోయాడు. తుపాకుల్ని, తూటాల్ని మర్చిపోయి హెలికాప్టర్ వేగం మాత్రం తగ్గలేదు. పెళ్లి కాగానే 15 రోజులుండి తిరిగి వెళ్లిపోతానని బంధువులకు చెప్పిన విక్రమ్ పెళ్లైన మర్నాటి రాత్రే అమ్మమ్మ చెప్పిన విషయం విని గతుక్కుమన్నాడు. శోభనం వాయిదా పడిందట. ఎంతో ఆతృతగా ఏవేవో ఊహల్తో క్షణమొక యుగంలా ఎదురుచూస్తున్న విక్రమ్కు ఎంతకూ అర్థం కాలేదు. ఎందుకు వాయిదా వేశారే అని నోరు విడిచి అడిగినా ముసల్ది బోసినోడితో నవ్వింది తప్ప విషయం చెప్పకనే వెళ్ళిపోయింది. ఆదురుదాగా పెళ్లి జరిపించి ఆరాత్రే శోభనం వాయిదా పడిందని చెప్పడం ఒక్కసారి ఈ పెద్దలందర్నీ యుద్ధభూమికి తీసుకెళ్లి మరఫిరంగులకు కట్టేసి కాల్చేయాలనిపించింది. పోనీ శృతి కనిపించదేం? విక్రమ్ ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. అసలే పెళ్లి అలసట. తెల్లారేసరికి ఒళ్ళు బంకరంత బరువైపోయింది. ఒక్కసారి శృతి కనిపిస్తే బావుండు అనుకున్నాడు. ఆ అమాయకమైన కళ్ళు, నవ్వగానే సొట్టలు పడే బుగ్గలు, పసిడి బొమ్మలాంటి శృతి రూపం గుర్తొచ్చి విక్రమ్ నరాలు జివ్వుమన్నాయి. నోట్లో బ్రష్ వేసుకుని అంతమందిలో కళ్లతో ఎంత గాలించినా కనిపించని శృతి కోసం అతడి మనసు ఆరాటపడుతోంది. ఓ కుర్రాన్ని పిలిచి వాడి చేతిలో 10 రూపాయలు పెట్టి శృతిని పిలుచుకురమ్మని చెప్పాడు. వాడా పనికి 20 రూపాయలవుతాయి అని చెప్పగానే హమ్మో, వీడు అంతర్గత శత్రువు అవుతాడనుకుని 20 చేతిలో పెట్టగానే పెరట్లో గడ్డివాము పక్కనే జడవిప్పుకుంటున్న శృతిని చూపించి తుర్రుమన్నాడు వాడు. విక్రమ్కు నవ్వొచ్చింది. శృతి ఒక్కతే ఉందక్కడ. గడ్డివాము వెనకనుంచి నిశ్శబ్దంగా వెళ్లి వెనకవైపునుంచి గట్టిగా వాటేసుకున్నాడు. ఉలిక్కిపడి కేకవేయబోయిన శృతి తనని పట్టుకున్న పారాణి చేతుల్ని చూసి విడుబావా అంది గోముగా. శృతిని మెల్లగా తనవైపు తిప్పుకొని శోభనం ఎందుకు వాయిదా వేశారో చెప్పు ముందుగా అన్నాడు. ఆ మాటతో శృతి తుళ్ళిపడి తర్వాత నవ్వింది. విడిస్తే చెప్తాను. నిజంగా? ప్రామిస్. విక్రమ్ శృతిని విడవగానే కళ్లలో కళ్ళు పెట్టి గుసగుసగా పుటుక్కు జరజర డుబుక్కు మే అని కిలకిలా నవ్వి పారిపోయింది. విక్రమ్కు ఏమీ అర్థం కాలేదు. అటుగా వచ్చిన అమ్మమ్మని అడిగాడు. బామ్మా, పుటుక్కు జరజర డుబుక్కుమే అంటే ఏమిటే అని. బామ్మ నులక మంచమేసి కూచోబెట్టి అరగంటసేపు హరికథ చెప్పింది. పందిరిమీది గుమ్మడికాయను ఎలుక పుటుక్కుమని కొరకడం, అది జరజరమని జారుతూ డుబుక్కుమని పందిరి కింద మేకమీద పడితే అది మే అని అరవడం మొదలుకొని ఇంకొన్ని తెనాలి రామలింగడి పద్యపురాణాల్లోని చమత్కారం వరకు. విక్రమ్ విసుగ్గా లేచి వెళ్లాడు. ఎవరిని అడగాలన్నా సిగ్గు భయం. శృతి కనిపించినప్పుడల్లా ఎవరూ చూడకుండా తనని వెవ్వెవ్వెవ్వె అని వెక్కిరించడం, 4 రోజులు భరించరాని టెన్షన్తో వేగలేక చివరికి అమ్మా

0: నాకు లీవ్ దగ్గర పడింది, వెళ్ళాలి అంటే, అదేంట్రా ఈరోజు రాత్రి శోభనం, ఓ నెల రోజుల వరకైనా లీవ్ పొడిగించుకో అని చెప్పగానే చప్పును చెల్లారిన కోపం. ఆ రోజు రాత్రి శోభనం గదిలో శృతి చేసిన అల్లరి మనసును గిలిగింతలు పెట్టేది. సిగ్గుపడుతూ చెప్పింది శృతి ఆడాళ్ల 3 రోజుల ఇబ్బంది గురించి, అందుకే శోభనం వాయిదా పడిందని. నెల రోజులు తరిగిపోని అనుబంధపు శిఖరాల్ని అధిరోహించి తను తిరిగొచ్చిన వారం రోజులకే లెటర్ రాసింది. దేవా, ఈ నెలలో పుటుక్కు జరజర డుబుక్కుమే లేదు, మరో 9 నెలలదాకా ఉండదు, ఆ తర్వాతే నీ ప్రతిరూపం డుబుక్కు జరజర పుటుక్కువ్వే అని శృతి అల్లరి గుర్తొచ్చి తనలో తానే నవ్వుకున్నాడు. వెళ్ళాలి. తను వెళ్లగానే శృతిని ఎత్తుకొని గాల్లో తిప్పాలి. పృథ్వీకి చాలా చాలా బొమ్మలు తీసుకెళ్లాలి. ఇద్దర్నీ ముద్దులతో ముంచెత్తాలి. ఈ ఆలోచనలతోటే అతడి కళ్ళు చెమక్మని మెరిశాయి. ఆ వెంటనే అతడి ఆలోచనలు కుప్పకూలాయి. కళ్ళు మెరియలేదు, ఒక మెరుపుని కళ్ళు గమనించాయి అన్న ఊహ క్షణంలో తట్టగానే హెలికాప్టర్ వేగాన్ని కంట్రోల్ చేస్తూ శత్రువుని పసిగడుతున్న డేగల కళ్ళు చిట్లించి చూశాడు. గగనతలాన పుడమి తల్లిని ఢీకొనబోతున్న ఒక ఉల్కలాంటి మెరుపుని, 100 కిలోమీటర్ల దూరంలోంచి ఎదురుగా మెరుపు వేగంతో వస్తోన్న ఒక చుక్కలాంటి మెరుపుని ఈసారి స్పష్టంగా గమనించాడు. అతడి మనసెందుకో కీడు శంకించింది. హెలికాప్టర్ వేగాన్ని కొంత తగ్గించి పరీక్షగా చూశాడు. ఆ చుక్క పెద్దదవుతూ చాలా వేగంగా తన హెలికాప్టర్ దిశగా రావడం స్పష్టంగా గమనించాడు. అయితే అదేంటి? అతడి ఆలోచనలు క్షతగాత్రమైన యుద్ధరంగమే అయ్యాయి. నిమిషం తర్వాత అతడు నిర్ధారించుకున్నాడు, అది ఖచ్చితంగా శత్రు విమానమే. గుండెపొరల్లో క్షణంపాటు మందుపాతర్లు పేలినట్టు విభ్రమంగా అయిపోయి ఆ వెంటనే తేరుకొని అతడి ఆలోచనలు మిస్సైల్లా దూసుకెళ్లాయి. శత్రు విమానంగా నిర్ధారణకి రావడానికి 2 కారణాలు, 1 దాని కాంతి, 2 వేగం. యుద్ధరంగంలో ఆరితేరిన అతడి విజ్ఞానం క్షణాల్లోనే అది శత్రు విమానమే కాదు, కాంతిని వేగాన్ని బట్టి అది మన శత్రుదేశానిదని, దాని పేరు MiG-13 అని తెలుసుకున్నాయి. అందులో 80 మంది సుశిక్షితులైన సైనికులు, అధునాతనమైన ఆయుధాలు ఉంటాయని, క్షణాల్లో ఒక మహానగరాన్ని శ్మశానంగా మార్చేసే ఆ మృత్యుశకటం పదునైన వేగంతో అది భారత సరిహద్దు దళాలు కన్నుగప్పి భూభాగంలో ప్రవేశించిందని తెలుసుకున్నాడు. ఈ ఆలోచన రాగానే అతడికి క్షణంపాటు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆహార పుట్లాలు తప్ప ఏ ఆయుధమూ లేదు తన దగ్గర. అయినా వెంటనే వాకీటాకీ ద్వారా కంట్రోల్ రూమ్కి తెలియజేశాడు 2 ముక్కల్లో. ఇంత తొందరలో వాళ్లేమీ చేయరని తెలుసు కాబట్టి. వాళ్లు అప్రమత్తమయ్యేసరికి ఏదో మహానగరం శ్మశానమవుతుందని తెలుసు. ఏం చేసినా తనే చెయ్యాలి. కాని ఏం చెయ్యాలి? ఇప్పుడు తను నడుపుతున్నది యుద్ధరంగంలో సైన్యం వాడే హెలికాప్టర్ కూడా కాదు, కేవలం ఆహార పుట్టాల కోసం వాడే సాదాసీదా హెలికాప్టర్. దూసుకొస్తున్న కాంతిపుంజంలా MiG-13 మరింత దగ్గరవుతోంది. మిసైల్లా మెదడు పొరల్ని చీల్చుకొని వచ్చిందో ఆలోచన. ఆ వెంటనే కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. శృతి, బాబు గుర్తొచ్చి బాధని, ఆవేశాన్ని మునిపంట నొక్కిపట్టాడు. అంత బాధలోనూ కన్నీళ్లతో పాటు అతడికి మేజర్ భూపీందర్ సింగ్ గుర్తొచ్చాడు. 1965లో భారత్ పాక్ యుద్ధానంతరం లుధియానా ఆస్పత్రిలో మృత్యుతో పోరాడుతున్న మేజర్ భూపీందర్ సింగ్ని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పరామర్శించడానికి వస్తే మేజర్ భూపీందర్ బావురుమని ఏడ్చాడు. వీర జవాన్లు ధైర్యానికి మారుపేరైతే నీవేంటి ఇలా ఏడుస్తున్నావు అని ప్రధాని అడిగితే, నేను చనిపోబోతున్నానని ఏడవడం లేదు సార్, నా గురించి తెలుసుకోవడానికి వచ్చిన దేశ ప్రధానిని లేచి నిలబడి సెల్యూట్ చేయలేకపోతున్నానని ఏడుస్తున్నాను అని. కెప్టెన్ విక్రమ్ కనుకొసల్లో చిక్కిన నీటిబొట్టుని సుతారంగా తొలగించి గుండె చుట్టూ ఆత్మస్థైర్యాన్ని పొదువుకొని ఒక్కసారిగా నింగిని తాకేలా హెలికాప్టర్ని మరింత పైకి పైకి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాడు. అతడు MiG-13 వేగాన్ని అంచనా వేస్తూ హెలికాప్టర్ని మరింత పైకి తీసుకెళ్లాడు. వస్తున్న విమానం కంటే ఎత్తుగా తీసుకెళ్లాడు. అగ్నిగోళమై దూసుకొస్తున్న శత్రు విమానాన్ని ఈసారి మరింత దగ్గరగా స్పష్టంగా చూశాడు. అతడి గుండె చంద్రనిప్పులై రేగింది. కళ్లల్లో ఎరుపుజీరలు ఫెలఫెలమని ప్రాక్యాయి. భార్యా బిడ్డ ఎవరూ గుర్తుకురాలేదు. విమాన వేగాన్ని అంచనా వేస్తూ ఒక్కసారిగా హెలికాప్టర్ ఫ్లయింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఆఫ్ చేశాడు. గాలిలోనే ఆగిపోయిన హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకొలుతూ సరిగ్గా కింద దూసుకెళ్తున్న శత్రు విమానాన్ని బలంగా తాకింది. అంతే, క్షణంలో భూమ్యాకాశాలు దద్దరిల్లిన విస్ఫోటనం, ఖండఖండాలైపోయిన ఇనుపముక్కలు, దూదిపింజల్లా చిట్లిపోయిన శరీరాలు, స్ప్రే చేసిన రక్తంతో ఎర్రబడ్డ వెన్నెల. నిమిషం తర్వాత ఆకాశం మూగబోయి నిశ్శబ్దమైపోయింది. ఎందుకంటే ఈ స్థితిలో భర్త రాడేమోనని తెలిసి అక్కడ ఎవరు చెప్పినా వినకుండా బాబుతో సహా శృతి రైలెక్కింది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి పృథ్వీ అనే కథను విన్నారు. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 39వ భాగం వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ముచ్చట మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద గురించి నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవారావుతో ముచ్చట ఇంటారు 3వ భాగాన్ని. ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: నమస్కారం దేవరావు గారు.
2: నమస్కారం సార్.
1: అయితే ఇప్పుడు నిర్మల్ ప్రాంతంలో అనేక ప్రాచీన కట్టడాలు, కోటలు, ఇంకా ఎన్నో నిర్మాణాలు ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని చెక్కు చెదరకుండా ఉండి గతించిన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అట్లాంటి ప్రాచీన కట్టడాలు కూడా కొన్ని మీ పరిశోధనలో వెలుగు చూసినాయి. ఆ కోటలు, కట్టడాలకు సంబంధించి అవి వేటి చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి, అంటే అవి ఏ కాలానికి సంబంధించినవి, అది ప్రతిబింబిస్తున్న చరిత్ర ఏమి, దానికి సంబంధించిన వివరాన్ని పంచుకుంటారు.
2: ఇప్పటికీ చాలా గ్రామంలో కొన్ని కోటల్ని మనం చూడగలిగినాము. ప్రధానంగా శాతవాహనుల కాలంలో మట్టి కోటల నిర్మాణం ఉండేది. వాళ్ళప్పటికి రాతితో కోటలు నిర్మాణం చేసినట్లు తెలియదు. సో మట్టి కోటలను ఈ ప్రాంతంలో టెంబరేని అనే గ్రామంలో విపరీతమైనటువంటి మట్టి కోటలను చూడగలిగినాం. అవన్నీ కూడా ఇప్పుడు కలగర్భంలో కలిసిపోయినాయి, గాని వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. దిలారుపూర్లో కూడా శాతవాహనుల కాలం నాటి మట్టి కోటలు ఉన్నాయి. ఈ విధంగా ఇటు వెళ్తే బాదన్కుర్తిలో శాతవాహనుల కాలం నాటి మట్టి కోటలున్నాయి. దాని తర్వాత అటువైతే మురిమడుగులో శాతవాహనుల కాలం నాటి మట్టి కోటలున్నాయి. కోటలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ కోటలకు వాడినటువంటి మట్టి గాని, తర్వాత శాతవాహనుల చివరి రాజులు మట్టి కోటల్ని ఇటుకల కోటలుగా మార్చుకున్నారు. శాతవాహనుల కాలంలో ఇటుకలు, చాలా పెద్ద సైజు ఇటుకల్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. ఆ కోటలకు ఇటుకలతో పునరుద్ధరించుకున్నారు. సో అట్లాంటి ఇటుకలతో కూడుకున్నటువంటి కోటలు ఉన్నటువంటి వాటిని కూడా చాలా ప్రాంతాలు మేము ఐడెంటిఫై చేసినాము. ఆ ఇటుకలు ఇప్పటికీ ఉన్నాయి. వాటి శాతవాహనుల కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి ఇటుకల సైజుకు సరిగ్గా సరిపోయే ఇటుకలు మన కోటిలింగాలో గాని, పెద్దబంకూర్లో గాని, లేకపోతే అనేక ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలకు ఉపయోగించే ఏవైతే ఇటుకలు ఉన్నాయో వాటి యొక్క సైజు ఎంతైతే ఉందో అంతే సైజులో కలిగినటువంటి ఇటుకలతో నిర్మాణం చేసినటువంటి కోటలు మేము గుర్తించినాము. అట్లాంటి మనకి దిలవారుపూర్లో ఉన్నాయి, టెంబరేనిలో ఉన్నాయి, బాసర్లో ఉన్నాయి, అదేవిధంగా మురిమడుగులో ఉన్నాయి. చాలా ప్రాంతాలలో శాతవాహనుల కాలం నాటి కోటలు ఉన్నాయి. తర్వాత మనకి కాకతీయుల కాలంలో నిర్మాణం చేసినటువంటి కొన్ని కోటలున్నాయి. కాకతీయులు వాళ్ళు ప్రధానంగా ఇక్కడ కోటలు నిర్మాణం చేసి పరిపాలించలేదు, గాని కాకతీయుల కాలంలో వారి సామంతులు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. ప్రధానంగా నిర్మల్ని పరిపాలించినటువంటి పద్మనాయక వెల్మలు, నిర్మల్ని పరిపాలించినటువంటి నిజాములు, మనకి 7వ నిజాం వరకు, మొదటి నిజాం నుంచి 7వ నిజాం వరకు వాళ్ళు కూడా కోటలు నిర్మాణం చేసుకుని వాటి పటిష్టంగా మార్చుకున్నారు. అట్లాంటి కోటలు నిర్మల్లో అనేకం ఉన్నాయి. ఒక నిర్మల్లోనే 32 అని, శ్యామ్గఢ్ అని, బసీరఫోర్ట్ అని, కిల్లాగుట్ట అని అనేకమైనటువంటి కోటలున్నాయి. అవన్నీ కూడా చాలా ప్లానుడ్గా నిర్మాణం చేసుకున్నటువంటి కోటలు. ఇక గ్రామాలలో పోతే చిట్యాల్లో అద్భుతమైనటువంటి కోట ఉండేది. అది కొంతకాలం క్రింద దాని

0: వాటిని డిస్మెటల్ చేసినారు గ్రామస్తులు. అదే మాదాపూర్ లో కోట ఉంది, గడిచందర్లో కోట ఉంది, బీరవెల్లిలో కోట ఉంది, అనేక గ్రామాలలో కోటలు ఉన్నాయి. చాలా కోటలు ఇప్పటికి కూడా అవి చాలా అద్భుతంగా పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం ఒకవేళ వీటిని ఇది మా హెరిటేజీ, ఇది మా వారసత్వ సంపద, వీటిని కాపాడుకొని చిన్న చిన్న మరమ్మతులు చేసుకొని వాటిని మనం భావితరాల వాళ్ళకి చెప్పాలన్నట్లుగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి చరిత్రను మనం ముందు తరాలకు చూపగలుగుతాము, అందించగలుగుతాము. అట్లాంటి హెరిటేజ్ ఈ జిల్లాలో చాలా ఉన్నాయి.
1: అంటే ఈ ప్రాచీన కట్టడాలు అనేటువంటివి గతించిన చరిత్రకు సాక్ష్యంగానే కాకుండా నాటి కళా నైపుణ్యము, వాళ్ల నిర్మాణ కౌశల్యాన్ని కూడా ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఈ కట్టడాలు, శాసనాలు, ఆనవాలు వీటికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక చివరిగా సంస్కృతి నాగరికత విషయానికి వస్తున్నట్లేదు. ప్రధాన నాగరికతలన్నీ కూడా నదీ తీరంలోనే పరిడవిల్లినాయి, వెల్లి వేసినాయి అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా మన ఈ గోదావరి తీరంలో ఇక్కడ ఈ నాగరికత, అట్లాగే ఇక్కడ ఈ ప్రాంత సంస్కృతి, ఏ రకమైన సంస్కృతి నాగరికతలు ఇక్కడ పరిడవిల్లినాయి, వాటికి సంబంధించి చెప్తారు.
0: తప్పనిసరిగా, ఎందుకంటే నేను ఒకసారి వరి నాట్లు వేసుకునేటటువంటి సందర్భంలో వెంగవపేట గ్రామానికి చెందినటువంటి స్త్రీలు వరి నాట్లు వేస్తున్నారు. నేను ఆ దృశ్యం చూడటానికి వెళ్లి అక్కడే ఒడ్డు మీద కూర్చొని, అయ్యో మీరు ఊరికే నాట్లు వేస్తున్నారు, పని పాట రెండు ఉండాలి కదా, పని ఉంది పాట ఎందుకు లేదని అడిగినప్పుడు వాళ్ళప్పుడు పాటలు మొదలుపెట్టినారు. అందులో ఒక పాడినటువంటి పాట ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే పాట, అన్ని సత్యాల కన్నా గంగ సత్యమే అన్నది. అన్ని సత్యమే, భూమి సత్యం, నీరు సత్యం, పంటల సత్యం, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా గొప్ప సత్యం ఏంటిదంటే గంగ. గంగ అంటే నీరు. నీరున్న చోటనే జీవం ఉంటుంది, నీరున్న చోటనే నాగరికత ఉంటుంది, నీరున్నప్పుడే ఈ పట్టణాలు వెలుస్తాయి, నీరున్నప్పుడే వ్యవసాయం ఉంటుంది, నీరున్న చోటనే మానవులుంటారు, సకల ప్రాణులుంటాయి అనే ఒక అంతిమ సత్యం, అన్ని సత్యాల కన్నా గంగ సత్యమే అనేటువంటి ఆ పాటలో పదప్రయోగం చేసినప్పుడు నాకు ఎంత గొప్ప ఫిలాసఫీ అనిపించింది. సో అన్ని సత్యాల కన్నా గంగ సత్యం, గంగ నీరు, అది గోదావరి నీరు. నాసిక్ త్రయంబకంలో పుట్టినటువంటి గోదావరి అంతర్వేది వరకు ప్రవహించి అద్భుతమైనటువంటి నాగరికతను సృష్టించింది. సో ఇక్కడ నిర్మల్ జిల్లాలో బాసర్లో ప్రవేశించినటువంటి గోదావరి ఈ ప్రవహిస్తున్నంత మేర గోదావరి నది చుట్టూ రెండు వైపులా కూడా గొప్ప నాగరికతను, గొప్ప చరిత్రను, గొప్ప సంస్కృతిని మనకు అందించింది. ఉదాహరణకి SRSP ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు అక్కడ గ్రామాల్ని తరలించే క్రమంలో అక్కడున్నటువంటి కొన్ని శిస్తు సమాధులు, అంటే ఆదిమానవుడు కాలంకు సంబంధించినటువంటి సుమారుగా 7-8 వేల సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు నిర్మాణం చేసుకున్నటువంటి సమాధులు వెలుగులోకి వచ్చినాయి. ఆ సమాధుల్ని తవ్వేసినప్పుడు అందులో వాళ్ళు రాతి దువ్వెనను ఒకటి కనుగొన్నారు. రాతి దువ్వెన అంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక దువ్వెన, రాతితో కూడుకున్నటువంటి దువ్వెన బయటకు వచ్చిందంటే అది ఈ ప్రాంతంలో వచ్చింది. అట్లా అనేకమైనటువంటి వస్తువులు వాళ్ళ సమాధుల్లో పెట్టుకు, ఒక మనిషి మరణించినప్పుడు అతను వాడినటువంటి వస్తువులు అన్ని కూడా సమాధుల్లో పెట్టేసి పూర్తి చేయడం అనేది అన్ని అన్ని అన్ని మతాల్లో ఉన్నది, అన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ పురాతనమైనటువంటి ఈ శిస్తు సమాధులు ఈ ప్రాంతంలో వెలుగులోకి వచ్చినాయి. చాలా ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో వెలుగులోకి వస్తున్నాయి, అక్కడే ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ దువ్వెన లాంటి ఒక అరుదైన అలంకారానికి సంబంధించినటువంటి వస్తువు రావడం, అదేవిధంగా మెడలో వేసుకునే ఆభరణాలు, మట్టి ఆభరణాలు, క్లే మట్టితో తయారు చేసినటువంటి ఆభరణాలు బయటకు రావడం అనేది మనకు SRSP ముంపు గ్రామాల్లో బయటకు వచ్చింది. ఇట్లా చూస్తే ప్రజలు పాడి పంటలను డెవలప్ చేసుకుంటూ, పంటల సంస్కృతిని అభివృద్ధి పరచుకుంటూ, అద్భుతమైనటువంటి నాగరికతను కూడా వాళ్ళు డెవలప్ చేసినారనడానికి మనకు చిన్నం. ఈ ప్రాంతంలో ప్రజలు వాడే కొన్ని ఇళ్లలో వాడే వస్తువులు, కాగులు గాని, లేకపోతే ఇంట్లో అలంకరణకు వాడుకునేటటువంటి వస్తువులు గాని, లేకపోతే వాళ్ళు వంటలకు ఉపయోగించుకునేటువంటి వస్తువులు గాని చాలా భిన్నంగా ఉంటాయి. అవన్నీ వాటి వేరే ప్రాంతాల కన్నా కొంచెం భిన్నంగా ఉంటాయి. సో ఇట్లా భిన్నంగా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడి ప్రజలు చాలా సివిలైజ్డ్ అయినటువంటి ప్రజలు, చాలా గొప్ప నాగరికతను క్రియేట్ చేసినారని అనిపిస్తుంది. సో అట్లా గోదావరి ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నారు, అనేకమైనటువంటి పంటలు పండించుకున్నారు, భాషల్ని డెవలప్ చేసుకున్నారు, సంస్కృతిని డెవలప్ చేసుకున్నారు, ఆచార వ్యవహారాలని డెవలప్ చేసుకున్నారు, కట్టు బొట్టు వేషాధారణ అన్నిట్లో కూడా తమదైనటువంటి అస్తిత్వాన్ని ఈ ప్రాంతం వల్ల నిలుపుకున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ మీ పరిశోధనల ఫలితంగా ఈ ప్రాంతంలో భాష, నాగరికత, సంస్కృతి, అట్లాగే ఇక్కడ పరిడవిల్లిన జైన బౌద్ధం లాంటి మతాలకు సంబంధించి గాని, ఇక్కడ ఏలుబడిలో ఉన్న రాజవంశాలను గురించి గాని, నాటి సంస్కృతులను గురించి చక్కగానే వివరించారు. అయితే ఇప్పుడు మీరు వెలికి తీస్తున్న ఈ చరిత్రను నిక్షిప్తం చేసి భావితరాలకు అందించడం గాని, మీరు వెలుగులోకి తెస్తున్న చరిత్రను భద్రపరచడం గాని, భావితరాలకు ఒక పుస్తక రూపంలో గాని, ఇంకా ఏదైనా ఒక రూపంలో వారికి అందించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా?
0: తప్పకుండా. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి పరిశోధనను తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గత సంవత్సరము రాష్ట్ర స్థాయిలో నాకు ఒక పురస్కారం అందజేసినారు రవీంద్ర భారతి వేదికగా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక 15-16 మందిని ఎంపిక చేసినారు. వీళ్ళు ఆయా ప్రాంతాల్లో విస్తారంగా పరిశోధన చేస్తున్నారని వాళ్ళు గుర్తించినారు. సో ప్రభుత్వం మేము చేస్తున్న కృషిని గుర్తించింది. ఈ క్రమంలో నేను తిరిగాడినటువంటి ప్రాంతాలు, అక్కడ లభించినటువంటి చరిత్ర, అక్కడ ప్రాంతం వాళ్ళు సృష్టించుకున్నటువంటి నాగరికత, అక్కడ ఉన్నటువంటి ఆలయాలు, అక్కడ ఉన్నటువంటి శిల్పాలు, అక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తా ఉన్నాను. సో గతంలో ఇదివరకే నేను చెప్పాను, 2003లోనే ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ ప్రోద్బలంతో నేను నిర్మల్ కథలు రాసినాను. అప్పటి నుంచి మొదలైనటువంటి నా ప్రస్థానం ఇవాళ 2023, దాదాపు 20 సంవత్సరాలుగా ఈ చరిత్రతో నేను అనుబంధం కొనసాగిస్తా ఉన్నాను. కాబట్టి ఇదంతా కూడా పుస్తక రూపంలో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంటే మనం చేస్తున్నటువంటి కృషిని ఎవరు పట్టించుకోరు అనేటువంటిది నాకు కొంతకాలంగా ఉండేది. గత సంవత్సరం ప్రభుత్వం వారు పిలిచి నాకు అవార్డు ఇచ్చినప్పుడు నేను ఎవరిని సంప్రదించకున్నా, ఎవరికి చెప్పుకోకపోయినా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్మల్లో ఒక ఆయన చేస్తా ఉన్నాడు, ఆయనను పిలిపించాలి, ఆయన చాలా కనుక్కుంటున్నాడు అని వాళ్ళు గుర్తించి నన్ను పిలవడం, నాకు రవీంద్ర భారతిలో మంత్రులు అధికార బృందంతో సన్మానం చేయడం అనేది, అప్పుడు నాకు అనిపించింది లోకం మనం చేసే పనిని గమనిస్తుంది, చూస్తుంది, వాళ్ళు తీర్పులు ఇస్తారు, నిర్ణయాలు ప్రకటిస్తారు, ప్రశంసిస్తారు అనేది నాకు ఒక అవగాహన వచ్చింది. దానికి తారకణంగా నాకు ఒక డాక్టర్ దంపతులు కలిసి, మీరు చాలా ప్రాంతాలు తిరుగుతారు కదా, మమ్మల్ని తీసుకెళ్లరా, మాకు చాలా ఇంట్రెస్టే, మాకు ఈ లైఫ్ కన్నా అది చాలా బాగా అనిపిస్తుంది, మీరు ఎట్లా తిరుగుతారు, ఏ సమయంలో తిరుగుతారు, మీరు ఎక్కడన్నా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటూనే, మీరు వాటన్నింటినీ కూడా రికార్డు చేస్తున్నారా, పుస్తక రూపంలో ఎందుకు వెలువరిస్తారు అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే సమాజం మనల్ని గమనిస్తా ఉంది, మనం చేసే పనుల్ని వాళ్ళు చూస్తున్నారు, ప్రోత్సహిస్తారు అనేటువంటి ఆలోచన నాకు బలంగా కలిగింది. అంతేకాకుండా నేను 1000 పేజీలతోటి పుస్తకం వెలువరిస్తాను అని అంటే వాళ్ళు చక్కని సూచన చేసినారు, 1000 పేజీలొద్దు, Volume 1, Volume 2, Volume 3 తీయండి. ఒకేసారి 1000 పేజీలు తీసేదానికన్నా 200-300 పేజీలతో ఒక పుస్తకం వేసుకుంటే అది చాలా చదువులకు కూడా ఈజీగా ఉంటుంది. పెద్ద పుస్తకం వేస్తే ఇంట్లో ఎక్కడో గూట్లో పెట్టేస్తారు దాని తీయరిగా. ఎప్పుడు డిక్షనరీలు ఎప్పుడైతే 5-6 నెలలకు ఒకసారి తీస్తామో అని అట్లాగే అంటే నాకు చాలా మంచి అనిపించింది. అంటే మీరు అన్నట్లు ఖచ్చితంగా అతి త్వరలో నేను సేకరించినటువంటి చారిత్రక సమాచారాన్ని అంతా కూడా కథనాల రూపంలో, వ్యాసాల రూపంలో ఈ సమాజానికి అందించే ప్రయత్నం చేస్తాను. అది వారిచ్చిన సూచన కూడా నాకు చాలా నచ్చింది. కాబట్టి మొదట ఒక వాల్యూమ్ తీసిన తర్వాత దాని ప్రతిస్పందన బట్టి, సమాజం దాన్ని ఎట్లా ఓన్ చేసుకుంటుందో దాన్ని బట్టి మళ్ళీ ఇమ్మీడియట్లీ ఇంకో 2వ పుస్తకం చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. అది తప్పకుండా అది త్వరలో వస్తుంది.
1: చాలా సంతోషం దేవరావు గారు, మీ ఈ పరిశోధన అనుభవాల్ని మాతో పంచుకున్నారు, అందుకు చాలా సంతోషం. మున్ముందు కూడా మీ పరిశోధనలు ఫలవంతమై మీరు వెలికి తీసిన చరిత్రను మీరేదైతే పుస్తక రూపంలో తీసుకొస్తామంటున్నారో అది తప్పకుండా భావితరాలకు ఈ ప్రాంత చరిత్రను, సంస్కృతిని, నాగరికతను తెలుసుకోవడానికి ఒక కరదీపికగా ఉపయోగపడాలని ఆశిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పటికీ చివరిగా కూడా ఒక మాట చెప్తున్నాను, నేను చరిత్రకారుడిగా రూపొందడానికి, పరిణామం చెందడానికి నాకు ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ ప్రేరణ. నేను ఎప్పుడు కూడా ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ కు కృతజ్ఞుడై ఉంటాను. ఈ సందర్భంగా నాకు ఆ జ్ఞాపకాలని మళ్లీ నెమరు వేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వేల ధన్యవాదాలు. థ్యాంక్ యూ
1: సార్.
2: ఇంతవరకు ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద గురించి నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవారావుతో ముచ్చట 3వ భాగం విన్నారు. వీరితో ముచ్చట పెట్టినరు కే లెనిన్. రేపు రాత్రి 9:45 శామ్య గజల్ కార్యక్రమంలో చిత్రా సింగ్, జగ్జిత్ సింగ్ పాడిన గజల్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కర్ణాటక సంగీతం. ఓలేటి వెంకటేశ్వర్లు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు. రేడియోలో సంగీత రూపకాలు, యక్షగానాలు, విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా ప్రసారం చేసినందుకు

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం పై శ్రీ వివి సుబ్బరామ శాస్త్రి.
1: ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరి వ్రతం యక్షగానం 2వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ మధురాతి మధురమైన పాత కొత్త పాటల్ని వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల విందం ఆటో డ్రైవర్ చిత్రం నుండి ఈ పాటని.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. ఎప్పుడు విన్నా మండు వేసవిలో కూడా పండు వెన్నెలలా అనిపించే గీతాలు ఎన్నో ఎన్నెన్నో. అసంటి ఒక గీతాన్ని ఇప్పుడు విందాం. హృదయాంజలి చిత్రం నుండి చిత్ర పాడిన ఈ పాటని.

ప్లే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని. చికాకులన్నీ ఎగిరిపోవడానికి పసిపాప బోసి నవ్వులు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి అమ్మ చల్లని చూపు చాలు, గుండెమంట చల్లార్చడానికి తీయని పాట చాలు. అలనాటి ఆనిమూత్యాలకు ప్రకృతి సైతం పరవశిస్తుంది కదా.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. మీరు వింటున్న ఈ పాట మహర్షి చిత్రంలోనిది.

మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని. మనసుకు హత్తుకునే సాహిత్యం, గుండె నిండా హాయి నింపిన సంగీతం, ఏమిచ్చినా రుణం తీర్చుకోకుండా ఉండే మంచి సంగీతంతో ఉండే గీతాలు ఎన్నో.

ఈఎల్టీ మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:30 మరిన్ని హాయ్ అయిన పాత కొత్త పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 35%, గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకుందాం. పొద్దుగల్ల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన యోగ ధ్యానం అంటే ఏమిటి, ఈవి గిరీష్ ప్రసంగం ప్రసారమవుతుంది. ఆదివాసీ గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసిన పరిశోధక విద్యార్థి ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన మంగం విషంరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. పొజ్జామట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో అటుకులు, ప్యాలాలు, శనిగెలు, పుట్నాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలికి చెందిన గొల్లపల్లి గంగమ్మతో ముచ్చట ఆదిలాబాద్ పట్టణంలో శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమను నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు జ్యోతితో ముచ్చట ఇంటారు. పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం సాయిలింగికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పడిన చిలుమయ్య తత్వాలు, తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పడిన పరమేశ్వరయ్య తత్వాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కరివేపాకు సాగులో మెలకువలు, నూతన విధానాల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎస్ మల్లేష్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు చేయాల్సిన ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడిని జత చేసి ఫోన్ చేయొచ్చు. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు